0: person without knowledge of Brahma, can he be called a Brahmana? Without equal mindedness, can a person be called a good person? A person without having goodness in him, can we call him a man at all? You educated persons, let me know. I am prepared to act. Tell me whether this is fact or not. I am prepared to accept.
1: Vidyarthulara.
0: Dear students,
1: ప్రపంచమునందు గల సమస్త పదార్థములు కూడాను భగవత్ వర ప్రసాదములే సంకల్ప స్వరూపములే.
0: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
1: కానీ కొన్ని పదార్థములను మనము అతి జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవలసి వస్తుంది.
0: బట్ వీ హ్యావ్ టు యూజ్ ఎ ఫ్యూ ఆఫ్ ది థింగ్ వెరీ కేర్ఫుల్లీ.
1: వివేకంతో విచారణ చేర్పి వినియోగం సల్పున్నటువంటిప్పుడు ఆ పదార్థములు మనకు దాన మిత్రునిగా తోడుగా ఆనందాన్ని అందిస్తాయి.
0: దే వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ కెన్ యూజ్ దెమ్ అప్లయింగ్ డిస్క్రిమినేషన్.
1: వివేకరహితమైన భావముతో విచారణ సలుపక ఆ పదార్థములను వినియోగించుకున్నా అది మన శత్రువుల వలె మనల్ని హింసిస్తాయి.
0: దే కెన్ బికమ్ ఎనిమీస్ అండ్ గివ్ అస్ ట్రబుల్ ఇఫ్ యూజ్ దెమ్ వితౌట్ అప్లయింగ్ డిస్క్రిమినేషన్ పవర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను విచారణ సల్పి వివేకంతో వినియోగించుటకు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ discriminating and applying our thinking power and using it in a proper way.
1: Matchulaku agni unnadi.
0: For example,
1: katti unnadi.
0: There is fire.
1: Current unnadi.
0: There is fire, cold and current.
1: Veetini sariyainatuvanti margamlo danni viniyoginchukunnappude veeti phalithamunu kudanu manam andukogalugutam.
0: If you can use them properly and appropriately, you can get benefits out of these things.
1: Agni ati jagrataga manu upayoginchukunna adi manaku pramadam kaligimpa chestundi.
0: If you do not use fire carefully, it can harm you.
1: Kattini kudanu samayaspurtiga manu viniyoginchukunnappude adi manaku sahayakariga untundi.
0: Even a sword, only when you use it properly you will be able to just get the benefit.
1: Current kodanu manaku aneka vidhamulaintanti upakaramu salpustunnadi.
0: Current also confers a number of uses and benefits on us.
1: Bulb lo manamu tagilinchukoni tadwara velutunnu andukogalugutunnam.
0: By applying putting a bulb you can get illumination.
1: Fan lo manamu darani antinchukoni tadwara galani pondagalugutunnam.
0: By using current through fan you can get breeze.
1: స్టవ్ లో దాన్ని ప్రవేశపెట్టుకుని తద్వారా మనం వంటలు చేసుకుంటున్నాం.
0: బై యూజింగ్ ఇట్ త్రూ స్టవ్ యు హవ్ బీన్ ఏబుల్ టు కుక్ ఫుడ్.
1: ప్రింటింగ్ ప్రెస్ లో దానిని ఉపయోగపెట్టుకుని అనేక రకములుగా సృష్టిని గావించుకుంటున్నాం.
0: బై యూజింగ్ ఇట్ ఫంక్షనింగ్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ యు కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ ప్రింటెడ్.
1: ఈ కరెంట్ నాకు ఇంత ఉపకారం చేసింది కదా.
0: దిస్ కరెంట్ హెస్ డన్ సో మచ్ ఆఫ్ గుడ్.
1: ఈ కరెంట్ ద్వారా నేను ఎన్ని విధములైన కార్యంలో సాధించగలుగుతున్నాను.
0: ఐ హావ్ బీన్ ఏబుల్ టు అకాంప్లిష్ మెనీ టాస్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ కరెంట్.
1: అని ఓ కరెంటా నీవెంత మీ మంచి మిత్రుడవు అని దానిని పట్టుకుంటే కాల్చివేస్తుంది.
0: విత్ దీస్ థాట్స్ ఇఫ్ యూ అడ్రస్ కరెంట్ యాజ్ ఓ ఫ్రెండ్ అండ్ ఇఫ్ యూ హోల్డ్ ది కరెంట్ దెన్ యూ గెట్ ది షాక్ అండ్ యూ విల్ ఫినిష్ విల్ బి ఫినిష్డ్.
1: ఈ యొక్క ఉపకారములను మాత్రము మనము సరైన విచారణ చేసి దాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ ఉపకారం చేసింది కదా అని కరెంటును కూడా మనము సమీపాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది మనకు ప్రమాదమే చేస్తుంది.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్ అండ్ నో దట్ కరెంట్ కన్ఫర్స్ సో మెనీ బెనిఫిట్స్ ఆన్ యూ ప్రొవైడెడ్ యూ యూజ్ ఇట్ ప్రాపర్లీ. బట్ మిస్టేకింగ్ ఇట్ అండ్ యూ స్టార్ట్ టచింగ్ కరెంట్ దెన్ యూ విల్ గెట్ ది షాక్ ఆఫ్ ఇట్.
1: అదే విధముగానే మానవుని యొక్క ఇంద్రియములు అన్నీ కూడాను చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
0: సిమిలర్లీ మ్యాన్స్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్లీ.
1: ఈ ఇంద్రియములను సక్రమ మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడు మనం సహాయకారులుగా ఉంటూ ఉంటాం.
0: ఇఫ్ యూ కెన్ యూజ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ యూ కెన్ గెట్ ఎ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్.
1: ఇది కొంత వక్ర మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఇవి మనకు అనేక విధమైనటువంటి బాధలను కలిగిస్తాయి.
0: ఇఫ్ యూ కెన్ పుట్ దెమ్ టు ద రాంగ్ యూస్ దెన్ దే కెన్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ కెన్ హార్మ్ యూ.
1: అందులో ఈ ఇంద్రియముల లోపల జిహ్వ చాలా ప్రమాదమైనటువంటి.
0: ఈవెన్ అమంగ్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ టంగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఇమిడి ఉంటున్నది.
0: ఈచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ ఫంక్షన్ అండ్ వన్ పవర్.
1: కానీ ఈ జిహ్వకు రెండు రకములైనటువంటి యొక్క శక్తులు ఉంటున్నాయి.
0: బట్ టంగ్ హ్యాస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
0: వన్ ఆఫ్ ఇట్స్ యూజెస్ ఈజ్ టాకింగ్, ది అదర్ ఈజ్ టేస్టింగ్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని దానిని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై జయదేవ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఆస్కింగ్ ఇట్ టు రిపీట్ ది నేమ్.
1: నాలుక
0: ఓ టంగ్ విచ్ నోస్ ది
1: మధురమైనటువంటి మాటలు ఆడేటువంటి నాలుక,
0: ఓ టంగ్ విచ్ స్పీక్ స్వీట్ వర్డ్స్
1: గౌరవవంతమైనటువంటి నాలుక,
0: ఓ టంగ్ విచ్ కెన్ బి యూజ్ ఫర్ ఆనర్.
1: నీ యొక్క దీనిపైన భగవత్ యొక్క వాక్యములు తప్ప అన్యమును మాత్రం నేను ఉపయోగపెట్టను.
0: ఐ వుడ్ యూజ్ దిస్ టంగ్ ఓన్లీ ఫార్ అలవింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ టు డాన్స్ అపాన్ ఇట్ అండ్ ఫర్ నథింగ్ ఎల్స్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నాలుకను అపవిత్రం గావించడం నాకు ఇష్టం లేదు.
0: ఐ డు నాట్ లైక్ టు మిస్యూజ్ సచ్ ఎ సీక్రెట్ టంగ్ ఫర్ రాంగ్ పర్పసెస్.
1: సత్యమునే నీ యొక్క దీనిపై నేను ఉపయోగించుకోవాలి.
0: ఐ విల్ యూజ్ ద టంగ్ ఓన్లీ ఫర్ స్పీకింగ్.
1: ప్రియమైనటువంటి దాన్ని నేను ఉపయోగించుకోవాలి.
0: ఐ విల్ యూజ్ ఇట్ ఓన్లీ టు స్పీక్ గుడ్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్.
1: అదే విధంగానే భగవద్గీత యందు సత్యం సత్యం సత్యం.
0: ఇన్ ది సేమ్ వే భగవద్గీత హెస్ ఆల్సో లేడ్ ఎ లాట్ ఆఫ్ ఎంఫసిస్
1: అన్వేదకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తు అని. ఈ సత్యమును కూడాను ఉద్వేగంగా ఉండకూడదు, అప్రియంగా ఉంటూ ఉండకూడదు.
0: దిస్ ట్రూత్ ఆల్సో షుడ్ నాట్ క్రియేట్ ఎక్సైట్మెంట్ అండ్ షుడ్ నాట్ హర్ట్ పీపుల్.
1: కనుక నాలుకకు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రత గుణములు కలిగి ఉంటున్నది.
0: దేర్ ఆర్ సో మెనీ సీక్రెట్ క్వాలిటీస్ అట్రిబ్యూటెడ్ టు దిస్ టంగ్.
1: కనుక నీ నాలుకను మనము అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు యూజ్ దాన్ని
1: నేను ఉపయోగించుకోవాలి.
0: ఐ యూజ్ ఇట్ ఓన్లీ టు స్పీక్ గుడ్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్.
1: అదే విధంగానే భగవద్గీత యందు సత్యం సత్యం సత్యం.
0: ఇన్ ది సేమ్ వే భగవద్గీత

0: ఇస్ అట్రిబ్యూటెడ్ టు దిస్ టంగ్.
1: కనుక నీ నాలుకను మనము అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు యూజ్ దిస్ టంగ్ విత్ అ లాట్ ఆఫ్ కేర్.
1: ఈ నాలుక వల్లనే మనకు బంధమోక్షములు కూడాను సంభవిస్తున్నాయి.
0: లిబరేషన్ ఆర్ బాండేజ్ కెన్ బి ఓబ్టైన్డ్ ఓన్లీ త్రూ దిస్ టంగ్.
1: శాశ్వత సుఖమును శాశ్వత ఆనందమును అందించేటువంటిది కూడాను ఈ నాలుకని.
0: ఇట్ ఈస్ దిస్ టంగ్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ అస్ పర్మనెంట్ పీస్ అండ్ జాయ్.
1: కనుకనే అన్ని ఇంద్రియముల కంటే కూడాను ఈ జిహ్వ ఇది చాలా ప్రమాదమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
0: దట్ ఈస్ వై దిస్ టంగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అమంగ్ ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ అండ్ విచ్ కెన్ బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ డేంజర్.
1: కనుకనే ఈ ఇంద్రియములను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ యూజ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ కేర్ఫుల్లీ.
1: ఇట్టి ఇంద్రియమును ఉపయోగించుకునేటువంటి నిమిత్తమై ప్రాచీన పురుషులు అనేక విధమైనటువంటి నియమములను పాటిస్తూ వచ్చారు.
0: A number of rules and regulations were laid down by ancient rishis in the use of these sense organs.
1: ee jikkaku taanu adiginavanni kudunu manam andincharadu.
0: We should not go on offering whatever this tongue asks.
1: ee vidhanga jikva adiginavanni kudunu manam andistu vaste kattagalapudu ninne mirigeyadaniki siddhanga untundi.
0: If you go on offering whatever this tongue asks for, ultimately it must swallow you itself.
1: కనుకనే ఈ రుచులను అరికట్టే నిమిత్తమై ప్రాచీన పురుషులు కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దిస్ టేస్ట్ ఆఫ్ ద టంగ్ ది ఏన్షియంట్ రిషీస్ ప్రిస్క్రైబ్ సమ్ రెగ్యులేషన్స్.
1: వాటిని చాతుర్మాస వ్రతములు అని చెప్తూ వచ్చారు.
0: దట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చాతుర్మాస వ్రత.
1: అనగా నాలుగు నెలలు ఈ జిహ్వకు సరైనటువంటి శిక్షణనిచ్చి తాను అడిగినటువంటివన్నీ కూడా అందించకుండా దీనికి సరైనటువంటి మార్గంలో నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటివే ఈ చాతుర్మాస వ్రతములు.
0: దిస్ చాతుర్మాస వ్రత ఈజ్ ఇంటెండెడ్ టు ట్రైన్ ద టంగ్ బై నాట్ గివింగ్ వాట్ ఎవర్ ఇట్ ఆస్క్స్ ఫర్ అండ్ బై పుట్టింగ్ ఫ్రమ్ రెగ్యులర్లీ.
1: ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలలు ఈ వ్రతములు ప్రారంభిస్తుంటారు.
0: ఫ్రమ్ ది కమింగ్ మంత్ ఆషాఢ ఫర్ 4 months దిస్ వ్రత.
1: దీనికి మరొక కారణము కూడా లేకపోలేదు.
0: దేర్ ఇస్ వన్ మోర్ రీజన్ ఆల్సో.
1: ఇది వర్షాకాలం కనుక
0: దిస్ ఈస్ ద రెయినీ సీజన్.
1: సన్యాసులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది.
0: ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫార్ సన్యాసిన్స్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
1: వర్షముల వల్ల నదులు ప్రవహించవచ్చును, వంకలు పారవచ్చును, తద్వారా వీరి ప్రయాణము కొంతవరకు ఆటంకం అవుతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ రెయిన్ దెర్ మే బి ది రివర్ ఇన్ ఫుల్ స్పీడ్, దే మే నాట్ బి ఏబుల్ టు క్రాస్ దిస్ రివర్.
1: ఒక ప్రదేశంలో ఉంటుంది
0: staying in one place
1: ee naalugu nelalu kudanu
0: all these four
1: daiva chintana cheta kaalamu saatram gaavinchukovalani vaaru ee chaturmasavratamnu prarambhincharu.
0: This chaturmasavrata is prescribed in order to contemplate on the name of the god sitting in one place.
1: Anukuni oka aranjamunaku vegi akkada oka paakanu nirminchukoni aa paaka lopala ee vidhamainatunte oka tapasulu gaavistu vacharu.
0: Therefore they used to go to the forest, construct a small hermitage and sit there and carry out
1: this. పదార్థములు కూడా లభించవు.
0: యూ కెనాట్ గెట్ ఆల్ దీస్ టేస్టీ థింగ్స్ ఇన్ ఫారెస్ట్.
1: కందమూలాదులు తప్ప
0: దెల్ బి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ రూట్స్.
1: ఈ యొక్క కందమూలాల చేతనే కాలమును సార్థకం గావించుకుని తద్వారా ఈ జిహ్వ యొక్క రుచి చాపల్యాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
0: దే యూస్ టు కంట్రోల్ ది వేగరీస్ ఆఫ్ ది టేస్ట్ ఆఫ్ దిస్ టంగ్ బై ఆఫరింగ్ ఓన్లీ దిస్ ఫ్రూట్స్ అండ్ రూట్స్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ కలియుగం లోపల ఈ చాతుర్మాస వ్రతములు ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి యొక్క ఆర్భాటమైనటువంటి యొక్క ఒక విందుగా చేస్తున్నారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కలియేజ్ దిస్ చాతుర్మాస వ్రత హెస్ బికమ్ ఏ బిగ్ షో అండ్ ఆల్మోస్ట్ ఏ ఫీస్ట్.
1: నిత్యము రుచికరమైనటువంటి పదార్థములు కావాలి.
0: ఎవ్రీ డే టేస్టీ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్.
1: అది గ్రామాల లోపల దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: దే ఆర్ డెవలపింగ్ సచ్ ఐడియాస్ ఇన్ దిస్ టౌన్స్.
1: ఒక్కొక్క దినం ఒక్కొక్క భక్తుడు వీరికి విందులు అందించాలి.
0: ఈచ్ డే వన్ డ్యూ డిసైడ్
1: దీని ఒక భిక్ష అనేటువంటి రూపం లోపల దీనిని అనుభవిస్తున్నారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ భిక్ష దీస్ సన్యాసిన్స్ ఆర్ ఎంజాయింగ్ దీస్.
1: కనుక ఈ విధంగా కాలం మారుకున్నది పవిత్రమైనటువంటి భావాలు కూడాను ఈ విధమైనటువంటి అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెడుతున్నారు.
0: విత్ చేంజెస్ ఇన్ ద టైమ్ ది థింగ్స్ ఆర్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
1: ఇది కేవలం ఇలాంటి వ్రతములన్నీ కూడాను ఈ జిహ్వ చాపల్యం అణగదొక్కే నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని ఈనాటి సన్యాసులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: ది సన్యాసిన్స్ ఆఫ్ టుడే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ దీస్ వ్రతాస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద వేగరీస్.
1: ఈ విధంగా ఈ యొక్క ఇంద్రియములను అరికట్టలేకుండా పోయినప్పుడు వీరు

0: ఇంకా దివ్యత్వాన్ని అందుకోగలరు, అనుభవించగలరు.
1: If these people cannot control the sense organs in this particular fashion, how can they attain divinity?
0: Illu kalutunte bayata vachi duranga parigettavachu.
1: If the house is on fire, one can run out of the house.
0: Intiki nippantukunte maroka pradeshamunikaina parigettavachu.
1: If the house catches fire, one may run away from there. And
0: indriyaliki nippantukunte inke ekkada parigettadaniki veelavutundi.
1: If the sense organs themselves catch fire, where can you run away?
0: ఈనాటి యొక్క పరిస్థితిలో సాధకులు ఎందు ఇంద్రియాలకి నిప్పంటుకుంటున్నారు.
1: ది టుడేస్ కండిషన్ ఈస్ దాట్ సాధక ది సెన్సెస్ ఆర్ క్యాచింగ్ ఫైర్.
0: ఇంకా దీన్ని ఏ విధంగా మనం నిర్ణయించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దిస్?
0: మనిషికి జ్వరం వచ్చిందంటే థర్మామీటర్ పెట్టి ఎంత ఉంది అని దాన్ని నిర్ణయించవచ్చు.
1: ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ ఫీవర్ విత్ హెల్ప్ ఆఫ్ థర్మామీటర్ యూ కెన్ డిటర్మిన్ ది టెంపరేచర్.
0: కానీ థర్మామీటర్ కి జ్వరం వస్తే
1: ఇది థర్మోమీటర్ ఇట్సెల్ఫ్ క్యాచెస్ టెంపరేచర్.
0: ఈనాటి యొక్క సాధువులకు సన్యాసులకు వీరందరికీ కూడా తమకు తామే ఇంద్రియాన్ని ఉద్రేకపరచుకుంటున్నారు.
1: టుడే సన్యాసిన్స్ అండ్ సాధక ఆర్ ఎక్సైటింగ్ దేర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
0: ఈ విధమైన యొక్క పరిస్థితి అందు
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: జెరూసలేం ఒక మందిరం లోపల పావురాలు అమ్ముతూ వస్తున్నారు.
1: ఇన్ జెరూసలేం ఇన్ ఏ పర్టికులర్ టెంపుల్ దే వర్ సెల్లింగ్ ది క్యారెట్స్.
0: ఇక్కడ జీసస్ అందులో ప్రవేశించి పవిత్రమైనటువంటి దైవ మందిరాల లోపల ఈ విధమైనటువంటి వ్యాపారం జరగకూడదు అని ఖండించాడు.
1: జీసస్ ఎంటర్డ్ దోస్ టెంపుల్స్ అండ్ క్రిటిసైజ్ దట్ ఇన్ టెంపుల్స్ బిజినెస్ షుడ్ నాట్ బి క్యారీడ్ ఆన్.
0: ఆ మతాధిపతులైనటువంటి వారందరూ కూడా ఒక్క ఒగ్గట్టుగా చేరిపోయారు.
1: ఆల్ ది రిలీజియస్ లీడర్స్ కేమ్ టుగెదర్ దే వర్ యునైటెడ్.
0: ఈ ధర్మ ప్రబోధన చేయడానికి నీకు ఎక్కడికి అధికారం ఉంది?
1: వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు ప్రీచ్ ధర్మ హియర్?
0: నీ అధికారం ఏమిటిందో తెలుపమని చెప్పారు.
1: ప్లీజ్ లెట్ అస్ నో వాట్ యువర్ అథారిటీ ఈజ్, వాట్ యువర్ పవర్ ఈజ్.
0: అప్పుడు ఈ జీసస్ చెప్పాడు ఒక కథ.
1: జీసస్ దెన్ నెరేటెడ్ ఎ స్టోరీ.
0: ఒక రైతుకు ఇద్దరు కొడుకులు ఉండేటువంటి వారు.
1: దేర్ వర్ టూ సన్స్ ఫార్ ఎ ఫార్మర్.
0: ఒకనాడు పెద్ద కొడుకులకు ఆజ్ఞాపించాడు పంటలేకి వెళ్లి దానికి కాలు గాయమని.
1: ఫార్మర్ ఆర్డర్ ది ఎల్డర్ ఆఫ్ ది టూ టు గో టు ది ఫీల్డ్ అండ్ లుక్ ఆఫ్టర్ దాట్.
0: కానీ పెద్ద కొడుకు నేను పోవడానికి వీలు కాదు అన్నాడు.
1: The elder son said that it would not be possible for him to go there.
0: రెండో కొడుకు ఆజ్ఞాపించాడు.
1: He asked the second son to do that.
0: నీవు పంటకు వెళ్లి పశువులు ఏమైనా చేరుతాయేమో కావిలిగాయమన్నాడు.
1: You take care of the field and see that animals do not come and destroy it.
0: రెండో కొడుకు నేను వెళ్తానని వాగ్దానం చేశాడు.
1: The second son promised to go.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత మొదటి కొడుకు వెళ్ళనని చెప్పినాడు కానీ తండ్రి ఆజ్ఞను మీరటం మంచిది కాదన్నాడు, తాను వెళ్లినాడు.
1: After a while, the first son realized that he should not disobey his father and went to the field.
0: రెండవ కుమారుడు వెళ్తానని చెప్పాడు కానీ వెళ్ళలేదు, ఎక్కడో బజార్కి వెళ్ళాడు.
1: The second son merely told the father that he would go to the field, but he did not go.
0: ఇందులో ఎవరు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నటువంటి వారు మీరు చెప్పండి అన్నారు.
1: He asked, between these two sons, which son has obeyed father's orders?
0: పెద్దవాడు.
1: The elder of the two.
0: తండ్రి ఆజ్ఞను తిరసా వహించాడు.
1: He obeyed the commands of the father.
0: నేను వెళ్తానని చెప్పాడు కానీ వెళ్ళలేదు రెండో కుమారుడు.
1: The second son promised to go but did not go.
0: ఈనాటి పండితులందరూ ఇదే స్థితిలో ఉంటున్నారు.
1: Today's scholars may be compared to the second son.
0: శాస్త్రం అనేటువంటి తండ్రి బోధించినటువంటి దానిని మేము ఆచరిస్తామని ప్రామిస్ చేస్తున్నారు.
1: They are promising to obey the commands of.
0: ఆచరించకుండా కూడా ఆ యొక్క తండ్రి అనేటువంటి భగవత్ వాక్యాన్ని విరుద్ధంగా నడుచుకుంటున్నారు.
1: To obey the scriptures as given by God, but they are not obeying. They are going.
0: మీరందరూ కూడా ఇలాంటి వారే అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ లైక్ దిస్.
0: దీంతో ఈ పండితులకందరికీ చాలా కోపం వచ్చింది.
1: ది స్కాలర్స్ వర్ ఎన్రేజ్డ్.
0: ఇంకా అనేక అనేక కారణాలంతా కల్పించుకుని
1: దే మేడ్ ఎ నంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఫర్ దిస్.
0: దీనికి రాజనీతికి విరుద్ధంగా నడుస్తున్నాడు అని చెప్పినని.
1: హీఈస్ గోయింగ్ ఇన్ ది లా ఆఫ్ ద ల్యాండ్, దే సెడ్.
0: ఇతనికి అనేక రకమైనటువంటి పాయింట్స్ అంతా కూడా చూపించి అతన్ని కేవలం చెరసాల్లో పెట్టడానికి ప్రయత్నించారు.
1: దే వాంటెడ్ టు షో వేరియస్ థింగ్స్ టు ద కింగ్ అండ్ వాంటెడ్ టు ఇంప్రిజన్ హిమ్.
0: నిజముగా సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. ఈ సత్యం అనేటువంటిది ఈనాడు విరోధంగా ఉంటుందాది ఈ లోకానికి.
1: పీపుల్ డు నాట్ లైక్ ట్రూత్, దే లైక్ ఓన్లీ లైఫ్.
0: అసత్యమే అది మధురంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఒక విధమైన యొక్క సత్యంగా కనిపిస్తుంటుండాలి.
1: లైఫ్ అండ్ అంట్రీత్ సీమ్ టు బి వెరీ హ్యాపీ, వెరీ స్వీట్, వెరీ ప్యాలటబుల్ అండ్ యాక్సెప్టబుల్.
0: కొరకు చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
1: తెలియని
0: శాస్త్రం విరుద్ధమైనటువంటిది.
1: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఆపోజిట్ టు ఇట్ ఈజ్ అపోజిట్ టు ది స్క్రిప్చర్.
0: చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా కూడా ఆచరించడానికి ప్రయత్నించినటువంటి వాడే ఉత్తముడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ ప్రాక్టీసెస్ వన్ ఆర్ టూ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అట్లీస్ట్.
0: ఈ విధమైనటువంటి ఆచరణ నిమిత్తాన్ని ఆచరణను అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఆనాటి సాధువులు సన్యాసులు అరణ్యవాసం చేస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ ప్రాక్టీసింగ్ థింగ్స్ ఎక్స్పౌండెడ్ ఇన్ స్క్రిప్చర్స్ దే వెంట్ టు ఫారెస్ట్ అండ్ ట్రైడ్ దేర్.
0: ఇక్కడ అనేక రకమైనటువంటి యోగ సాధనలు కూడా చల్పుతూ వచ్చారు.
1: దే అండర్ టూక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా అండ్ సాధన.
0: ఈ యోగములు దేని నిమిత్తమే మనం చేస్తున్నాము?
1: వై ఇస్ యోగా అండర్ టేకన్?
0: ఈ యోగం వల్ల భగవత్ ప్రాప్తి ఏమైనా మనకు లభ్యమవుతుందా?
1: డూ యూ గెట్ ది విజన్ ఆఫ్ గాడ్ బై దిస్ కైండ్ ఆఫ్ యోగా?
0: కాదు కాదు.
1: నో,
0: కేవలము ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ విధమైన యోగములు ప్రారంభిస్తున్నాము.
1: యోగా ఈజ్ అండర్ టేకన్ ఫర్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్.
0: పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తిని అరికట్టే నిమిత్తమై.
1: ది యోగా ఈజ్ అండర్ టేకన్ ఓన్లీ ఫర్ కంట్రోలింగ్ ద బిజినెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఈ చిత్తవృత్తిని నిరోధించటం చేత అధిక కాలం జీవించవచ్చును అని దీనిలో ఒక నిర్ణయం.
1: వన్ కన్క్లూజన్ ఈజ్ దట్ బై కంట్రోలింగ్ ది సెన్సెస్ అండ్ బై కంట్రోలింగ్ ద మైండ్
0: ఎవరు అధిక కాలం జీవించాలి?
1: హూ షుడ్ లివ్ ఫర్ ఎ లాంగర్?
0: సజ్జనుడు, సద్గుణములు కలవాడు, సదాచార సంపన్నుడు, పవిత్ర హృదయుడు అధిక కాలం జీవించిన జగత్తుకు ఒక ఉపయోగం ఉంటుంటుంది.
1: ఓన్లీ ఇఫ్ ఎ గుడ్ పర్సన్ వర్ టు లివ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, ఎ సేక్రెడ్ పర్సన్, ఎ పర్సన్ విత్ సేక్రెడ్ ఐడియాస్, గుడ్ క్వాలిటీ,
0: దుర్మార్గులు దురాచార పరులు వీరందరూ కూడా అధిక కాలం జీవిస్తే దీనివల్ల జగత్తుకు అపకారమే జరుగుతుంది కానీ ఉపకారం కలగదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ బ్యాడ్ పీపుల్ పీపుల్ విత్ వికెడ్ ఐడియాస్ టు లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, ఇట్ కెన్ బి ఓన్లీ ఎ హార్మ్ డన్ టు ద వరల్డ్ అండ్ నాట్ సమ్.
0: కనుకనే సర్వసంగ పరిత్యాగులైనటువంటి సాధకులే ఈ విధమైనటువంటి యొక్క యోగాభ్యాసం ఆచరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.
1: దెర్ వాస్ ఏ పర్టికులర్ కన్క్లూజన్ టు విచ్ దే కేమ్. ఓన్లీ
0: సాధువులు అధిక కాలం జీవించడం చేత సమాజములకు ఎంతైనా కూడా ఉపకారం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది.
1: సాధకర్స్ హూ హావ్ రినౌన్స్డ్ ది ఎంటైర్ వరల్డ్ ఇఫ్ దే వర్ టు లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఇట్ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ ద వరల్డ్.
0: అప్పుడు దీనికి కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు.
1: ఫర్ సేక్ ఆఫ్
0: పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
1: ఫర్ ది సేక్ ఆఫ్ అకాంప్లిషింగ్ దిస్ సర్టన్ రెగ్యులేషన్స్ ఆర్ పుట్. స్టూడెంట్స్ మస్ట్ కేర్ఫుల్లీ.
0: ఈ దైవ నిర్ణయమైన యొక్క పాంచభౌతికమైన దేహములకు కొన్ని నిబంధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ కంట్రోల్స్ లిమిట్స్ సెట్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ క్రియేటెడ్ బై గాడ్.
0: మనము తీసుకునేటువంటి గాలి, విడిచేటువంటి గాలి ఎంత సావధానంగా మనం విడుస్తామో తీసుకుంటామో అంత అధిక కాలం మనం జీవిస్తాం.
1: ఇఫ్ వీ కెన్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ, పేషెంట్లీ అండ్ విత్ స్లోలీ, వీ కెన్ లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్.
0: మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఎంత వేగంగా మనం వదులుతాము, తీసుకుంటామో అంత త్వరలోపలే మనకు మరణం ప్రాప్తిస్తుంది.
1: ఇఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ ఇస్ డన్ స్పీడిలీ, వీ లివ్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్.
0: కొన్ని నియమాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్, రూల్స్.
0: ఏనుగు మనిషి ఒక నిమిషమునకు 12 లేక 13 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతుంటాయి.
1: ఎలిఫెంట్ అండ్ మ్యాన్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 13 టైమ్స్ పర్ మినిట్.
0: ఈ యొక్క నియమంను అనుసరించడం చేత మానవుడు 100 సంవత్సరం వరకు బ్రతకడానికి వీలుంటాడు.
1: ఇఫ్ ఎ మ్యాన్ కెన్ ఫాలో దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ హీ కెన్ లివ్ ఫర్ 100 ఇయర్స్.
0: పాము, తాబేలు ఇత్యాది జీవులు నిమిషములకు 7-8 పర్యాయములు మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాసం వదులుతుంటాయి.
1: స్నేక్ అండ్ టార్టాయిల్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 7-8 టైమ్స్ ఎ మినిట్.
0: కనుకనే ఈ పాము, తాబేలు 200-300 సంవత్సరం కూడా జీవించడానికి అవకాశం ఉంటుంటాయి.
1: దేర్ ఫోర్ ది స్నేక్ అండ్ టార్టాయిస్ కెన్ లివ్ ఫార్ 200-300 ఇయర్స్.
0: కోతి, కుక్క, పిల్లి ఇవన్నీ కూడా ఒక నిమిషమునకు 30-40 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం నిలుస్తుంటాయి.
1: మంకీ, డాగ్ అండ్ క్యాట్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 30-40 టైమ్స్ ఎ మినిట్.
0: కనుకనే అవి చాలా త్వరలోపలనే 12-13 సంవత్సరం లోపలనే ప్రాణం విడుస్తున్నాయి.
1: దట్ ఈస్ వై ది లాంగివిటీ ఆఫ్ దీస్ ఎనిమల్స్ ఈజ్ ఓన్లీ 12-13 ఇయర్స్.
0: కుందేలు ఉంటుందండి,
1: రాబిట్ ఈస్ దేర్.
0: ఇది ఒక నిమిషమునకు 40-50 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో వదులుతుంది.
1: దిస్ రాబిట్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 40-50 టైమ్స్ ఎ మినిట్.
0: కనుక ఇది 5-6 సంవత్సరంలో మాత్రమే జీవించగలుగుతుంటారు.
1: దేర్ఫోర్ దిస్ లివ్స్ ఓన్లీ ఫార్ 5-6 ఇయర్స్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎంత వేగంగా పోతుందో మన జీవితం కూడా అంత వేగంగానే విరమించుకుంటాం.
1: ద స్పీడ్ ఆఫ్ బ్రీతింగ్ డిటర్మిన్స్ ది లాంగ్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత ఆలస్యంగా ఎంత నిదానంగా జరుగుతుంటాయో అంత ఎక్కువ కాలం కూడా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది.
1: యూ కెన్ లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ యువర్ బ్రీతింగ్ ఈజ్ స్లోవర్.
0: ఈ శ్వాస కూడాను ఎట్లా వదలాలి?
1: హౌ షుడ్ వన్ బ్రీత్?
0: మనకు బలం ఉన్నది కాదని గట్టిగా బలం ఉన్నంత వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు వదలరాదు.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ బ్రీతింగ్ అవుట్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్.
0: చేతిలో ఒక పిండి పెట్టుకుంటే ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం గాలిని వదిలే సమయంలో ఆ పిండి కూడాను కదలకూడదు, అంత నెమ్మదిగా వదలాలి.
1: యూ హ్యావ్ టు బ్రీత్ అవుట్ ఇన్ సచ్ ఎ స్లో మేనర్. వెన్ వీ కీప్ ఫ్లోర్ ఇన్ అవర్ పామ్ అండ్ బ్రీత్ అవుట్
0: శాంతముతో ఇట్టి నిదానముతో ఉచ్ఛ్వాస నిశ్వాసం కదలడానికి అదే యోగాభ్యాసము కొంతవరకు తోడ్పడుతుంది.
1: ప్రాక్టీసింగ్ ఆఫ్ యోగా విల్ హెల్ప్ యూ టు బ్రీత్ ఇన్ సచ్ ఎ స్లో పీస్ఫుల్ మేనర్.
0: ఇది సాధించే నిమిత్తమై ఆనాటి ఋషులందరూ కూడా అరణ్యవాసం చేస్తూ వచ్చారు. వాక్శుద్ధి, ఇంద్రియ నిగ్రహము ఈ విధమైనటువంటి సాధించే నిమిత్తమై అరణ్యాలకు పోయారు, కానీ వేరొక ఉద్దేశంతో పోలేదు.
1: ద ఏన్షియంట్ రిషీస్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ దీస్ టాస్క్ బై విచ్ దే హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అండ్ ది ప్యూరిటీ ఆఫ్ వరల్డ్.
0: ఇంకా వీరు చేస్తున్నటువంటి యొక్క జ్ఞానములు ఎలాంటివి?
1: What was the type of meditation they used to undertake?
0: మొట్టమొదటిది ధారణ అన్నారు.
1: The first one is ధారణా.
0: 12 ధారణలు చేస్తే ఒక్క ధారము అన్నారు.
1: If anyone does 12 ధారణాస్ it would be equal to 1 ధారం.
0: 12 ధ్యానములు చేస్తే ఒక్క సమాధి అన్నారు.
1: 12 ధ్యానంస్ will be equal to 1 సమాధి.
0: ధారణ అంటే ఏమిటి?
1: What do you mean by ధారణ?
0: ఒకే వస్తువును
1: 1 ఆర్టికల్
0: 12 సెకండ్లు అనగా 12 సెకండ్లు ఎటు చలించకుండా చూడటమే ధారణ అన్నారు.
1: లుకింగ్ అట్ వన్ ఆబ్జెక్ట్ వితౌట్ వేవరింగ్ వితౌట్ టర్నింగ్ యువర్ ఐస్.
0: ఒక వస్తువు ఒక విగ్రహంలో పెట్టుకుని 12 సెకండ్లు కొంత గంట పెట్టుకుని నీవు చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేయి. 12 సెకండ్లు ఎటు పోనివ్వకుండా ఆ దృష్టినంతా కూడా ఆ వస్తువు పైన పెట్టుకోవటం, అది 12 సెకండ్లే, ఎక్కువ కాలం కూడా కాదు. ఈ విధంగా ధారణ చేయటం లభ్యత ధ్యానమునకు మనకు అవకాశం ఏర్పడుతుంది.
1: Concentrating your vision on any object photo for 12 seconds at a time will help you to develop meditation.
0: 12 సెకండ్లు మాత్రమే మనము ఒక వస్తువు పైన దృష్టిని నిలపాలి.
1: Fixing our vision firmly on an article for 12 seconds, this is dharana.
0: Dharana tarvata dhyanamu.
1: Next to dharana is dhyanam.
0: Idi 12 dharanalu ainappude oka dhyanam aipothundi.
1: When there are 12 dharanas coming to
0: you, 12 × 12 = 144 seconds.
1: That means to say 144 seconds.
0: 2 minutes 24 seconds.
1: That means 2 minutes and 24 seconds.
0: గంటలు కొద్ది కూర్చోటం కాదు ధ్యానం.
1: ధ్యానం or meditation doesn't
0: mean. సరైనటువంటి ధ్యానం అయితే 2 minutes 24 seconds.
1: Proper meditation means it has to be done 2 minutes 24 seconds.
0: ఈ ధారణలోను చక్కగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినప్పుడే ఈ ధ్యానం అనేటువంటిది 2 minutes 24 seconds చక్కగా కొంతవరకు నిలచడానికి అవకాశం వస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ ధారణ ప్రాపర్లీ విల్ బి ఏబుల్ టు డూ ధ్యానం మెడిటేషన్ ఫర్ 2 minutes 24 seconds.
0: 12 ధ్యానములు ఒక సమాధి అన్నారు.
1: 12 ధ్యానం మెడిటేషన్
0: అనగా సమాధి. 144 × 144.
1: That means 144 multiplied by
0: 28 నిమిషాల 48 సెకండ్లు.
1: 28 minutes 48 seconds.
0: ఇది సమాధి. ఒక గంట కూడా కాదు, ఒక దినము కాదు, నెలలు కాదు.
1: Not even 1 hour, 1 day, 1 month, nothing like that.
0: 28 నిమిషములు 48 సెకండ్లు.
1: 28 minutes 48 seconds.
0: ఇంత మాత్రమే సమాధి.
1: That is the meaning of samadhi.
0: ఎక్కువ కాలం అయిపోతే ఇంకా సమాధిని పోవటమే, ఇంకా తిరిగి ప్రాణం రాదు.
1: ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ దిస్ దెన్ హీ వుడ్ నాట్ గెట్ బ్యాక్ టు లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను వారు పాటిస్తూ వచ్చారు.
1: దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వాస్ ఫాలోడ్.
0: ఈ క్రమశిక్షణ అనేటువంటిది ఎక్కడ శాస్త్రాల్లో కానీ ఏ యొక్క పండితుడు కానీ ఎక్కడ చెప్పలేదు.
1: బట్ దిస్ హెస్ నాట్ బీన్ ఎక్స్పోండెడ్ ఎదర్ ఇన్ స్క్రిప్చర్.
0: సరైనటువంటి యొక్క దీన్ని మనం ఉపయోగపెట్టాలి, సాధించాలనుకుంటే మొట్టమొదట మనం ధారణలో మనము ప్రవేశించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అకాంప్లిష్ సమాధి ఇన్ ది ప్రాపర్ వే, యూ షుడ్ స్టార్ట్ విత్ ధారణ.
0: ఈ ధారణ 12 సెకండ్లు మాత్రమే చేస్తూ రండి.
1: You go on practicing dharana for
0: 12
1: seconds. This is very important for students.
0: చాలా మందికి తెలిసి ఉంటుంది.
1: క్వైట్
0: వర్షాకాలం వచ్చేటప్పటికి భూమిని దున్ని విత్తనాలు వేస్తారు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ ల్యాండ్ ఈజ్ ప్లౌడ్, సీడ్స్ ఆర్ సోన్.
0: ఈ విత్తనాలు ఈ విధంగా వేస్తేనే మొక్క వస్తుంది అనేటువంటిది ఏం లేదు. ఏ విధంగా వేస్తే సరే మొక్క వస్తుంది.
1: వైల్ సోయింగ్ ది సీడ్స్ యూ కెన్ సో ఇన్ ఎనీ వే యూ లైక్, బట్ ది ప్లాంట్స్ కెన్.
0: కాబట్టి ఈ ధ్యానం లోపల భగవత్ తత్వం ప్రేమతో నింపుకుని ఏ రకంగా చేసినా అది ధ్యానం అవుతుంది.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్ యూ కెన్ ఫిల్
0: సామీప్యంగా వచ్చేస్తుంది.
1: దిస్ స్టేట్ ఆఫ్ సాలోక్య విల్ టేక్ యూ టు
0: సామీప్యం. అతి సమీపంగా వస్తుంది.
1: సామీప్యం మీన్స్ క్లోజ్నెస్ టు ద లార్డ్.
0: సమీపంగా వచ్చినటువంటిది ఇది సారూప్యంగా రూపొందుతుంది.
1: దట్ విచ్ గోస్ క్లోజర్ టు ద లార్డ్ బికమ్స్ లార్డ్ హింసెల్ఫ్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఒక రివర్.
1: దేర్ ఇస్ అ రివర్.
0: చక్కగా వేగంగా పరిగెత్తుంటుండాలి.
1: దిస్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్.
0: అది సారూప్యం.
1: దట్ ఈస్ సారూప్యం.
0: అనగా ఎంత పెద్ద పెద్ద సముద్రంగా కనిపిస్తుంటుందాదబ్బా పెద్ద రివర్ అనుకుంటాం. కానీ సముద్రం కాదు.
1: ఇట్ లుక్స్ లైక్ ఎ ఓషన్ బట్ ఇట్ నాట్ ఎ ఓషన్ రియల్లీ.
0: సారూప్యం దాని యొక్క రూపకాన్ని కనిపిస్తుంది.
1: ఇట్స్ ఫారం రిజెంబుల్స్
0: ఎప్పుడైతే ఆ రూపకంగా కనిపిస్తుంది సామీప్యం సముద్రానికి దగ్గర పోయినప్పుడే కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ గోస్ క్లోజర్ టు ద ఓషన్ ఇట్ గెట్ ది ఫారం ఆఫ్ ఓషన్.
0: కారణం,
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఈ సముద్రుడు ఒక్క దీంతో ఒప్పుకునేటువంటి వాడు కాదు.
1: This ocean is not prepared to accept the river just like that.
0: ఈ రివర్ కూడాను ఇది కూడాను ఒక హఠం పట్టేస్తుంది. నిన్ను వదలు నేను పోను అని అది కూర్చుంటుంది.
1: This river also has taken a resolution that I am not going to get away from it.
0: నెట్టుతుంది.
1: The ocean tries to drive away the river.
0: దీన్ని అనేక పర్యాయాలు ఆటు పోటు అంటారు.
1: This is being described as ఆటు పోటు.
0: నది పోయి సముద్రంలో చేరడానికి పోతుంది. సముద్రము నాలో రావద్దని నెట్టి వేస్తుంది వెనుక్కు.
1: ది రివర్ గోస్ ఆల్మోస్ట్ మర్జ్ ఇన్ ద ఓషన్.
0: వెనుకకు వచ్చి అది ఒక పెద్ద సముద్రంగా కనిపిస్తుంది.
1: అండ్ దిస్ వాటర్ విచ్ ఇస్ థ్రోన్ అవుట్ బై ద ఓషన్,
0: 12 గంటలు దీనికి దానికి పోరాటం జరుగుతుంది.
1: దిస్ కైండ్ ఆఫ్ ఫైటింగ్ గోస్ ఆన్ బిట్వీన్ ది టూ ఫర్ 12 అవర్స్.
0: రాత్రి తిరిగి 6 గంటలు అయ్యేటప్పటికి దీని యొక్క భద్రతను, దీని యొక్క విశ్వాసమును, దీని యొక్క ప్రేమను గురించి యోచించుకొని సముద్రుడు, పాపం ఇంత నేను నాలో చేరడానికి ఇంత తపిస్తున్నా, వచ్చి చేరిపోవమని అంటాడు.
1: ఆఫ్టర్ 12 అవర్స్ వెన్ ఇట్ ఇస్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్
0: ఓషన్ చేస్తుంటాడంటే తాను పైకి వస్తాడు, నదిని లోపలి తీసుకుంటాడు.
1: ద ఓషన్ కమ్స్ అప్ అండ్ అలౌ ది రివర్.
0: నది సముద్రము చేరే దగ్గర మీరు పోయి చూస్తే లోపల తీపు పైన ఉప్పు నీరు.
1: If you go to a point where the ocean and the river come together and merge,
0: అదే భగవంతుడికి జీవునికి దేవునికి ఉండేటువంటి యొక్క సమ్మిళితమైన సంబంధం.
1: ద ఇన్ సైడ్ వాటర్ ఈ స్వీట్ అండ్ ది అవుట్ సైడ్ వాటర్
0: చేరాలని పోతాడు, ఇప్పుడు రావడానికి వీలు కాదంటాడు.
1: దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఇన్ మనం నేను ఉండలేను అని వాడు ప్రతిజ్ఞ పెట్టేసేస్తాడు.
1: ద జీవ సేస్ ఐ కెన్ నెవర్ వితౌట్ యు. హి డస్ తపస్.
0: ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి యొక్క దీక్ష చేతనే మనసు కరిగి లోపల ప్రవేశింప చేసుకుంటాడు.
1: బై ఫర్మ్ రెజల్యూషన్ ఆఫ్ ది జీవా గాడ్ అబ్జార్బ్స్ హిమ్.
0: ప్రవేశించడానికి మొట్టమొదటి సాలోక్యము.
1: బిఫోర్ వన్ మర్జెస్
0: అతని చింత చేయాలి.
1: వన్ షుడ్ కంటిన్యూస్లీ థింక్ ఆఫ్
0: అతని చింత తప్ప అన్ని చింతలు ఉండకూడదు.
1: వితౌట్ ది
0: థాట్ పనులు చేసుకో, ఏ పని చేసుకున్నా అతని చింత ఉండాలి.
1: క్యారీ ఆన్ యువర్ వర్క్ బట్ థింక్ ఆఫ్ హిమ్ ఆల్వేస్.
0: అప్పుడే సామీప్యం దగ్గరికి వస్తాడు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అప్రోచ్, గో క్లోజర్.
0: దగ్గరకు వచ్చి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుంటాడు.
1: ఆఫ్టర్ గోయింగ్ క్లోజర్ ది మ్యూచువల్
0: రిలేషన్ ఈ బాంధవ్యం ఏమైపోతుందంటే సారూప్యము, యు అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తాడు.
1: దిస్ కైండ్ ఆఫ్ క్లోజ్నెస్ బ్రింగ్స్ అబౌట్ ఎ స్టేట్ వెన్ యువర్ సెల్ఫ్ రిజెంబుల్ ది లార్డ్ హింసెల్ఫ్.
0: సాయుధ్యం రెండు ఒకటైపోతాయి.
1: దెన్ వన్ మర్జెస్ అండ్ సాయుధ్య స్టేట్ ఇస్ అటైన్డ్.
0: కనుకనే ఏ మతమునందైనా కూడాను, ఏ సిద్ధాంతమునందైనా కూడాను ఈ నాలుగు కూడాను ఒకదానికొకటి సరి సంబంధం ఉంటుంటాది.
1: ఇన్ విచ్
0: అవలు వేరుగా కానీ
1: ఇన్ విచ్ అవర్ రిలీజియన్ సిద్ధాంతం.
0: అదే క్రిస్టియన్స్ కూడాను.
1: క్రిస్టియన్స్ డిస్క్రైబ్ దిస్.
0: జీసస్ మొట్టమొదటి అదే చెప్పాడు.
1: జీసస్
0: ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ఫస్ట్ హీ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: అనగా గాడ్ వేరే ఉన్నాడు, నేను ఒక మెసెంజర్.
1: God is different from me, I am only a messenger.
0: కానీ ఈ యొక్క పరితాపం పెరుగుతూ పెరుగుతూ పోయింది. ఈ యొక్క సారోక్యంలో చూడాడు.
1: The earning increased, grew steadily and
0: sorrowfully. God is my father.
1: The next he said, in that
0: state, I am the son of God. And
1: I am the son of God, he said.
0: అలాగా రిలేషన్షిప్ పెరిగిపోతూ వచ్చింది.
1: there is a newer and a closer relationship.
0: Son of God ante atharu tandri tanu koduku iddariki sambandham erpadipoyindi.
1: When he says I am son of God, he is father, I am the son. That is the relationship established by Jesus.
0: Moodo step vachinappudike I and my father are one annadu.
1: When he came to the third stage, he said I and my father are one.
0: ఈ వన్ అనేటువంటి స్థితికి వచ్చేటప్పటికి, సారూప్యానికి వచ్చేటప్పటికి, ఇంకా హోలీ గోస్ట్ అదే సాయుధ్యం.
1: వన్స్ దట్ పర్టికులర్ థింగ్ కమ్స్ ఇట్ బికమ్స్ సారూప్య అండ్ దెన్ ది నెక్స్ట్ స్టేజ్ ఇస్ హోలీ గోస్ట్.
0: ఈ భాష లోపల కూడాను మొహమ్మడన్స్ కూడా దీన్ని చెప్తూ వచ్చారు.
1: మొహమ్మడన్స్ ఆల్సో హావ్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ ది సేమ్.
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, భగవంతుడు ఆకాశంలో ఉంటున్నాడు అన్నారు.
1: ఐఎమ్ ఇన్ ద లైట్.
0: లైట్ అంటే రెండు అర్థాలు.
1: లైట్ హ్యాస్ టూ మీనింగ్స్.
0: అనగా వెలుగు అని ఒకటి, తేలిక అని మరొకటి.
1: వన్ ఈస్ ఇల్యూమినేషన్, ది సెకండ్ వన్ ఈస్
0: తేలిక.
1: వెరీ లైట్
0: పైన పోతే ఈథర్ ఏమీ లేదు, ఇక్కడ తేలికగా ఉంటుంది.
1: దట్ మీన్స్ వెన్ యు గో ఇట్ ఈస్ ఈథర్, ఇట్ ఇస్
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: దట్ ఈస్ హౌ
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్ అనేటప్పటికీ క్రమక్రమేణా తాను ఒక తేలికగా మారిపోతూ వచ్చాడు.
1: వెన్ హీ సేస్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, హిస్ వెయిట్ వాస్ స్టడీలీ డిక్రీజింగ్ అండ్ బిగాన్.
0: మరీ కొంత సాధన చేసేటప్పటికి నీ లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు. మరి
1: ఆఫ్టర్ డూయింగ్ అ లిటిల్ వైల్ సాధన, హీ సెడ్ లైట్ ఈజ్ ఇన్ మీ.
0: ఆ లైట్ నాలోనే ఉంటుంది.
1: దిస్ లైట్ ఈజ్ ఇన్ మీ, ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ మీ.
0: సామీప్యం,
1: దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ సామీ.
0: టైర్డ్, దీనికి వచ్చేటప్పటికే ఐ ఆమ్ ది లైట్ అన్నాడు.
1: నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ది థర్డ్ స్టేట్, ఇట్ ఇస్ సారూప్య. ఐ ఆమ్ ది లైట్, దట్ ఈస్ సారూప్య స్టేట్.
0: దేర్ ఇస్ నో వెయిట్, అదే సాయుధ్యం.
1: When there is no weight at all, that is the state of sahidya.
0: Kanukane anni matamulu ninne choopunu,
1: therefore
0: anni roopulu neede roopulu.
1: Therefore all religions show your own form, all forms are your own form.
0: Anni murtulu neede roopule,
1: all the forms are your own form.
0: ఇది దీని లోపల భారతీయులకు యొక్క దీంట్లో వేదాంతం నందు కూడా అదే బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ది వేదాంతిక్ పార్లెన్స్ ఆల్సో ది సేమ్ థింగ్,
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని.
1: That is dvaita, visishta dvaita and advaita states.
0: ఈ యొక్క ప్రతి మతములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి మూడు కూడాను ఎవరు కూడా విడదీయడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు ఆల్ దీస్ త్రీ థింగ్స్, దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ రిలీజియన్స్.
0: కనుక విద్యార్థులారా,
1: దే ఆర్ స్టూడెంట్స్.
0: మనిషి యొక్క పవిత్రత ఎటువంటిది అనేటువంటిది కొంతవరకు విచారణ చేసి మీరు కొంతవరకు వినియోగించుకోవాలి.
1: యూ షుడ్ రిఫ్లెక్ట్ అబౌట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ మ్యాన్ and use your life appropriately.
0: ee vicharana kodanu vivekamto vicharinchali.
1: Even we are reflecting and thinking,
0: kevala vidyananni prayog pettakodadu.
1: You should not think only
0: vidyanam veru vivekam veru.
1: There is a difference between
0: entaki vidyanamaina kodanu vivekam lekapothe idi nirupayogam aipothundi.
1: Pravadam whatever be the science, without wisdom it will be dangerous.
0: కనుక వివేకం ఉండినప్పుడే విజ్ఞానం కూడా ఉపయోగం అవుతుంది.
1: ఓన్లీ వెన్ సైన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ విజ్డమ్, సైన్స్ విల్ బికమ్ యూస్ఫుల్.
0: ఈ వివేకానికి కూడా వినయం రావాలి.
1: యూ హుడ్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: వినయమే విద్య యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక చోతనే కట్టబడి ఉంటుంది.
1: ఓన్లీ ఎడ్యుకేషన్ బైండ్స్ ఆల్ దీస్ టుగెదర్.
0: ఇవన్నీ కూడా మీకు అర్థం కావడానికి మొట్టమొదటి ధారణను మీరు ప్రాక్టీస్ చేయండి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, స్టార్ట్ విత్ ధారణ.
0: ఇది ఎప్పుడు చేయాలి?
1: వెన్ షుడ్ యూ డూ దిస్ ధారణ?
0: కాలంలో కూడాను సత్వ రజో తమో గుణాలు ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ దెర్ ఈస్ సత్వ రజ అండ్ తమో.
0: భూమిలో కూడాను సత్వ రజో తమో గుణాలు ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ ఆర్త్ దెర్ ఈస్ సత్వ రజో అండ్ తమో క్వాలిటీస్.
0: చూడండి, సాత్వికము,
1: సాత్విక క్వాలిటీ,
0: గాలి ఆవిరిగా పోతుండాలి భూమి నుంచి.
1: ది ఎయిర్ విచ్ ఎవాపరేట్స్, దట్ ఈస్ సాత్విక.
0: ఇంకా రాజసికం ఉంటుండాలి,
1: దెర్ ఈస్ రాజసిక క్వాలిటీ.
0: అనేక రకమైనటువంటి చలించటం అంతా ఉంటుండాలి.
1: దెర్ విల్ బి లాట్ ఆఫ్ మూవ్మెంట్.
0: తామసికం ఉంటుండాలి. ఈ రాజసికమైనటువంటిది లిక్విడ్.
1: ద లిక్విడ్స్ మే బి కంపేర్డ్ టు రాజసిక.
0: ఈ రాజసికము అనగా కదులుతూ ఉండాలి అన్నమాట.
1: దే విల్ బి ఆల్వేస్ మూవింగ్, దాట్ ఈస్ రాజసిక స్టేట్.
0: తామసికము జడం.
1: తామసిక ఈజ్ ఇనర్ట్నెస్.
0: ఇదే తామసికం అనేటువంటిదే ఫిజిక్స్, మెటీరియల్.
1: ఫిజిక్స్ విచ్ రిఫర్స్ టు మెటీరియల్ మే బి తామసిక.
0: ఇంకా రాజసికం అనేటువంటిదే కెమిస్ట్రీ.
1: కెమిస్ట్రీ మే బి కంపేర్డ్ టు రాజసిక.
0: కనుక ఈ రెండింటి యొక్క సంబంధంతో కూడినటువంటిదే సాత్వికము.
1: సాత్విక ఇస్ అసోసియేటెడ్ విత్ ఆన్ ది బేస్ ఆఫ్ బోత్ దీస్.
0: అదే అన్నిటికీ సృష్టి కావాల్సింది.
1: దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్, దాట్ ఈస్ బయోసైన్స్.
0: ఈ మూడింటి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క గుణం ఉంటున్నాయి?
1: ఆల్ దీస్ క్వాలిటీస్
0: కాలంలో కూడా ఉంటున్నాయి మూడు.
1: ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: ఇప్పుడు రాత్రి 8 గంటల మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు ఇది తామసికమైనటువంటి టైం.
1: నైట్ ఫ్రమ్ 8 PM టు 4 AM ఇన్ ద మార్నింగ్ ఇట్ ఈస్ తమో గుణ, తమో తామసిక గుణ.
0: ఇది పశువులు పక్షులు కూడా నిద్రిస్తాయి.
1: Animals and birds also will sleep during that particular time.
0: ఇది కేవలం దయ్యాల కాలము అని అంటారు.
1: దిస్ టైమ్ ఇస్
0: డిస్కవర్డ్ ఇది చాలా బలమైనటువంటిది.
1: ఫర్ డెమన్స్ దిస్ టైమ్ ఇస్ వెరీ
0: కృతులకు ఇది చాలా మంచి పటుత్వమైనటువంటిది.
1: ఫర్ క్యారింగ్ ఆన్ థామసిక్ యాక్టివిటీ.
0: కాబట్టి రాత్రి 8 గంటలు మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు 8 గంటలు ఈ తామసిక టైం.
1: 8 PM ఇన్ ద నైట్ టు 4 AM ఇన్ ద మార్నింగ్ దిస్ ఈస్ టైమ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తెల్లవారు 8 గంటలు మొదలుకొని సాయంకాలం 4 గంటల వరకు రజోగుణ సంబంధమైనటువంటిది.
1: 8 AM ఇన్ ద మార్నింగ్ టిల్ 8 AM
0: ప్రతి ఒక్కరు పనులు ప్రారంభిస్తారు.
1: During this time, a lot of activity.
0: అధికారులు కూడా ఆఫీసులు కూడా 8 గంటల నుంచి 5 గంటల వరకు 4 గంటల వరకు ఆఫీసులకు వెళ్తారు.
1: All the offices also function.
0: అంతా పనులు చేసేటువంటి టైం అది.
1: This time is meant for working.
0: ఆ 8 గంటలు రాజసికము.
1: This is associated with రాజసిక.
0: తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు 4 గంటలు.
1: Morning 4 AM to 8 AM 4 hours.
0: సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 4 గంటలు.
1: In the evening 4 PM to
0: 8 PM. 4 చేస్తే అది 8.
1: దీస్ దట్ 4 అవర్స్
0: సాయంత్రం 8, రాజస్కం 8, తామసికం 8 గంటలు. కనుకనే 8 x 24 కరెక్ట్ గా సరిపోయింది.
1: దీస్ 24 అవర్స్ ఈ డివైడెడ్ ఇంటూ 8 అవర్స్ ఆఫ్ సాత్విక గుణ, 8 అవర్స్ ఆఫ్ రజో గుణ.
0: అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి సాత్వికం ప్రారంభమవుతుంది.
1: మార్నింగ్ 4 o'clock ఆన్వర్డ్స్
0: అప్పటికి మనమంతా లేచి ఉండాలి.
1: We should be
0: ready. సాత్విక కాలం లోపల మన సాధనలో మన స్టడీలో మనం ప్రారంభించాలి. అప్పుడే పవిత్రమైనటువంటి యొక్క స్థితి.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ వీ షుడ్ అండర్స్టేక్ సాధన ఆర్ స్టడీస్.
0: స్నానం చేసి ఇంద్రియాలంతా లేపి నీవు కూడా గలీజులో పడి ఈ విధంగా ఉండనక్కర్లేదు, స్నానం చేయనక్కర్లేదు. అవి చాలా శాంతంగా ఉంటుంటాయి ఆ సమయంలో ఇంద్రియాలు. విశ్రాంతి తీసుకొని ఉంటాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి క్వైటెన్ బై 4 o'clock. And there is no need for
0: నీవు దేనిని చింతించినా చాలా సూటిగా సూటిగా పోయి చేరిపోతుంటుంది భగవద్ యొక్క తత్వం.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ పీస్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ కెన్ రీచ్ ది గాడ్ హింసెల్ఫ్. వెరీ
0: మర్చిపోయినటువంటి విషయాలు కూడా అప్పుడే జ్ఞాపకం కూడా వస్తుంటాయి.
1: ఆల్ ద థింగ్స్ ఆర్ ఫర్గాటెన్ ఆల్సో కెన్ బి రిమెంబర్ డ్యూరింగ్ దట్.
0: కనుక ఈ సాత్విక టైం లోపలనే మీరు ప్రార్థనలకు కొంతవరకు ప్రారంభించాలి.
1: యూ అండర్టేక్ ప్రేయర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: 4 గంటలకు 5 గంటలకు లేయడానికి వీలు కాదని మధ్యాహ్నం ఒక 8 గంటలకు అంతా లేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఇక్కడ రాకమనుకు 9 గంటలకు లేచి ఆ పాశమగంతోనే స్కూల్కి వెళ్లిపోయేవాళ్ళు.
1: Some people complain, say that it's difficult to get up by 4 o'clock, they get up by 8 o'clock. So people who were before the time here,
0: Kumbhakarni Sodharlu,
1: these are all the cousins of 4 o'clock you should get up.
0: Kalakrutyalu teerchukondi.
1: Should this
0: Kalamukham kadukondi.
1: After completing the morning rites, sit down quietly.
0: Endukosam mukham kadukovalante nidra raakunda unde nimittam mukham kadukomane.
1: Washing the face is necessary in order that you may not fall asleep again.
0: ఈ విధమైనటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క విషయాలంతా గుర్తించుకుంటే ధ్యానం అతి సూక్ష్మంగా మనకు కుదిరిపోతుంది.
1: If you can understand all these subtle things, meditation will become very easy for you.
0: సాయంకాలం కూడా అంతే. కాలేజీ నుంచి వస్తావు.
1: Evening also it is the same thing. You return
0: 4 గంటల నుంచి 8 గంటల వరకు టైం ఉంటుండాలి.
1: Between 4 and 8 you are having time.
0: ఆటలు ఆడుకో, గేమ్స్ చేసుకో.
1: You can go and play the games.
0: కానీ 6 గంటలకు నీవు పోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుకొని ఒక 5 నిమిషాలైనా కూర్చో.
1: ఆఫ్టర్ 6 o'clock వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ గేమ్స్
0: 2 నిమిషముల 24 సెకండ్లే ఉంటుండేది ధ్యానం. ఇది పెద్ద గంటల కొద్ది కూర్చోనక్కర్లేదు.
1: ఫర్ ఫ్యూ మినిట్స్, 2 minutes and 24 seconds, దట్ ఈస్ ధ్యాన. సిట్ డౌన్
0: ధ్యానంగా చేస్తుంటే ఎంత పవిత్రంగా మారుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ హౌస్
0: చేసి చూడండి, మీ యొక్క ఆనందము, మీ యొక్క తేజస్సు, మీ యొక్క పవిత్రత ఎంతనో అభివృద్ధి అవుతుంది.
1: యూ ప్రాక్టీస్ దిస్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ సేక్రెడ్ యూ కెన్
0: బి. ఈనాడు మీరు నిరంతరం కూడా పిచ్చి భావాలు పిచ్చి ఊహల్లోనే పోతున్నారు. కనుక ఆ ముఖాలు చూస్తే ఏదో ఒక విధంగా ఉంటుంటుంటాయి. జబ్బొచ్చిన వారి ముఖంగా ఉంటుంటాయి. అక్కడ ఏ తేజస్సు ఉండదు.
1: యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్ దీస్ డేస్. దేర్ ఫోర్ యువర్ ఫేసెస్ ఆర్ నాట్ రెసిడెంట్.
0: తేజస్సుకు మూల కారణం
1: ఇట్ ఈస్ డివైన్ థాట్స్ విచ్ కెన్ బి యూస్
0: లోపల ఉంటుంటే ముఖం వచ్చేసి ఎంతో తేజస్సుగా ఉంటుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ సేక్రెడ్నెస్ ఇన్ సైడ్ యూ, యువర్ ఫేసెస్ విల్ బి షైనింగ్.
0: ఒక చిన్న ఉదాహరణ, 64 నాకు నేనెట్టున్నాను, మీరు 16 ఇయర్స్ పిల్లలు ఎట్టుంటారు చూడండి. ఓ ఇట్ పోయింటాడు. ఈ తేజస్సు లేకుండా పోవడానికి కారణం ఏంటి? మీ తార్సి, మీ అపవిత్రత దీనికి మూల కారణం.
1: ఐఎమ్ 64 అండ్
0: యు ఆర్ ఓన్లీ 16. మీరు పోషించుకోండి.
1: డెవలప్మెంట్ ఫాస్టర్ సేక్రెడ్నెస్ ఇన్ యూ.
0: ఈ పవిత్రత ఎంత పెరుగుతుందో అంత మీరు యువకులుగా ఉంటుంటారు.
1: విత్ గ్రోత్ ఇన్ సేక్రెడ్నెస్ యూ ఆల్వేస్ రిమైన్ యూ.
0: ప్రవేశించవు.
1: నో డిసీజ్ కెన్ ఎవర్ ఎంటర్ యూ.
0: దానిని మీరు సాధించండి.
1: అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్, అకాంప్లిష్ ఇట్.
0: అన్నింటిని కూడా ప్రేమ చేతనే సాధించండి.
1: ఆల్ అకాంప్లిష్ ఆల్ దీస్ థింగ్స్.
0: అది లేకపోతే దేని కూడా సాధించడానికి వీలు కాదు.
1: వితౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: కాబట్టి మీరు ఈ ధారణ, ధ్యానము, సమాధి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి వాడు, లేక దీన్ని ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఆశించేటువంటి వాళ్ళు, తర్వాత మీకు అందరికీ విడివిడిగా నేను చెప్తాను.
1: దోస్ ఆఫ్ యూ హూ వాంట్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ థింగ్స్, ధారణ, ధ్యానం అండ్ సమాధి,
0: అవసరం మన యొక్క ఇన్స్టిట్యూట్ లో.
1: ఐ విల్ టెల్ యూ సెపరేట్లీ లేటర్ ఆన్. దిస్ వెరీ
0: ఇంపార్టెంట్తో పాటు
1: అలాంగ్ విత్ దిస్ ఫిజికల్ ఎడ్యుకేషన్
0: ఆధ్యాత్మిక అమృతాన్ని కూడా మీరు అరగించాలి.
1: యూ షుడ్ ఆల్సో పార్టేక్ ది స్పిరిచువల్ నెక్టర్ ఆల్సో.
0: కనుక విద్యార్థులు చాలా దీనిపైన శ్రద్ధాభక్తులను అభివృద్ధి పరిచి
1: డెవలప్ శ్రద్ధ.
0: మా జీవితంలో ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్ట్ గా మీరు నిర్ణయించుకోండి.
1: కన్సిడర్ దిస్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ యువర్ లైఫ్.

मुरदास प्रभु हे गिरिधारी मीरा के प्रभु उदय विहार।

0: It is the mind which matters whether one is in the house, in temple or in the forest. It is that would be responsible for getting liberation. What is the use of the mind living in the forest if he is, whether he is in the temple or anywhere else?
1: Divyatma Swarupulara,
0: embodiments of divine atma.
1: Indriyamulato kudinatuvanti ee panchabhautikamaina shariramu manasu kante vere edi kaadu.
0: The human body, which consists of 5 elements, is not different from the mind.
1: Manasu tana vilasatamai yerpadchukunnatuvanti yokka kavachame ee shariramu.
0: Mind has made this physical body to give expression to all its desires and for the enjoyment that it wants.
1: Anni dehamulaku manase mooladharam.
0: For all the physical bodies, it is the mind which is the basis.
1: Neeru leni panta yokka astityamu enta mithya matramu.
0: Just as a field without a crop which cannot be raised without water,
1: manasu leni yokka shariram yokka mithyatvam kudanu atti astityanni ponditu undali.
0: Similarly, there cannot be a physical body, human body, which does not have a mind as the basis.
1: Manasu yokka tattvamunu prati vyakti kudanu gurtinchi vattinchinappude దీని యొక్క స్వస్వరూపాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మైండ్ అండ్ ఇట్స్ వర్కింగ్, హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ వెల్.
1: ప్రపంచములో సర్వ వ్యాపారములకు కార్యకలాపములకు ఈ మనసే మూల కారణం.
0: ఫర్ ఆల్ ద యాక్టివిటీ ఇన్ ది వరల్డ్ అండ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ, ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: పంతులు లేని బడి, దేవుడు లేని గుడి ఏ విధమైనటువంటి యొక్క వ్యర్థత్వం అవుతుందో అదే విధంగానే మనసు లేని శరీరం కూడాను నిరుపయోగంగా మారుతుంది.
0: జస్ట్ యాజ్ దెర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, దెర్ కెనాట్ బి ఎ టెంపుల్ వితౌట్ గాడ్, దెర్ కెనాట్ బి ఎ ఫిజికల్ బాడీ వితౌట్ ఎ మైండ్.
1: సామాన్యంగా మానవులు ఈ మనస్సు శరీరంతో బంధింపబడినదని విశ్వసించి కేవలము ఈ శరీర పోషణార్థమై అనేక విధములైనటువంటి పాటు పడుతుంటారు.
0: ఆర్డినరీలీ పీపుల్ థింక్ దాట్ మైండ్ ఈజ్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ అండ్ దే స్టార్ట్ ఫాస్టరింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ టు ఆల్ ది నీడ్స్ ఆఫ్ ఫిజికల్ బాడీ.
1: సమస్త భోగభాగ్యములకు ఈ శరీరమే మూల కారణమని విశ్వసించి ఇందులోనే బంధింపబడుతున్నారు.
0: బిలీవింగ్ దాట్ ఫర్ ఆల్ ది కంఫర్ట్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ the physical body is important, they are getting bound.
1: Ee manavudu enni vidhamulainatundi sevalu salpinappudigini enni vidhamulainatundi yokka sadhana salpinappudigini unnata sthayini chendaledu.
0: Such a man suffering from such misunderstanding, whatever amount of service he undertakes, he cannot make any progress.
1: Manasthu anetundi kevalamu oka parishuddhamaina tellani kagitam vantidi kaadu.
0: Mind is not like a white paper which does not have any impressions.
1: Indulo aneka janmala yokka sankalpamulu mudrimpabadi untunnavi.
0: The tendencies and the experiences derived in a number of births have been imprinted on this mind.
1: Aneka karmala yokka phalam kudanu indulo mudrimpabadi untundadi.
0: The fruits of many actions which are performed by the body are also imprinted on this mind.
1: Kanukale sankalpamayamainatundi ee yokka manasu.
0: Therefore, mind may be described as an entity which is full of thoughts and desires.
1: Manavulaku ikkatta samayamunandu aapat samayamunandu kudanu ee sankalpamunu aneka vidhamulainatti yokka upakaramu salpadaniki siddhanga untayi.
0: Even when man is under pressure and under difficulties, these desires help him quite a lot to overcome the problems.
1: Ee satsankalpamunto kunnappudu manavuni ఎంతటి ఉన్నత స్థాయికైనా కూడా ధ్వనిపోతుంది.
0: When man thinks only good things, such good thoughts can elevate him to a very high level.
1: సంకల్పముల బీజము నుండియే కర్మ అనే ఫలము ఆవిర్భవిస్తుంది.
0: The fruit of action takes its origin from the seed of desire.
1: And కర్మ బీజము నుండే అభ్యాసము అనేటువంటి ఫలం పుడుతుంది.
0: The fruit of habit takes its birth from action.
1: ఈ అభ్యాసం అనే బీజము నుండియే శీలము అనేటువంటి ఫలం ఆవిర్భవిస్తుంది.
0: Character is born out of such habits.
1: ఈ శీలం అనే బీజం నుండియే అదృష్టం అనే ఫలాన్ని మనం అందుకుంటున్నాము.
0: అదృష్ట ఆర్ గుడ్ లక్ టేక్స్ ఇట్స్ బర్త్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది క్యారెక్టర్.
1: ఈ అదృష్టం అనేటువంటి ఫలమును మనం ఆరగించాలన్నప్పుడు పవిత్రమైనటువంటి గుణశీలుడు కావాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ లక్ అండ్ గుడ్ ఫార్చ్యూన్, యూ షుడ్ హ్యావ్ క్యారెక్టర్.
1: గుణశీలుడుగా నిర్వర్తించవలనన్న అతనికి సరైనటువంటి సదభ్యాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: If you want to have good character, you should have good behavior and conduct.
1: సదభ్యాసములను మనం అనుభవించవలనన్న దీనికి సత్కర్మలలో మనం ప్రవేశించాలి.
0: If you want to develop good habits, you must undertake good action and activity.
1: సత్కర్మల యొక్క ఫలితాన్ని మనం అందుకొనవలనన్న సంకల్పమును సరి అయినటువంటి సంకల్పములుగా ఉంటుండాలి.
0: If you want to reap the fruits of good actions, your thoughts must be good.
1: ఏతావాత మానవుని యొక్క అదృష్ట దురదృష్టములంతా కూడా మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: The sum and substance of all this is whether it is the good luck or the bad luck of the man depends upon his own thoughts.
1: సత్సంకల్పములనే మనం అభివృద్ధి పరచుకున్న అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొకడు ఉండడు.
0: There cannot be a luckier person than the man who can always cultivate good thoughts.
1: అతను అనుభవించలేనటువంటి యొక్క ఆనందమును కాని పొందలేని స్థానమును కాని చెందలేనటువంటి యొక్క సంస్కృతిని కాని ఏమాత్రం కూడా మరొకటి మిగిలి ఉండదు.
0: ఇట్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ అ పర్సన్ టు రీచ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొజిషన్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఐడియాస్.
1: కాక కేవలం దుస్సంకల్పములనే మనం అభివృద్ధి పరచుకున్నా దుష్టుడై దుర్మార్గుడై దురాచారపరుడై కేవలము హీన స్థితిని అనుభవించక తప్పదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ వన్ డెవలప్స్ బ్యాడ్ థాట్స్ హీ బికమ్స్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వికెట్ పర్సన్ అండ్ రీప్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ సచ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: కనుక మానవుని యొక్క స్థితిగతులన్నీ కూడాను తన యొక్క సంకల్పములపైనే ఆధారపడి ఉంటున్నది.
0: దేర్ ఫోర్ మ్యాన్స్ పొజిషన్ అండ్ కండిషన్ ఇన్ లైఫ్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ థింకింగ్ అండ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పములు అనేటువంటిది కేవలము సత్సంగం నుండి మనకు లభ్యమవుతాయి.
0: వీ కెన్ గెట్ గుడ్ థాట్స్ ఫ్రమ్ గుడ్ కంపెనీ.
1: సత్సంగం చేత సత్సంకల్పములను పోషించుకున్నప్పుడు సదాభ్యాసములో మన జీవితమును సార్థకం గావించుకుంటాము.
0: ఇఫ్ వీ కెన్ ఫాస్టర్ గుడ్ యాక్షన్స్ గుడ్ థాట్స్ ఫ్రమ్ గుడ్ కంపెనీ, వీ కెన్ ఆల్సో హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
1: అయితే ఈనాడు మన యొక్క సంకల్పములు మానవునికి తోచినట్టుగా తాను అభివృద్ధి పరుచుకుంటున్నాడే కాని ఇవి మంచియా చెడ్డనా అనేటువంటి విచారణ శక్తిని శూన్యుడై ఉంటున్నాడు.
0: బట్ టుడే వితౌట్ డిస్క్రిమినేటింగ్ వెదర్ ఎ పర్టికులర్ థాట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, హీఈస్ గివింగ్ రూమ్ ఫార్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
1: కిరాతకునిగా ఉండినటువంటి యొక్క రత్నకారుడు మహర్షుల యొక్క సంపర్కం చేత సద్బోధన చేత తాను రామాయణ కర్తగా వాల్మీకిగా మారిపోయాడు.
0: రత్నకర హూ వాజ్ ఓన్లీ ఎ వేలే ఆర్ అండ్ ఎ బిగ్ థీఫ్ బికేమ్ ది ఆథర్ ఆఫ్ రామాయణ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్.
1: అంగుళీకరుడైనటువంటి మహాదుష్టుడు కూడాను బుద్ధుని యొక్క సంపర్కం చేతను సద్బోధన చేతను సత్సంకల్పమును పెంచుకుని తాను కూడాను పరమభక్తునిగా మారిపోయాడు.
0: ఎ క్రూయల్ పర్సన్ లైక్ అంగుళీమాలా గాట్ హింసెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎన్ ఐడియల్ పర్సన్ బై ది కంపెనీ అండ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ.
1: జగాయి మాదాయి అనేటువంటి మహా దొంగలు కిరాతకులైనటువంటి వారు చైతన్యుని యొక్క సంపర్కము చేత సద్గుణముల చేత తాను సత్సంకల్పమును పెంచుకుని వారు కూడాను జీవితం సార్థకం గావించుకున్నారు.
0: సిమిలర్లీ పర్సన్స్ లైక్ జగాయి అండ్ మాదాయి అన్ అకౌంట్ ఆఫ్ ది గుడ్ కంపెనీ ఆఫ్ చైతన్య దే బికేమ్ ఎక్స్ట్రీమ్లీ వర్చువస్ పీపుల్.
1: కనుకనే మానవునికి సత్సంగము అనేటువంటిది అత్యవసరం.
0: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గుడ్ థింకింగ్ అండ్ గుడ్ కంపెనీ ఆర్ ఎసెన్షియల్.
1: సంఘము ఎట్టిదో తన యొక్క సంకల్పములు కూడా అట్టిగా రూపొందుతాయి.
0: ద థాట్స్ ఆఫ్ అ పర్సన్ డిపెండ్ అపాన్ ద కంపెనీ హీ కీప్స్.
1: అది టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: కనుక మనము మంచివారితో చేరాలి.
0: దేర్ ఫోర్ should have company of good people.
1: సద్గుణములను పెంచుకోవాలి.
0: We should develop good virtues.
1: సదాభ్యాసములు చేయాలి.
0: Good habits must
1: be formed. సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: Enter into good activity.
1: ఈ అన్నింటికి నువ్వు సంకల్పములే మూల కారణము.
0: For all these things, it is the thoughts which are the very basis.
1: కేవలం ఒక భారతదేశమునందే కాక ఇతర దేశములందు కూడాను ఇటు సత్సంకల్పముల చేత సరియైనటువంటి స్థితిని పొంది వారి సంకల్పమును సార్థకం గావించుకున్నటువంటి వ్యక్తులు అనేక మంది కలరు.
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ నాట్ మెయిర్లీ ఇన్ భారత్ బట్ ఇన్ వేరియస్ అదర్ కంట్రీస్ హూస్ లైఫ్ షో ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ దెన్ గెటింగ్ దెమ్సెల్వ్స్ టు ట్రాన్స్ఫార్మ్ టు గుడ్ పీపుల్.
1: పూర్వం ఇంగ్లాండ్ లోపల కవర్ల పైన అడ్రస్సులు రాసి వారు ఇచ్చేటువంటి యొక్క కానియో అరకానియో తాను పుచ్చుకొని ఈ విధంగా జీవితం గడుపుతుండేటువంటి వాడు.
0: ఏదైనా పర్సన్ ఇన్ ఇంగ్లాండ్ who used to spend most of his time eking a livelihood by writing the addresses on the envelopes.
1: Atanu nirantaram kudunu daivachintato tane hrudayanni nimpukoni undetunti vaadu.
0: But he was filling his heart continuously with the name of the Lord.
1: Aa address rasi cover tirigi vaalliki icche samay lopala God bless you anetunti vaadu.
0: He used to utter God bless you whenever he was returning the envelope.
1: కొన్ని కొన్ని సమయంలోపల God is great అనేటువంటి వాడు.
0: On certain other occasions he used to say God is great.
1: మరి కొన్ని సమయంలోపల trust in God అనేటువంటి వాడు.
0: At quite other times he used to say trust in God.
1: కానీ ఇతని జీవితము దినదినములకు చాలా దిగజారిపోతూ వచ్చింది బ్రతకటమే.
0: But over a period of time he was suffering more and more from misfortunes.
1: అయితే అతని యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉండటం చేతను అతను దినదినములకు అభివృద్ధి గాంచుతూ వచ్చాడు.
0: బట్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాజ్ హీ హ్యాడ్ ఆల్వేస్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్.
1: అతని కొంతకాలం లోపల బ్రిటిష్ దేశములకు ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
0: ద సేమ్ పర్సన్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: అతని జేమ్స్ మెక్డొనాల్డ్ అని.
0: That person's name is James MacDonald.
1: Aithe ilanti vyaktulu inkaru entha mandiyo jagatrandu untunnaru.
0: This is only one instance. There are innumerable instances like this in the world.
1: Aithe kontha mandi itti vishayamulanu visheshinchetuvanti yokka prapti kudanu untundadu.
0: But there are people who unfortunately can't even believe such good things.
1: Vishwasam kudanu oka adrushtame.
0: Even to have faith must be
1: కన్సిస్టెంట్ విషయంలో విశ్వసిస్తూ ఉంటారు.
0: ఓన్లీ ఫార్చునేట్ వన్స్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ సచ్ గుడ్ థింగ్స్.
1: ఏదో కొన్ని చరిత్ర యొక్క పవిత్రతను మాత్రమే విశ్వసించి తమ జీవితంను దాని నిమిత్తమై ప్రాపలాడేయడానికి ప్రయత్నిస్తుంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ బిలీవ్ ఓన్లీ హిస్టరీ యాజ్ ఇట్ ఈస్ రిటన్.
1: అయితే నేటి కాలంలో కూడాను అలాంటి పవిత్రమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావాన్ని ప్రత్యక్షంగా నిరూపించినటువంటి వ్యక్తులు కూడా అనేక మంది ఉంటున్నారు.
0: ఈవెన్ టుడే దేర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ హూ కెన్ షో యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ లైఫ్స్ బేస్డ్ అపాన్ గుడ్ థాట్స్.
1: మెడ్రాస్ రాష్ట్రంలో కుగ్రామం లోపల ఇరువురు అన్నదమ్ములు జీవిస్తూ ఉండేటువంటి వారు.
0: దేర్ వర్ టూ బ్రదర్స్ లివింగ్ ఇన్ వన్ స్మాల్ విలేజ్ ఇన్ మెడ్రాస్ స్టేట్.
1: పెద్దవాడైనటువంటి సోదరుడు చాలా సద్గుణము కలిగి సదాచారం చేత సత్కర్మంలో ప్రవేశించినటువంటి వాడు.
0: The elder of the two was a good person, virtuous, always thinking good and doing good.
1: Vida kutumbamu.
0: But that was a very poor family.
1: Rendavu vaadu dushtulato dummargulato cheri kaalamanta vyaktamu karmalanta kudanu apavitramaina putti karmalu aacharistu undetundi vaadu.
0: The second person always had bad company and indulged in wicked things.
1: Dussangam ati sulabhanga manaku labhistundi. Madras rashtramulo kugramam lopala ఇరువురు అన్నదమ్ములు జీవిస్తూ ఉండేటువంటి వారు.
0: దేర్ వర్ టూ బ్రదర్స్ లివింగ్ ఇన్ వన్ స్మాల్ విలేజ్ ఇన్ మెడ్రాస్ స్టేట్.

0: bad company and indulged in wicked things.
1: దుస్సంగం అంత సులభంగా మనకు లభిస్తుంది.
0: ఇట్ ఈస్ ఈజీ టు గెట్ బ్యాడ్ కంపెనీ.
1: సత్సంగం అంత సులభంగా మనకు లభించేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ రాదర్ డిఫికల్ట్ టు గెట్ గుడ్ కంపెనీ.
1: కొండ నుంచి గుండు కాలితో నడితే కూడా కింద పడిపోతుంది.
0: బై మియర్లీ ఎ స్మాల్ పుష్ యూ కెన్ త్రో డౌన్ ఎ బిగ్ బౌల్డర్ ఆన్ ఎ మౌంటెయిన్.
1: కింద ఉండినటువంటి గుండును కొండపైకి తీసుకోవడం చాలా కష్టం.
0: బట్ టు క్యారీ ఎ స్మాల్ స్టోన్ రైట్ అప్ టు ద హిల్,
1: అదేవిధంగానే ఉన్నత స్థాయిని మనము సంపాదించుకోవటం అతి కష్టము.
0: సిమిలర్లీ టు రీచ్ ఎ వెరీ హై పొజిషన్ ఇట్ ఈస్ రాదర్ డిఫికల్ట్.
1: అధోగతికి దిగజారిపోవటం సులభం.
0: బట్ టు గెట్ రూయిన్ ఇట్ ఈస్ ఈజీ.
1: అయితే ఈ సోదరుడు దుష్టులతో చేరి కొంతకాలములకు తాను భ్రష్టుడయ్యాడు.
0: యంగర్ ఆఫ్ ది టూ బ్రదర్స్ జాయింట్ బ్యాడ్ కంపెనీ అండ్ హీ గాట్ హింసెల్ఫ్.
1: ఈ దుష్ట స్నేహితుల యొక్క ప్రోత్సాహం చేతను, ప్రోద్బలం చేతను అన్న పైన కొంత విరోధము అభివృద్ధి గావించుకున్నాడు.
0: దిస్ బ్రదర్ డెవలప్డ్ ఎన్మిటీ against his elder brother on account of the bad company that
1: kadapatiki undinatuvanti oka chinna illu paina kodanu atanu daava vesi court lopala annanu court ku laagadu.
0: He went to a court of law complaining that a property, one small house, it belongs to him.
1: Kaani nijanga anna swayanga sampadinchukunnatuvanti gruham adi.
0: But that house was hard-earned property.
1: Tana tatalu gaani tandrulu gaani kaadu.
0: That was not inherited from the ancestors.
1: Anyayamga ee court nuku laagi అన్నను అనేక విధములైనటువంటి బాధలు పెట్టాడు.
0: ది యంగర్ బ్రదర్ డ్రో హిమ్ టు గో టు ఎ కోర్ట్ ఆఫ్ లా అండ్ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్.
1: అందులో కొంతమంది లాయర్లు ఈ ధనము కోసమై లొంగి ఈ యొక్క కోర్టులో పోసినటువంటి దీనిని అపజయం గావించారు.
0: దేర్ వర్ లాయర్స్ టు సపోర్ట్ సచ్ ఎ బ్యాడ్ ఫెలో.
1: ఇతను ఆ కోర్టు లోపల ఓడిపోయాడు అన్న.
0: ది ఎల్డర్ బ్రదర్ వాజ్ డిఫీటెడ్ in his claims for the property in the court of law.
1: Satyamunaku kaalame leda, dharmamunaku avakasame leda ani nirantaramu chintinchi chintinchi atanu pranam vadalaadu.
0: He worried himself continuously, is there no place for truth, does not dharma exist, and he left his life in this particular
1: place. Oka kumarudu bharya undetunte varu.
0: He had his wife and a son.
1: Aa kalli kudanu chaala baadapadi ఆ కుమారుని తీసుకుని ఏదో ఒక విధంగా ఆ కుమారుని అభివృద్ధి గావించాలనే ఉద్దేశంతో మెడ్రాస్ పట్టణం వచ్చి చేరారు.
0: హిజ్ వైఫ్ టుక్ ద సన్ అండ్ రీచ్డ్ మెడ్రాస్ విత్ ఎ డిటర్మినేషన్ టు సీ దట్ ది సన్ బికమ్స్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
1: తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక అనేక విధములుగా కూడా వారి ఇరువులు బాధలు పడ్డారు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫుడ్ ఆర్ షెల్టర్ అండ్ దే వర్ సఫరింగ్ వెరీ మచ్.
1: కానీ కడపటికి ఎక్కడో కూలీనాలు చేసుకుని తాను సంపాదించి కొడుకును ఏదో ఒక విధంగా అభివృద్ధి గావించాలని చదివించడానికి ప్రయత్నం చేసింది.
0: ది మదర్ వాజ్ డిటర్మిన్ టు ఈక్ అవుట్ హర్ లైవ్లీహుడ్ అండ్ సీ దట్ హర్ సన్ గెట్స్ ఎడ్యుకేటెడ్.
1: కుమారుడు కూడా ఉన్నవాళ్ళను ఆశ్రయించి పూటకూడలో తిని బజారులో వెలిగేటువంటి లైట్ ముందర కూర్చొని చదువు ప్రారంభించాడు.
0: ద సన్ ఆల్సో వాజ్ డిటర్మిన్ టు ఎడ్యుకేట్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ ప్రిపేర్ టు అండర్గో ఆల్ ద డిఫికల్టీస్ ఇన్ ద స్ట్రీట్ లైఫ్.
1: త్రాగడానికి కూడా ఒక కాసైనా అతని జోబులో లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ ఎ పై టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ.
1: కానీ అదే విధంగా కష్టపడి చదివి కుళాయి నీళ్లు త్రాగి తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు.
0: అండర్ గోయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ హీ గాట్ హిమ్సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: ఈనాడు ఇంటర్మీడియట్ నే పూర్వం ఎఫ్ఏ అని పిలిచేటువంటి వాడు.
0: ఇన్ దోస్ డేస్ ద ఇంటర్మీడియట్ ఆఫ్ టుడే వాస్ కాల్డ్ ఎఫ్ఏ.
1: ఏదో కష్టపడి ఎఫ్ఏ పాస్ చేశాడు.
0: హీ పాస్డ్ హిజ్ ఎఫ్ఏ.
1: అతను ఉత్తీర్ణుడైనటువంటి విషయము తల్లి వినింది.
0: మదర్ came to know that her son passed.
1: Pattaleni aanandamto kodugunu odilo pettukoni chaala aanandinchindi.
0: She was overwhelmed with joy when she learnt about this.
1: Appudu talli satsankalpamu cheta aa kumaruni aashirvadinchindi.
0: She with a good heart she blessed her son.
1: Nayana anyaya akrama anachara asatyamunu prabalipovatam cheta satyamunaku dharmamunaku nyayamunaku kaalam lekapovatam chetani nee tandri ee vidhamaina ashantito maraninchadu.
0: Chey, your father died with a lot of broken heart because there was no truth and no righteousness prevailing.
1: Dharma devata kudanu ee naadu manapaina kevalamu oka krodham poonindi.
0: It appears even goddess of dharma is angry with us.
1: Ee naadu lokamulo nyayam anekuntadi ee maatram kudanu kanipinchatam ledu.
0: In the world of today there doesn't seem to be righteousness.
1: Sadhuvulu kevalamu swarthamu sapriyojana nimittamai ee yokka udyogamunu cheyabadutunnare kaani న్యాయము ధర్మము ఒక విధమైన యొక్క దేశమునకు నీటిని నిజాయితీని అందించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
0: టుడే ఎడ్యుకేషన్ ఇస్ అండర్ టేకన్ ఓన్లీ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ ఆర్డర్ టు ఈక్వల్ టు లైవ్లీహుడ్ అండ్ దేర్ ఓన్ పొజిషన్. దే ఆర్ నాట్ టేకింగ్ అవుట్ ఎడ్యుకేషన్ ఫర్ ది సేక్ ఆఫ్ ది కంట్రీ.

0: ప్రొటెక్షన్,
1: వాడి ఎక్కువ ధనం ఇస్తే వాది వైపున న్యాయం వాదిస్తారు లాయర్.
0: లాయర్స్ ఆర్ సచ్ దట్ దే డిపెండింగ్ అపాన్ ది మనీ దట్ ఇస్ గివెన్ టు దెమ్ దే ఆర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ.
1: దానికంటే ఎక్కువ ధనము ప్రతివాది ఇస్తే అతని వైపున న్యాయమని వాదిస్తారు లాయర్స్.
0: దే ఆర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ ది కేస్ డిపెండింగ్ అపాన్ ద మనీ ఆఫర్డ్. హూ ఎవర్ ఆఫర్స్ మోర్ దే ఆర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ.
1: ఈ విధముగా చేసి మన వల్ల ఎన్ని కుటుంబములు నాశనం చేసినటువంటి లాయర్స్ ఈ జగత్తులో ఉంటున్నారో.
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ లాయర్స్ హూ హావ్ డిస్ట్రాయిడ్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్.
1: కానీ అలాంటి లాయర్స్ యొక్క బిడ్డలు కానీ కుమారులు కానీ సుఖజీవనం గడిపినటువంటి వారిని నేను ఇంతవరకు కంటితో చూడలేదు.
0: బట్ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ ఇన్స్టెన్స్ వెరీన్ ద చిల్డ్రన్ ఆఫ్ సచ్ లాయర్స్ హావ్
1: ఏదో కొన్ని రోగములో బాధలో ఇంకే విధమైనటువంటి యొక్క రౌడీ ఫ్రెండ్షిప్ తో కలిసి ఈ సంపాదించినటువంటి ఆత్మంతా కూడా నిర్మూలం గావించుకునేటువంటి వారిని నేను చూచాను.
0: ది చిల్డ్రన్ ఆఫ్ సచ్ బ్యాడ్ లాయర్స్ have always come to ruin because of their own bad behavior, bad conduct.
1: కనుక మరణించినటువంటి నీ తండ్రికి శాంతిని నీవు చేకూర్చాలనుకున్నప్పుడు నీవు ఎట్టయినా సరియే ఎల్ఎల్బి చదివేసేసి నీవు లాయర్ అయిపోయి శాశ్వతమైనటువంటి యొక్క ధర్మాన్ని నీవు ప్రపంచానికి చాటాలి అని ఆశీర్వదించింది.
0: She blessed the son. If you really want to give peace of mind to the departed father, you should just take up past law and also become an exemplary person.
1: కానీ తల్లి యొక్క ఆశీర్వాదాలను పొంది తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారము తాను ఎల్ఎల్బి కట్టుకున్నాడు.
0: ఆఫ్టర్ బీయింగ్ బ్లెస్డ్ దట్ వే ఫ్రమ్ మదర్ హి గాట్ హింసెల్ఫ్ రిజిస్టర్డ్ ఫర్ ఎల్ఎల్బి ఎగ్జామినేషన్.
1: తల్లి మాటలను హృదయంలో పెట్టుకున్నాడు.
0: హీ కెప్ట్ ఇన్ హిస్ మైండ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ మదర్.
1: క్షణ క్షణము కూడాను తల్లి యొక్క బోధనలంతా కూడాను కర్ణములో వింటున్నాడు.
0: ది వర్డ్స్ ఆఫ్ ద మదర్ వర్ రివర్బరేటింగ్ ఇన్ హిస్ ఇయర్స్.
1: కష్టపడి చదివాడు, ఉత్తీర్ణుడయ్యాడు.
0: హి వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్.
1: ప్రారంభంలో కొంచెం ప్రాక్టీస్ ప్రారంభించాడు.
0: హీ ఆల్సో అండర్టుక్ ప్రాక్టీస్.
1: కానీ సత్సంకల్పము నా తండ్రి యొక్క ఆత్మకు శాంతిని చేకూర్చాలి, ఇది నా తల్లి యొక్క ఆజ్ఞ.
0: హీ ఆల్వేస్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ ది కమాండ్ ఆఫ్ మై మదర్. ఐ షుడ్ గివ్ పీస్ ఆఫ్ మైండ్ టు మై డిపార్టెడ్ ఫాదర్.
1: నా బ్లడ్, నా ఫుడ్, నా హెడ్, నా పేరెంట్స్ గిఫ్ట్.
0: హీ టోల్డ్ హిమ్సెల్ఫ్ మై బ్లడ్, ద ఫుడ్ అండ్ మై హెడ్ they're all the gifts of my
1: father. కనుక నా బ్లడ్ అంతా కూడాను నా తల్లిదండ్రులకు అర్పితం గావించాలి.
0: దేర్ఫోర్ ఐ మస్ట్ ఆఫర్ ఆల్ మై బ్లడ్.
1: ఇది మాతృదేవో భవ పితృదేవో భవ అని.
0: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ మాతృదేవో భవ అండ్ పితృదేవో భవ.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టే నిమిత్తమై ఆ సత్సంకల్పమును దినదినానికి పోషించుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ జాయ్ టు హిస్ పేరెంట్స్ హీ డెవలప్డ్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
1: సత్సంకల్పములు ఏనాడు కూడాను నశించేటువంటివి కాదు.
0: గుడ్ థాట్స్ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్.
1: మనిషి మరణించినా కూడాను సంకల్పం మరణించేటువంటిది కాదు.
0: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మ్యాన్ హిస్ థాట్స్.
1: సంకల్పములు చాలా బలమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
0: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, వెరీ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
1: కానీ కొంతకాలంలోపలి భారతదేశం స్వతంత్రాన్ని అందుకుంది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇండియా బికేమ్ ఫ్రీ.
1: ఆ స్వతంత్రం వచ్చిన దినాల లోపల మెడ్రాసు లోపల హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇతని అయ్యాడు.
0: ఆఫ్టర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ దిస్ వెరీ పర్సన్ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్ట్.
1: అతనే ముత్తుస్వామి అయ్యర్.
0: దట్ వెరీ పర్సన్ ఈజ్ ముత్తుస్వామి అయ్యర్.
1: తన కుమారుడు ప్రధాన న్యాయాధిపతిగా అయ్యాడని ఆనందంతో కొంతకాలం లోపలే ఆ తల్లి కన్ను మూసింది.
0: ద మదర్ వాజ్ సో మచ్ ఓవర్వెల్మ్డ్, సో మచ్ ఓవర్జాయ్డ్ వెన్ షీ లెర్న్డ్.
1: చూచారా, తల్లి యొక్క సంకల్పము కుమారుని యొక్క సంకల్పము ఎంత పవిత్రమైనటువంటి విజయాన్ని అందుకుంటుంది.
0: యూ కెన్ అబ్జర్వ్ వాట్ ఈజ్ ది పవర్ ఆఫ్ గుడ్ థాట్స్ ఆఫ్ ద మదర్.
1: ఆనాటి నుండి కూడా ఈ ముత్తుస్వామయ్యరు గొప్ప కీర్తిని సాధించాడు.
0: ముత్తుస్వామి అయ్య దస్ అటైన్ గ్రేట్
1: కీర్తి. ఎలాంటిదంటే ప్రవాహం వంటిది.
0: ఫేమ్ మే బి కంపేర్డ్ టు ఎ రివర్.
1: నది పుట్టినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ క్రమక్రమేణా అది చాలా గొప్పగా అభివృద్ధి గాంచుతుంది.
0: ఇన్ ది బిగినింగ్ అండ్ ది ఆరిజిన్ ఎవ్రీ రివర్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఇట్ గ్రోస్ యాజ్ ఇట్ గోస్ ఆన్.
1: సంకల్పములే ప్రధానమైనటువంటి ఇచ్చాశక్తిని అభివృద్ధి పరుస్తుంది.
0: ఇట్ ఈస్ ది థాట్స్ విచ్ డెవలప్ ద విల్ పవర్ ఇన్ మ్యాన్.
1: ఇచ్చాశక్తి ఉండియే.
0: ఇట్ ఈస్ త్రూ విల్ పవర్
1: వాక్ శక్తి,
0: ది పవర్ ఆఫ్ స్పీచ్
1: విచక్షణా శక్తి,
0: ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: మేధాశక్తి,
0: ద పవర్ ఆఫ్
1: నిర్ణయ శక్తి,
0: ద పవర్ టు
1: విచారణా శక్తి,
0: ది పవర్ ఆఫ్
1: శక్తులన్నీ కూడా ఆ యొక్క ఇచ్చాశక్తి నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ టేక్ దర్ బర్త్ ఫ్రమ్ విల్ పవర్.
1: ఇచ్చాశక్తి పవిత్రంగా ఉంటున్నప్పుడు వాడు ఇంద్రుడు దేవేంద్రుడు కూడా కావచ్చు.
0: ఇఫ్ యువర్ విల్ పవర్ ఈజ్ ప్యూర్ యూ కెన్ అటైన్ ది స్టేట్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర ఆర్ దేవేంద్ర.
1: ఇచ్చాశక్తి ప్రతి మానవుని ఎందుకు ఉంటున్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విల్ పవర్ ఇన్ హిమ్.
1: అయితే ఈ ఇచ్చాశక్తి క్రమక్రమే నా తిరిగిపోవడానికి కానీ నశించిపోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ యాజ్ టు వై దిస్ విల్ పవర్ గోస్ ఆన్ డిమినిషింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్?
1: మానవునకు కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయే కొలది ఇచ్చాశక్తి తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
0: As the human desires go on increasing and increasing, the will power goes on diminishing and decreasing.
1: ఈనాడు మితిమీరిన కోరికలు కావటం చేతనే ఇచ్చాశక్తి గతి తప్పి నడుస్తుండాలి.
0: Will power is going in the wrong way because of excessive desires.
1: కనుకనే ఇచ్చాశక్తి తనయందు బలహీనత కావటం చేతనే మానవుడు అనుభవించవలసినటువంటి ఆనందాన్ని కాని శాంతిని కాని అనుభవించలేకపోతున్నాడు.
0: Man has not been able to enjoy the peace and the prosperity which he is entitled to because of the weakening of will power in him.
1: ఒక్కటి మీరు ప్రత్యక్షంగా మీరు అనుభూతి లోపల తెచ్చుకోవడానికి ప్రాక్టీస్ చేయండి.
0: You practice one particular thing in your own life so that you can experience.
1: ఒక్కటి ఆశలు ఉండవచ్చు.
0: A particular person may have 20 desires.
1: కాఫీ కావాలి, టీ కావాలి, గాంజాయి కావాలి, సిగరెట్ కావాలి, బీడీలు కావాలి, పేకాట ఆడాలి, ఈ రకమైనటువంటి ఆశలు ఎన్నో ఉంటుంటాయి మానవునికి.
0: Man may have plenty of desires. He would like to have a cigarette, bidi and various
1: ఈ కోరికలలో ఒక్కొక్కదాన్ని తగ్గించుకుంటూ మీరు రాండి. మీ ఇచ్చాశక్తి క్రమక్రమేణా పెరుగుతూ వస్తుంది.
0: If you go on reducing your desires one by one, you will experience a growth and improvement in your willpower.
1: కనుక మన ఇచ్చాశక్తి తరిగిపోవటం కానీ మన కోరికలే మూల కారణం.
0: ఇట్ ఇస్ ది డిజైర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రోత్, ఫర్ స్ట్రెంగ్థెనింగ్ ఆర్ వీకెనింగ్ ఆఫ్ విల్ పవర్. వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది డిజైర్స్?
1: ఒక్కటి మీరు విచారణ చేయండి.
0: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు వన్ థింగ్ కేర్ఫుల్లీ.
1: నేను పుట్టక పూర్వం ఈ జగత్ ఎక్కడ ఉంటుందని.
0: Before I was born, where was the world?
1: పుట్టిన ప్రతి జీవి కూడాను గిట్టక తప్పదు.
0: Every person who is born has to die.
1: మరణించిన తర్వాత ఈ జగత్ ఎక్కడ ఉంది?
0: After one's death, where does the world exist?
1: కానీ మధ్యలో వచ్చిపోయేటువంటిది ఈ జగత్.
0: The world comes in between birth and
1: death. చావుకు పుట్టుకు మధ్యలో కనిపించేటువంటిది ఈ జగత్.
0: World is seen only between birth and death.
1: ఇలాంటి జగత్తును మనం ఎదురుంచుకొని మనం దీని నిమిత్తమై తాకులాటం ఎంత వెరితనము.
0: For a world which is so transitory as that, why should we aspire to have so many things?
1: ఈ జగత్ అంతా ఇప్పుడు ఒక అద్దం వంటిది.
0: World may be compared to a mirror.
1: నీవు అద్దం ముందు ఉండినంత వరకు నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది.
0: So long as you are before mirror, your image is seen in the mirror.
1: అద్దంలో పక్కకి నీ ప్రతిబింబమే లేదు.
0: You remove the mirror, your image and reflection
1: is ఇలాంటి క్షణభంగురమైనటువంటి,
0: for such a transitory,
1: అశాశ్వతమైనటువంటి,
0: impermanent,
1: అస్థిరమైనటువంటి,
0: a thing which is not going to be,
1: ఈ జగత్ కోరికల నిమిత్తమే శాశ్వతమైన సత్యమైనటువంటి మన మానవ జీవితాన్ని వ్యర్థము గావించుకోవటం ఇది నిరర్థకమైనటువంటి సత్యం మీకు గుర్తించారు.
0: యూ షుడ్ రికగ్నైజ్ వై టు వేస్ట్ సచ్ అ ప్రెషియస్ లైఫ్ ఫార్ ట్రాన్సిటరీ డిజైర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుకనే మనము కేవలము స్వార్థములకు గురి అయి,
0: వీఆర్ టుడే డెడికేటింగ్ అవర్ సెల్ఫ్ టు సెల్ఫిష్
1: పదార్థములను విశ్వసించక,
0: వీఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ.
1: జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ దస్.
1: స్వార్థమనే నీతి బుడుగపైన నిర్మించుకున్నటువంటి ఈ యొక్క జీవిత సౌధము ఏ క్షణములో ముగిసిపోతుందో.
0: ద క్యాసిల్ ఆఫ్ లైఫ్ బిల్ట్ ఆన్ ద బబుల్ ఆఫ్ డిజైర్, హౌ కెన్ ఇట్ బి ఎ పర్మనెంట్ థింగ్.
1: అందువల్లనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త అప్రాప్య వరాన్ని బోధత అన్నారు.
0: దట్ ఈస్ వై,
1: అనగా అజ్ఞానం నుండి నీవు లేచి,
0: దట్ ఈస్ వై ది స్క్రిప్చర్స్
1: సత్యాన్ని గుర్తించుకోమని ఉపదేశిస్తున్నాయి.
0: They have declared, arise from your ignorance, recognize the truths.
1: Aithe ee vidhamaina jnanam manaku eppudu manaku labhistundi?
0: When can we get such kind of wisdom and knowledge?
1: Manavulandaru kudunu okkate aneetundi okka satyaniki manam raavali.
0: We have to come to the firm belief that all human beings are one.
1: Satyame daiva swaroopudu.
0: God is the very embodiment.
1: Manavu preminchavalsinatundi satyamne.
0: We have to love only truths.
1: ఇంకా ఈ జగత్ అంతా కూడా మిథ్యమైనటువంటిది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇల్యూజరీ.
1: దీనినంతా కూడా మనం విశ్వసించి,
0: బిలీవింగ్ దిస్ ఇల్యూజరీ వరల్డ్,
1: అనేక రకమైనటువంటి పాపములకు గురి అయిపోతున్నాం.
0: వీఆర్ సబ్జెక్టింగ్ అవర్ సెల్వ్స్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: సిన్. ఈ పాపములు మనకు ఫలితం అనేటువంటిది అందించక తప్పదు.
0: సిన్స్ ఆర్ గోయింగ్ టు గివ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక పాప భీతిని మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: డెవలప్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని కూడా మనం పెంచుకోవాలి.
0: And faster love for God.
1: సంఘములో నీతిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We have to see morality is developed.
1: కనుక మానవునికి మొదలు ప్రధానమైనటువంటి విలువలు ఈ మూడు మాత్రమే.
0: These three are basic and very important values for human beings.
1: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి.
0: Fear of sin, love for God and morality in the society.
1: పాప భీతి, దీనిలోని అహింస శాంతం మనకు లభిస్తుంది.
0: ఓన్లీ ఇన్ ఫియర్ ఆఫ్ సిన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అండ్ నాన్ వైలెన్స్.
1: దైవ ప్రీతిలో సత్యము ప్రేమ అభివృద్ధి పరుస్తుంది.
0: ఓన్లీ ఇన్ లవ్ ఫర్ గాడ్ యూ కెన్ ఫాస్టర్
1: సంకల్పే మన ధర్మం.
0: అవర్ ధర్మ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మానవతా విలువలనుకున్నాయి. కేవలం సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి యొక్క చిలక పలుకు పలికినంత మాత్రమైన ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ రిపీటింగ్ లైక్ పేరెంట్ ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అండ్ అహింస యాజ్ హ్యూమన్ వాల్యూస్ వీఆర్ నాట్ గోయింగ్.
1: సామాన్యమైన మానవుడు నిత్య జీవితంలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఏబుల్ టు లివ్ అండ్ ఎంజాయ్ ది లైఫ్ ఇన్ ఇట్స్.
1: మానవతా విలువ అనేటువంటిది ప్రతి మానవుడిగా జన్మించిన వాడికి కూడా మనం ఉండవలసినటువంటిది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ దీస్ బేసిక్ హ్యూమన్ వాల్యూస్.
1: మానవతా విలువ లేకపోవటం చేతనే ఈనాడు జగత్తులో అనేక విధమైనటువంటి యొక్క దుష్ట కృత్యములను మనం చూడగలుగుతున్నాము.
0: ఫర్ ఆల్ ది వికెట్ థింగ్స్ విచ్ వి సీ అండ్ ఆల్ ది క్రూయల్టీ దట్ వి సీ ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ ది ల్యాక్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: లోకమందు పెక్కు భీకర కృత్యము జరుగు కారణంబు నరయవలయు.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ది రీజన్ ఫర్ ఆల్ దీస్ రాంగ్ వికెట్ అండ్ క్రూయల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్.
1: ఎట్ట మనం దానిని పరిశీలించే
0: హౌ కెన్ యూ ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ ఇట్.
1: పాప భీతి లేని పమరత్వము పట్టి
0: వీ షుడ్ హ్యావ్ ది ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ భీతి లేని దాని బట్టి
0: హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అనగే మానవులందున
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ హ్యూమానిటీ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్
1: విప్లవము.
0: ఇట్ ఇస్ ఓన్లీ త్రూ దిస్ వీ కెన్ బ్రింగ్ అబౌట్ దట్ రెవల్యూషన్.
1: విప్లవాన్ని మనం అనుభవించడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్ రెవల్యూషన్?
1: లేకపోవటం చేతను, దైవ ప్రీతిని కోల్పోవటం చేతను, మానవతని విలువను కూడా మనం కోల్పోయినాము.
0: ది రీజన్ ఈస్ వీ హావ్ గివెన్ అప్ ఫియర్ ఆఫ్ సిన్, లవ్ ఫర్ గాడ్.
1: మానవ విలువలు ఏమిటి? పాప భీతి, దైవ ప్రీతి, ఇవి ఎండే గొప్ప విలువలు.
0: దట్ మోస్ట్ ఇంపార్టెంట్ values of the human beings is fear of sin and love for God.
1: కనుక మనము దుష్కర్మలు దురాలోచనలు దుష్టబుద్ధుల చేత జీవితాన్ని వ్యర్థం గావించే దాంతో మనం చాలా పచ్చిబుద్ధులుగా ఉండి దూరంగా ఉంటుండాలి.
0: We should take care to see that we are at a distance from bad thoughts, bad ideas, bad feelings and bad deeds.
1: ఇలాంటి గుణములు మనం ఈనాడు పోషించుకోవాలి.
0: We have to foster only good things.
1: ఏ సాధనను మనం చేయకపోయినప్పటికీ
0: you may not undertake any spiritual exercise.
1: సేవనే గొప్ప సాధకంగా మనం విశ్వసించాలి.
0: Have firm faith that service is the greatest spiritual exercise.
1: సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There cannot be a greater spiritual exercise than seva service.
1: పరుల యొక్క చెడ్డను కాని,
0: the bad of others,
1: పరుల యొక్క దుర్మార్గాన్ని కాని మనం విమర్శించడానికి ఏమాత్రము ముందు రాకూడదు.
0: You should not come forward to criticize and comment about the bad things.
1: Paradushana maha papam ainatundi.
0: Criticism of others is a very great sin.
1: Ee parulanu dushinchinatundi yokka papam maha rogamu.
0: It is going to be a great disease if you start.
1: Ee elanti rogamu nivarana kaanatundi rogamu.
0: Criticizing others is an incurable disease.
1: దీనికి మందే లేదు ఈ రోగమునకు.
0: ఫర్ దిస్ డిసీజ్ దెర్ ఇస్ నో మెడిసిన్ అట్ ఆల్.
1: కనుకనే పాప దూషణ అనేటువంటిది కేవలం క్యాన్సర్ రోగం వంటిది.
0: క్రిటిసిజం ఆఫ్ అదర్స్ బి కంపేర్డ్ టు క్యాన్సర్.
1: ఎవరిని కూడాను ఎవరి విషయంలో కూడాను మనం విమర్శించడం కానీ దూషించడం కానీ పరిహసించడం కానీ ఈ విధమైనటువంటి యొక్క వారిని అగౌరవపరచడం కానీ మనం చేయరాదు.
0: డూ నాట్ అండర్టేక్ టు క్రిటిసైజ్ కామెంట్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్ అట్ ఎనీ టైమ్.
1: కనుక ఇతరులను దూషించడం చేత మనకు అనేక విధములైనటువంటి యొక్క దుర్బుద్ధుల్లో మనము మునిగిపోతాము.
0: వీ గెట్ ఇన్ టు వేరియస్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ బై క్రిటిసైజింగ్ అదర్స్.
1: దూషణంబు హింస దూరంబుగా నెట్టి
0: మేక్ డిస్టెన్స్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్.
1: దూషణంబు హింస దూరంబుగా నెట్టి
0: క్రిటిసిజం అండ్ వైలెన్స్ షుడ్ నాట్ బి కల్టివేటెడ్ బై యువర్
1: చింతన తాను దండిపరచి.
0: Develop contemplation and thinking of God.
1: Prema toduta taanu prajalanu chuchina.
0: Fill yourself with love and look at all others with the eyes of
1: Daiva prema kalake dandi undu.
0: You would also get love for God and love of God.
1: Kanuka manamu ee dushana పరహింస అనేటువంటి దాన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్ అండ్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అండ్ వైలెన్స్.
1: మరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
0: యూ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది సిన్ ఆఫ్ క్రిటిసిజం.
1: విశ్వమందు
0: యూ కెన్ నెవర్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్.
1: పరుడు పరుడు కాదు పరమాత్ముడేనయా.
0: Whom you think as other person is not other person. He is the very embodiment of God.
1: Satyamaina baata sai maata.
0: This word of sai is showing you the
1: ఎవరో పరుడు నాకు విరోధి అని వారిని ఎవరినో మనం ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తాము, కానీ అతి విరోధి కాదు, అతను పరుడు కాదు, పరమాత్ముడే.
0: Whom you consider as another person or your enemy and indulge in criticism is not another person or your enemy. He is Paramatma himself.
1: మానవుల యందు ఒకరినొకరు ద్వేషించేటువంటి దుష్టభావానికి ఏమాత్రం కొన్ని హృదయంలో అవకాశం ఇవ్వరాదు.
0: గివ్ అప్ ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ ఆఫ్ అదర్స్ ఇన్ యువర్ హార్ట్.
1: అహంకారం అధికం అవటం చేతనే
0: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఈగో ఈగోటిజం.
1: ఆడంబరాలను పెంచుకోవటం చేతనే
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ షో అండ్ పంప్
1: అన్యులు పరులుగా భావిస్తున్నాడు.
0: యు ఆర్ కన్సిడరింగ్ అదర్స్ యాజ్ అదర్స్.
1: కాదు కాదు,
0: బట్ దట్ ఈస్ నాట్ ట్రూత్.
1: నీ ఎదురుగా ఉండేటువంటి ప్రతి జీవి కూడా నువ్వు పరమాత్మ స్వరూపుడే.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ హ్యూమన్ బీయింగ్ బిఫోర్ యూ ఈ ఎంబాడిమెంట్ ఆఫ్ పరమాత్మ.
1: సూత్రధారి పాత్రధారి కూడా అతనే.
0: హీస్ ద డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద యాక్టర్.
1: ఎవరైనా ఒక వ్యక్తిని ఎదురుగా వచ్చి నిన్ను దూషిస్తున్నాడంటే నీవు నవ్వుతూ ఆహా పరమాత్ముడు ఆ రూపంలో వచ్చి ఈ రూపాన్ని విమర్శిస్తున్నాడు.
0: ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దట్ సమ్వన్ కమ్స్ బిఫోర్ యూ అండ్ స్టార్ట్ క్రిటిసైజింగ్ యూ, కన్సిడర్ దట్ అదర్ పర్సన్ యాజ్ పరమాత్మ హింసెల్ఫ్.
1: సర్వ రూపములు తనవే.
0: ఎవ్రీ ఫారం ఇస్ హిస్.
1: కాన దూషించేవాడు తానే, దూషింపబడేవాడు తానే.
0: ది పర్సన్ హూ ఇస్ క్రిటిసైజింగ్, ద పర్సన్ హూ ఇస్ క్రిటిసైజ్,
1: పూజించేవాడు తానే, పూజింపబడేటువంటి వాడు తానే.
0: ద వర్షిపర్ అండ్ ది వర్షిప్డ్ బోత్ ఆర్ గాడ్.
1: అనేక మంది అనేక దుఃఖములకు గురి అవుతుంటారు.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ మే బి ఎక్స్పీరియన్సింగ్ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కానీ అయ్యో నేను భగవంతుని పూజిస్తున్నానే, భగవంతుని ప్రార్థిస్తున్నానే, ఈ దుఃఖములు కష్టములు ఈ యొక్క అన్యాయములు ఏనాడు నాకు దూరం అవుతాయి.
0: They may be thinking that when would I be free from these difficulties and problems? Although I am worshipping God, I am offering all the prayers.
1: ఈ బాధలను చేయలేకుండా పోతున్నాడే భగవంతుడు.
0: God is not removing and freeing me from all these difficulties.
1: బాధపడుతుంటారు మానవులు.
0: Number of people will be thinking on this.
1: చాలా పొరపాటు.
0: This is a very great mistake.
1: దుఃఖములకు ముక్కు కన్ను కాళ్ళు చేతులు లేవు.
0: For sorrow, there are no limbs like face, no ears.
1: విచారములకు ఈ అంగములు లేవు.
0: Even for thinking, there are no such limbs.
1: మనకు అయిష్టమైనటువంటిది, అనాహ్వానితమైనటువంటిది,
0: ద వన్ విచ్ యూ డోంట్ లైక్, ద మోస్ట్ అన్వెల్కమ్
1: ఈ దుఃఖములు,
0: దీస్ ఆర్ ఆల్ సారోస్.
1: దీనికి మనం వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వీ వరీ అబౌట్ దీస్ థింగ్స్?
1: ఈ దుఃఖములు నీ భ్రాంతులే కాని ప్రత్యేకంగా నీకు లభించినటువంటి ఒక వస్తువులు కాదు.
0: దే జస్ట్ హ్యాపెన్ లైక్ దాట్, బట్ ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ యూ హావ్ ఒబ్టెయిన్డ్ దెమ్.
1: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ప్రత్యేకంగా మానవులకు దూరం కాలేడు.
0: There is no God who is different and separate from
1: ఏదో పురాణములు ఇతిహాసములు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏదో భగవంతుడు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ భక్తులు అతన్ని పొందడానికి ప్రయత్నించినట్టుగా చూస్తున్నట్టుగా మనం వింటున్నాము.
0: ఉపనిషత్స్ అండ్ అదర్ స్క్రిప్చర్స్ డిస్క్రైబ్ మ్యాన్ ఆస్ డిఫరెంట్ అండ్ గాడ్ ఈస్ డిఫరెంట్. మ్యాన్ ఈస్ ట్రైయింగ్ టు అటైన్ గాడ్.
1: సరి అయినటువంటి భక్తియే కాదు.
0: This is truly speaking, this is not correct.
1: భగవంతుడు వేరు నేను వేరే అనేటువంటి భేదభావం ఉండినంత వరకు ఇతను కేవలం స్వార్థము స్వప్రయోజనంతో నిండి ఉంటాడు.
0: As long as man thinks that he is separate and God is separate, he will be full of selfishness and self-interest.
1: ఈ ద్వైతభావాన్ని మనం దూరం నెట్టాలి.
0: You should remove yourself from this kind of
1: ఏకత్వ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: You have to develop the అద్వైత భావం in you.
1: దివ్యత్వంతోనే జీవితం అంత్యం చేయాలి.
0: You have to spend your life entirely on the basis of
1: ఒకరు స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని ఉపనిషత్తులు చెప్తున్నావు కదా.
0: వన్ జెంటల్మెన్ కేమ్ అండ్ టోల్డ్ మీ దట్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ వరల్డ్ ఈజ్ ఇల్యూజరీ. దిస్ ఇస్ వాట్ ది స్క్రిప్చర్ సేస్.
1: బాబు చెప్పాను.
0: ఐ టోల్డ్ హిమ్
1: నాయన బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటాడు. ఈ జగత్తును కట్టుకుని అది మిథ్యమో సత్యమో నీకెందుకు? ఆ జగత్తును నీవు బాడుకు తీసుకోలేదు, కంట్రాక్ట్ తీసుకోలేదు. ఆ జగత్తును జగత్తుకే వదిలిపెట్టు. మొదలు నీవు సత్యమో కాదో విచారించుకోమన్నాను.
0: వెల్ చైల్డ్, వెదర్ వరల్డ్ ఈజ్ ఇల్యూజరీ ఆర్ నాట్ యు డోంట్ బాదర్. లీవ్ ది వరల్డ్ టు ఇట్సెల్ఫ్. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ట్రూ.
1: తాను సత్యమో కాదో అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకుండా జగత్తు మిథ్యమా లేక బ్రహ్మ సత్యమా ఈ విధమైనటువంటి దీంతో మనం వాదోపవాదంలో ఉండటం కేవలం వ్యర్థ జీవితాన్ని గడిపినటువంటి వాడే.
0: వితౌట్ రియలైజింగ్ వెదర్ వీఆర్ ద ట్రూత్ ఆర్ నాట్, స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఎన్క్వైరింగ్ వెదర్ వరల్డ్ ఇస్ ట్రూత్ ఆర్ నాట్ ఈజ్ షియర్ వేస్ట్ ఆఫ్ లైఫ్.
1: ఇలాంటి విచారణ మనం ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ యూజ్లెస్ ఎన్క్వైరీ.
1: వారికి ఈ పనులంతా పట్టుకొట్టుకుంటారు.
0: People who do not have work and lazy people only will enter into such thoughts.
1: Inka kontha mandi poojinchalani oka bhrantilo untuntaru.
0: There are yet other type of people who want to undertake
1: evaru poojinchedi evaru poojinchedi.
0: Whom are you going to worship? Who is worshiping?
1: Yes, name tinte
0: my own
1: vyaktigatamainatundi poojalo vratamulo jnanamulo japamulo mee ishtam skulati meer chesukovachunu.
0: My own view is that your own personal and individual prayers, worship, etc.
1: కానీ సత్యమార్గంలో మనం భగవంతుని అర్థం చేసుకోవాలన్నా,
0: బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ది ట్రూ సెన్స్ అండ్ ఇన్ ద ట్రూ పాత్,
1: భగవంతునికి పూజ అనేటువంటిది లేదు.
0: దెర్ ఈజ్ నథింగ్ లైక్ వర్షిప్ ఆఫ్ గాడ్.
1: తాను అందుకునేటువంటి వాడు కాదు, నీవు చేసేటువంటి వాడు కాదు.
0: He is not receiving, nor can you give him.
1: నీకు పూజ చేయాలి అనేటువంటి ఎక్కువ అభిలాషనే ఉంటుంటే నిన్ను నీవు పూజ చేసుకో, అది చాలా గొప్పది.
0: ఇఫ్ యూఆర్ సో ఫాండ్ ఆఫ్ వర్షిపింగ్, the best thing is to worship yourself.
1: నీలో లేనటువంటి ఒక దేవుడు బయట ఎక్కడ ఉంటున్నాడు?
0: God who is not in you,
1: దేవుడు ఎక్కడ ఉన్నాడని దేవుడు ఆడడానికి ప్రయత్నం చేస్తే నీకు నీవు ఎంత దూరమో దేవుడు నీకు అంత దూరం.
0: If you go on looking into the distance between you and God, the distance between you and yourself,
1: నీకు నీవు ఎంత సమీపంగా ఉన్నావు దేవుడు నీకు అంత సమీపంగా ఉంటాడు.
0: The distance between God and you is same as the distance between you and yourself.
1: దూరమైనటువంటి వానికి దేవుడు దూరంగా ఉంటున్నాడు.
0: If a person is far removed from himself, then only God is removed from him.
1: Kanukane neeku neevu samipuduka,
0: you become close to yourself.
1: Appude neeku daivattam anedi artham avutundi.
0: Then only you understand and experience divinity. Ee
1: manasunu arikatti manonasanam cheyalani mari kontha mandi prayatnistuntaru.
0: There are yet other people who want to control mind and destroy mind.
1: ఇదంతా కర్మల ద్వారా ఏర్పడినటువంటి కనుక ఈ కర్మలే నేను మానివేయాలని, అకర్ముడిని నేను అని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ మైండ్ ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్ యాక్షన్, సో ఐ డోంట్ వాంట్ అండర్టేక్ యాక్షన్ అట్ ఆల్ అండ్ ఐ కాల్ మైసెల్ఫ్.
1: అకర్మ అంటే ఏమి అర్థము?
0: వాట్ డూ యూ మీన్ బై అకర్మ?
1: కర్మలు చేయకుండా ఉండటమా?
0: నాట్ డూయింగ్ వర్క్, కెన్ యూ డిస్క్రైబ్ అకర్మ?
1: సోమరితనము,
0: దాట్ ఈస్ లేజినెస్.
1: అకర్మ అనగా అహంకారము విసర్జించడమే అకర్మ.
0: అకర్మ రెఫర్స్ టు గివింగ్ అప్ ఈగో సెన్ అండ్
1: అహంకారహితంగా కర్మలు ఆచరించడమే అకర్మ.
0: అండర్టేకింగ్ యాక్టివిటీ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అహంకార.
1: మరికొంతమంది ముక్తి ముక్తి ముక్తి కోసం ప్రయత్నిస్తున్నామంటారు.
0: యట్ అదర్ పీపుల్ సే దట్ వీఆర్ ట్రైన్ టు అటైన్ లిబరేషన్.
1: అహంకారము దూరం చేయటమే ముక్తి.
0: ఈ అహంకారము దూరం కావించుకుంటే మా బండ విముక్తి అవుతాడు. ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈగో, యూఆర్ లిబరేటెడ్.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది, మమకారం అనేటువంటిది మనం ఆహ్వానించుకున్నటువంటివి.
0: This sense of ego and possessiveness are things which you have welcomed to yourself.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు దైవం అనేటువంటి వాడు ఆ రూపంలో ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: We should realize and conduct ourselves the fact that God is within us.
1: ఒకడు సన్యాసి అనే వేషం వేసుకుని ఉంటాడు.
0: One person may be calling himself
1: నేను సన్యాసి సన్యాసి అని చెప్పుకుంటుంటాడు.
0: He calls himself a sannyasi.
1: కానీ అతను నిజంగా నేను సన్యాసి అని చెప్పుకున్నంత కాలం కూడా అతను నిజమైన సన్యాసి కాదు.
0: As long as one goes on declaring that he is a sannyasi, he is not a true sannyasi at all.
1: నేను సంసారి సంసారి సంసారి అని చెప్పుకున్నంత కాలం కూడా వాడు సంసారి కాదు.
0: As long as a person goes on telling that I am a family man, both of them are our own illusion.
1: కనుక ఆ భ్రాంతిని ఏనాడు మనం విసర్జించుతామో ఆనాడే నిజమైనటువంటి ఆత్మస్వరూపం.
0: ఓన్లీ దట్ డే వెన్ వీ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్ వీఆర్ లిబరేటెడ్.
1: కనుక ఈ భ్రాంతులు మనం దూరం చేసి సేవ కంటే మించినటువంటి మరొకటి లేదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ డెల్యూజన్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: మన యాక్టివ్ వర్కర్స్ అందరి కూడాను ఈ సత్యాన్ని నేటి నుంచి గుర్తించుకుని పాప భీతి దైవ ప్రీతి సంఘంలో నీతిని మనం సాధించాలి.
0: ఆల్ అవర్ యాక్టివ్ వర్కర్స్ హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ రైట్ ఫ్రమ్ టుడే అండ్ వీ హావ్ టు అచీవ్ ది ఫియర్ ఆఫ్ సిన్, లవ్ ఫర్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ ది సొసైటీ.
1: నిజముగా మనలో దైవ ప్రీతినే వస్తే తక్షణమే పాప భీతి ఏర్పడుతుంది.
0: ద మోమెంట్ వీ డెవలప్ లవ్ ఫర్ గాడ్ వీఆర్ ఆల్మోస్ట్
1: ఆటోమేటిక్ సంఘంలో నీతిని మనం సాధించగలము.
0: ఇఫ్ వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్ అండ్ లవ్ ఫర్ గాడ్ వీ కెన్ అటైన్
1: అదే మన మానవ జాతికి జ్యోతి.
0: అండ్ దట్ ఈస్ ద జ్యోతి అండ్ ది లైట్ విచ్ వీ కెన్ జస్ట్ సీ ఇన్ ఏ.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ భావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ డెవలప్ the feeling of sacredness and divinity in him.
1: సమాజంలో సేవలో మనం నడుము కట్టుకోవాలి.
2: అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ ఇన్ ది సొసైటీ.
1: ఇవి రెండే మనకు నిజమైనటువంటి మార్గములు.
2: దీస్ ఆర్ ద టూ రైట్ రాయల్ పాత్.
1: ప్రేమ సేవ,
2: లవ్ అండ్ సర్వీస్,
1: ఇవి రెండు రెండు రెక్కలు మనకు.
2: దీస్ ఆర్ లైక్ టూ వింగ్స్.
1: పచ్చబలమున ఎగిరిడి పక్షులట్లు,
2: జస్ట్ యాజ్ ఏ బర్డ్
1: బహిరంగ మార్గమును అనుసరించి,
2: డిపెండింగ్ అపాన్ ది ఫెయిత్ ఇన్ యువర్
1: చేరవలయును గమ్యము శీఘ్రగతిని,
2: జస్ట్ యాజ్ ఎ బర్డ్ బేస్డ్ అపాన్ ఇట్స్ ఓన్ ఫెయిత్ ఇన్ ఇట్స్ వింగ్స్ కెన్ రీచ్ ది
1: సద్గుణంబులు.
2: సిమిలర్లీ యూ డిపెండింగ్
1: యాగంబు,
2: వర్చ్యూస్,
1: సత్యనిష్ట,
2: డెడికేషన్ ఫర్ ట్రూత్.
1: లేని జీవుడు ప్రాణము లేనివాడే.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్
1: సేవ చేయని జీవుడు చీకటింటి.
2: ఎ పర్సన్ హూ కెనాట్ అండర్టేక్ సర్వీస్
1: అంత జీవుడు అని పేరు చెప్పవలేదు, అంత జీవుడనే చెప్పవచ్చు. కానీ
2: ఏ పర్సన్ హూ కెనాట్ అండర్టేక్ సర్వీస్
1: అంధుడనే చెప్పవచ్చు.
2: ఏ పర్సన్ కెనాట్ సర్వ్ అదర్స్ హీఈస్ అ బ్లైండ్ పర్సన్.
1: కనుక ప్రేమ సేవ ఇవి రెండు మనకు రెండు కన్నులు.
2: లవ్ అండ్ సర్వీస్ మే బి కన్సిడర్డ్
1: ప్రేమ సేవ ఇవి రెండే మనకు రెండు రెక్కలు.
2: లవ్ అండ్ సర్వీస్ మే బి కన్సిడర్డ్
1: ఈ రెండు రెక్కలు సాధిస్తమా మన జీవితము గమ్యాన్ని సులభంగా చేరిపోతుంది.
2: వీ కెన్ రీచ్ ది గోల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది
1: సత్యాన్ని గుర్తిస్తాం.
2: వీ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్.
1: నిత్య జీవితాన్ని గడుపుతాం.
2: వీ కెన్ లివ్ ఎ ట్రూ లైఫ్.
1: కనుక మన యొక్క వర్కర్స్ లోపల ఈ సేవకులు యందు ఈ రెండు కూడాను చాలా అవసరంగా మనం పెంచుకోవాలి.
2: అవర్ యాక్టివ్ వర్కర్స్ షుడ్ డెవలప్ దీస్ టూ క్వాలిటీస్ బేసిక్
1: ప్రేమ
2: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లవ్ అండ్ సర్వీస్.
1: కేవలం దైవ ప్రేమ అనే కాదు, దైవము సర్వత్రా ఉంటున్నాడు. ఈశావాస్యం విధం సర్వం.
2: లవ్ ఆఫ్ గాడ్ డజంట్ మీన్ లవ్ ఆఫ్ వన్ పర్సన్.
1: అందరినీ ప్రేమించాలి.
2: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దేర్ఫోర్ లవ్ ఆల్ పీపుల్.
1: కేవలం ప్రేమించినట్టుగా నటించి మాత్రం ద్వేషించడం చాలా దోషం.
2: ఇట్ ఈస్ ఎ గ్రేట్ సిన్ టు ప్రిటెండ్ టు బి లవింగ్ అండ్ టు హేట్ అదర్స్.
1: తలచినవి చెప్పటము, చెప్పినవి చెయ్యాలి.
2: యు షుడ్ స్పీక్ వాట్ యు థింక్ అండ్ యు షుడ్ డూ వాట్ యు స్పీక్.
1: అప్పుడు ఎట్టి ఇక్కట్టు కూడా మనకు కలగవు.
2: దెన్ యూ విల్ నాట్ బి పుట్ టు
1: ఎనీ అశాంతికి అవకాశం ఉండదు.
2: దెర్ విల్ నో ప్రాబ్లమ్ ఆఫ్ హ్యావింగ్ పీస్.
1: ఎట్టి దుఃఖము కూడా మన దరికి రాదు.
2: యూ విల్ నాట్ సఫర్ ఫ్రమ్ సారో.
1: ఇంకా సంకల్పముల యొక్క ప్రభావాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: యూ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గుడ్ థాట్స్.
1: సంకల్పములు ఒక మనిషి నుంచి మరొక మనిషికి ప్రయాణం అవుతుంటాయి.
2: థాట్స్ ట్రావెల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్.
1: ఇంతే కాదు, మనం ఎవరినైనా ఒక చెడ్డను మనం కోరుతూ ఉంటుంటే మన సంకల్పం అతనికి చెడ్డ చేసి అతనికి చేసిన చెడ్డ కంటే పదింతలు ఎక్కువగా మనకే వచ్చి చేస్తాయి.
2: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దాట్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇల్ ఆఫ్ అదర్స్ దట్ కెన్ హార్మ్ ది అదర్ పర్సన్ బట్ 10 times మోర్
1: యు విల్ హార్మ్ అతని చెడ్డను కోరుతున్నాను. అతను ఏనాడు నాశనం అవుతాడా, ఏనాడు చెడిపోతాడా, ఏనాడు భ్రష్టు అవుతాడా అని భావిస్తుంటాము. కాదు కాదు, అవి మనం ఎంత కోరినామో అంత పదింతలు అవి మనకే వచ్చి ఆ యొక్క మనం భ్రష్టు చేస్తాయి.
2: సమ్ ఆఫ్ అస్ విల్ బి ఇండల్జింగ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ హార్మింగ్ అదర్స్ and wishing that those people come to ruin and destruction.
1: కనుక దుస్సంకల్ ధారణ మనం ఏమాత్రం కూడా దరికి చేరనివ్వరాదు.
2: Such thoughts will harm us tenfold. Therefore, we should never allow them to come near us.
1: అందరి మంచిని కోరాలి.
2: Always wish.
1: అందరిని ప్రేమించాలి.
2: Love all.
1: దానికి నేనే సాక్షి.
2: For this, I am an example.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
2: ఐ లవ్ ఆల్ పీపుల్.
1: దుష్టుని కూడా నువ్వు ప్రేమిస్తాను.
2: ఈవెన్ వికెట్
1: ఆలోచించిన వారిని మరింత ప్రేమిస్తాను.
2: ఐ లవ్ ఆల్ ద మోర్ పీపుల్ హూ క్రిటిసైజ్ మీ.
1: నన్ను హాస్టల్ చేసిన వారిని ఇంకా దరికి చేరుతాను.
2: ఐ టేక్ సచ్ పీపుల్ హూ ఆర్
1: దాని వల్ల ఆనందం కలుగుతూ ఉంటారు.
2: దేర్ఫోర్ ఐ యామ్ ఆల్వేస్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుకనే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటాను.
2: దట్ ఈస్ వై ఐ కాల్ మై లైఫ్ ఈజ్ మై.
1: ఎప్పుడూ నాకు త్యాగమే త్యాగమే త్యాగమే. కానీ నాకు ఏనాడు కూడా నువ్వు ఒక విధమైన భోగం అనేటువంటిది నాకు ఎప్పుడూ లేదు.
2: I am always full of sacrifice, renunciation, giving for others. I never have any
1: self-interest.
2: That kind of sacrifice itself is my
1: end. Like workers, andaru kuda nu kevalamu bhogarajuluga tayaru kaakunda tyagarajulu yogarajuluga tayaru kaali.
2: Therefore, all the workers should become tyagarajus, people who sacrifice.
1: Samajanni manam poshinchali, samajam yokka aunyatyanni manam aanandinchina anubhavinchali aneetundi aasagalinaatundi vaadu. నాది నాది అనేటువంటిది ఈశ్వరార్పణగా ఉంచి సమాజంలో ప్రవేశించు.
2: యూ సాక్రిఫైస్ ఆల్ యువర్ సెల్ఫిష్నెస్, ఆఫర్ ఇట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ థింక్ ఆల్వేస్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఒక్కటి.
2: దేర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ,
1: మన సేవలు చేద్దాం.
2: లెట్ అస్ డూ సర్వీస్
1: అకార్డింగ్ తలపైన వేసుకోనక్కర్లేదు.
2: వి షుడ్ నాట్ యాక్సెప్ట్ వర్క్ బియాండ్ అవర్ ఓన్ కెపాసిటీ.
1: ఈ సేవలకు శరీరము మనసు రెండు కావాలి.
2: ఫర్ సర్వీస్ ద బాడీ అండ్ ద మైండ్ దీస్ ఆర్ టూ
1: ఇంపార్టెంట్. సత్సంకల్పము
2: యు షుడ్ హావ్ దట్
1: ఆ సంకల్పాన్ని అనుసరించడానికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేహము.
2: You should have the physical body which can help you to transform your good thoughts.
1: Inte kaani inka danakanaka vastu vahanalato e maatramu sambandham ledu.
2: This is what is important. There is no need for money, wealth.
1: Ee dananiki sthanam ivatam chetane mana balamantakudu chinichi potundadi.
2: If you give room for and importance for money and wealth,
1: ichcha shakti marinta chinichi potundadi.
2: Your strength will decline.
1: Vyaktulo kodimenti yokka bedavi prayamulu perigipothunnayi.
2: There will be misunderstanding between people.
1: ఈ ధనమే మన యొక్క క్షీణదశకంతా మూల కారణం.
2: ఇట్ ఈస్ ది మనీ విచ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్.
1: అయితే నిత్య జీవితంలో సంసారికి ధనం అత్యవసరమే.
2: బట్ ఇన్ ది డే టు డే లైఫ్ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ మనీ.
1: అంటే మన కాలికి బూట్సులు వేసుకుంటాం.
2: టు వాట్ ఎక్స్టెంట్ షుడ్ వి గో ఇన్ ఫర్ మనీ? ఇట్ ఈస్ సంథింగ్ లైక్
1: బూట్సులు సరైనటువంటి యొక్క కొలతగా ఉండినప్పుడే మనం చక్కగా నడచడానికి సులభంగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వేరింగ్ ఎ షూ. ద షూ మస్ట్ బి కరెక్ట్ సైజ్ టు ద ఫుట్.
1: ఆ బూట్సులు కొంచెం లూజ్ గా ఉంటే కూడా నడచడం చాలా కష్టమే.
2: ఇఫ్ ది షూ ఈజ్ లూజ్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు వేర్ కంఫర్టబుల్లీ.
1: ఆ బూట్లు టైట్ గా ఉంటే కూడా నడచడం కష్టమే.
2: ఇఫ్ ఇట్ ఇస్ టూ టైట్ యూ వుడ్ బి ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఆల్సో.
1: కనుక మనకు ధనం అధికంగా ఉండినా మనకు కష్టమే.
2: ఇఫ్ యూఆర్ హావింగ్ ఎక్సెసివ్ మనీ ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్.
1: చాలా తక్కువగా ఉండినా కష్టమే.
2: ఇఫ్ దేర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ మనీ ఆల్సో.
1: మనం జీవించడానికి ఎవరైనా ఇంటికి వస్తే ఇంత పెట్టడానికి ఇంత మాత్రం మనకు చాలు.
2: ఆల్ దట్ వి షుడ్ హావ్ ఇస్ టు లివ్ ఎ గుడ్ లైఫ్.
1: ఉన్నవాడే ధనము ధనము ధనము ధనము కోసం పాటుపడి తాను దాసానుదాసుడైపోయి జీవితం లోపల ఒక వ్యర్థమైనటువంటి జీవితాన్ని గావించుకుంటున్నాడు.
2: We should also have the capacity to offer hospitality to others. We should not waste our life as per our money. Greed should be removed from you.
1: ఎంత సంపాదించినా గాని ఏనాడైనా ఒకనాడు వదిలిపోక తప్పదు.
2: However much you may earn, one day or the other you'll have to leave all that and go.
1: ఇలాంటి దాని నిమిత్తమై మనం ఎందుకు ఇంత ప్రాకులాడటం?
2: ఫర్ సచ్ ట్రాన్సిటరీ థింగ్స్ వై షుడ్ వి లివ్?
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
2: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: మన సమస్త లోపల ఈ డబ్బును మాత్రం ఆశించేటువంటి దుర్బుద్ధిని మాత్రం ఈనాటి నుంచి మీరు దూరం చేసుకోండి.
2: రైట్ ఫ్రమ్ టుడే ఇన్ అవర్ ఆర్గనైజేషన్ యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్
1: డబ్బు. సంబంధమే వద్దు.
2: లెట్ అస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ.
1: మనం సేవతో మనకు సంబంధం.
2: All our concern is to serve.
1: నీకు సత్సంకల్పాన్ని నీవు పెంచుకుంటే సర్వేశ్వరత్వమే నీకు అన్ని అనుగ్రహిస్తుంది.
2: ఇఫ్ యూ హ్యావ్ గుడ్ థాట్స్ గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ టు యూ అండ్ హెల్ప్ యూ.
1: కనుక మీరు చందాలు వేయటం కానీ
2: దేర్ఫోర్ గోయింగ్ ఇన్ ఫార్ కలెక్టర్
1: ఇంకా ఏదైనా ఒక పది మందికి అన్ని విధాల సేవలు చేయాలనేటువంటి ఆశ ఉంటుంటే డబ్బున్న వారు మనలో లేరా?
2: If you really want to undertake service activity, will
1: there ఉన్నవాడు ఎవడో ఒకడో ఇద్దరో దానికి సహాయపడి ఆ కార్యాన్ని మనం సాధించవచ్చును కదా?
2: If there is need for money, those one or two people around you can give you money.
1: డబ్బు లేని వారు లేరు.
2: In Swami's organization, there are
1: కానీ డబ్బు ఉండి కూడా దరిద్రులైనటువంటి వారు అధికంగా ఉన్నారు.
2: In Sai's organization, there are a number of
1: డబ్బు కూడా ఉండి సద్వినియోగం చేయనటువంటి వాడే మహా దరిద్రుడు.
2: There are people who have money, but who do not make good use of the money.
1: దరిద్ర జీవితాన్ని మనం గడపరాదు.
2: We should not
1: live. త్యాగ జీవితాన్ని మనం గడపాలి.
2: Who should not live such a bad life?
1: ఈ సమస్యలు దినదినానికి పెరిగిపోతున్నాయి.
2: స్వామీస్ ఆర్గనైజేషన్ ఆర్ గ్రోయింగ్ డే బై డే.
1: ఈ దురాశలను మనం దూరం నెట్టాలి.
2: Who should be free from greed?
1: కనుకనే ఈనాటి నుండి కూడాను మన యొక్క సమస్యల్లో సేవ భక్తి.
2: రైట్ ఫ్రమ్ టుడే ఇన్ ఆర్గనైజేషన్ హూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు డివోషన్.
1: అందరినీ మనం ప్రేమించేటువంటి యొక్క సహనభావాన్ని మనం పెంచుకోవాలి.
2: అండ్ యూనిటీ పేషెన్స్ అండ్ కోఆపరేషన్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు మనలో కలతలు గాని భేదములు కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉంటుండదు.
2: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ థింగ్స్ దేర్ కెనాట్ బి మిస్అండర్స్టాండింగ్, దేర్ కెనాట్ బి ఎనీ ఎనిమిటీ అమంగ్ అస్.
1: ఈనాడు కొన్ని విధమైనటువంటి అభిప్రాయ భేదములు ఉంటున్నాయంటే మానవులందు ఈ ధనంతో ప్రారంభమైనవి.
2: ఆల్ ది మిస్అండర్స్టాండింగ్ విచ్ ఎగ్జిస్ట్ టుడే ఈజ్ బేస్డ్ అపాన్
1: మరొక విషయాన్ని కూడా మీరు గుర్తించాలి.
2: వన్ మోర్ థింగ్ ఆల్సో మే బి నోటెడ్ వెరీ క్లియర్లీ.
1: ఆఫీస్ బేరర్ ను అని తాను అధికారాన్ని చలాయించేటువంటిది మన సంస్థలో ఉండరాదు.
2: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ ఆఫీస్ బేరర్ షుడ్ నాట్ థింక్ దట్ దే ఆర్ ఆఫీస్ బేరర్.
1: అందరూ సేవకులే.
2: షో పవర్ అండ్ అథారిటీ. ఎవ్రీవన్ ఇస్ సర్వెంట్.
1: సేవకులే.
2: ఎవ్రీవన్ ఇస్ సర్వెంట్ హియర్.
1: నిజంగా ఈనాడు ఈ యొక్క సమావేశం జరుపుకుంటున్నామంటే చాలా పవిత్రమైనటువంటి సమావేశం ఇది.
2: టుడే వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ సేక్రెడ్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ హియర్.
1: అనగా వర్కర్స్, కర్మలు ఆచరించేటువంటి వారు.
2: ది కాన్ఫరెన్సెస్ ఆఫ్ వర్కర్స్,
1: యాక్టివ్ వర్కర్స్ అనే ఏంటి, కర్మలను ఆచరించేటువంటి వారి యొక్క సమావేశం ఇది.
2: దిస్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కర్స్ హూ అండర్టేక్
1: ఇంతకు పూర్వం మీటింగ్ అని, ఇంకా ఆఫీస్ పేరెంట్స్ మీటింగ్ అని ఎన్నో జరిపాము, అవన్నీ వ్యర్థమైనటువంటివి.
2: Earlier we had a number of other conferences of office bearers and such others. They are not
1: andulo work cheseetunte varu okkadaina na kanti kanipinchaledu.
2: Among those people there was no one who was
1: being andarto parichepichukundedi nen chesanu antundi garvani cheppukotamu. Ilanti durbuddhini manlo dooram cheskovali.
2: Making all these people work and taking credit for all the work done by these people, this is a very bad thing.
1: Preeti pani cheseetunte vaadu kavali.
2: I need workers.
1: కనుక ఈనాటి నుండి పని చేయనటువంటి వాడు ఎవడుండే గానీ వాడిని తీసివేస్తే,
2: రైట్ ఫ్రమ్ టుడే ఆల్ దోస్ పీపుల్
1: పని చేసేటువంటి,
2: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ 10 పీపుల్ హు ఆర్ గుడ్ వర్కర్స్, దట్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ.
1: కనుక మనం ఈ సమావేశంలో నిర్ణయం గావించుకోవాల్సినటువంటిది ఏమిటంటే, పని చేసేటువంటి వారు మనకు కావాలి.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ రెజల్యూషన్ విచ్ విల్ హావ్ టు బి పాస్డ్,
1: వాణి ధనము, వాణి హోదానో, వాణి కీర్తో, అపకీర్తో, దాంతో మనకు ఏమాత్రము పని లేదు.
2: వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ వన్స్ మనీ, వన్స్ పొజిషన్, వన్స్ రెప్యుటేషన్ అండ్ అథారిటీ.
1: మనకు పనిచేసేవారు చిక్కాలి.
2: వీ నీడ్ పీపుల్ హు ఆర్ ప్రిపేర్ టు వర్క్.
1: అందరూ పని చేసేటువంటి వారిగానే తయారు కావాలి.
2: ఆల్ పీపుల్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్ ఇంటు గుడ్ వర్కర్.
1: పని చేయకుండా ఊరికి మాట్లాడేటువంటి వాడి సమస్యలోనే ఉండడానికి అధికారి కాదు.
2: A person who indulges only in talk doesn't have a place in this organization.
1: ఒకరినొకరు విమర్శించేటువంటి వారు కూడా సమస్యలో ఉండరాదు.
2: There are people who criticize others should not be find a place in this organization.
1: అహంకారంగా అధికారాన్ని చెలాయించేటువంటి వాడు అసలే ఉండరాదు.
2: People who are power drunk and who want to exercise their authority and power have no place here.
1: ఎవరికి శక్తి కలిగినటువంటి వారు పని చేసి వారికి నిరూపించాలి.
2: Each one has to prove on the basis of the work.
1: అందుకోసమని దాసానుదాసుడను కావలెనురా నేను, నీ దాసులకు సేవనే చేయవలరా అన్నాడు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లర్డ్ దట్ ఐ మస్ట్ బికమ్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్, ఐ మస్ట్ సర్వ్ యువర్ సర్వెంట్స్ ఓ లార్డ్.
1: కనుక మనము దాసానుదాసులుగా కావాలి.
2: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్స్ ఇంటూ సర్వెంట్స్ ఆఫ్ ది సర్వెంట్,
1: దైవదాసులుగా రూపొందడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ వీ కెన్ బి చార్జ్డ్ విత్ లవ్ అండ్ సర్వీస్.
1: కనుక మనము పరదూషణ ఈనాటి నుంచి కూడా త్యజించాలి.
2: గివ్ అప్ క్రిటిసిజం ఆఫ్ అదర్.
1: సర్వులను ఒక అన్నతమ్ముల వలె ప్రేమించాలి.
2: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ యువర్ బ్రదర్.
1: సర్వుని యందు భగవంతుడు ఉన్నాడనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ధనంతో సంబంధం లేనటువంటి సేవలు మనం ఆచరించాలి.
2: అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ.
1: అది సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైన ఆదర్శం.
2: దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ ఐడియల్ విచ్ సత్యసాయి ఆర్గనైజేషన్ కెన్ ఆఫర్.
1: ఈ విషయాన్ని కూడా మీరు గుర్తులో పెట్టుకోవాలి.
2: యు షుడ్ ఆల్సో రిమెంబర్ వన్ మోర్ థింగ్.
1: ఒక్కొక్కరు 3-4 సంస్థల్లో మెంబర్స్ గా ఉంటారు, అధికారులుగా ఉంటుంటారు.
2: సమ్ ఆఫ్ యూ ఆర్ మెంబర్స్ ఆఫ్ 3 or 4 ఆర్గనైజేషన్స్ అండ్ ఆఫీస్ బేరర్స్.
1: అనగా ఒక్క సత్యసాయి సంస్థ యందు మాత్రమే కాదు.
2: దే ఆర్ నాట్ మెయిన్లీ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్.
1: ఒక సంస్థలో ఒక ప్రెసిడెంట్ గా ఉంటాడు, ఇంకో సంస్థలో ఇంకో ప్రెసిడెంట్ గా ఉంటాడు, ఇంకో సంస్థలో ఇంకో సెక్రటరీగా ఉంటాడు, సత్యసాయి సంస్థలో ఒక అధికారిగా ఉంటాడు.
2: దే ఆర్ ప్రెసిడెంట్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్, సెక్రటరీ ఇన్ సమ్ అదర్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో.
1: ఈ విధంగా 3-4 సంస్థలతో ఉండినటువంటి వాడు ఈ సంస్థతో సంబంధం పెట్టుకోవడం చేత ఏ పని కూడా పూర్తి చేయలేడు.
2: సచ్ పీపుల్ హూ హ్యావ్ పొజిషన్స్ ఇన్ 3 or 4 అదర్ ఆర్గనైజేషన్, హౌ కెన్ దే డూ ఎనీ వర్క్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్?
1: ఎక్కడైనా సరే సత్యసాయి సంస్థే కాదు, మరొక సంస్థే కాదు, ఎక్కడ చేరినప్పటికీ తన యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
2: వెదర్ ఇట్ ఇస్ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: 4-5 సంస్థలతో సంబంధం ఉండేటువంటి వాడు ఏ సంస్థను కూడా సంతృప్తి పరచలేడు.
2: డోంట్ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ 3 or 4 ఆర్గనైజేషన్ బికాస్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు సాటిస్ఫై ఎనీ ఆర్గనైజేషన్.
1: కనుక ఇలాంటి సంస్థలలో ఉండేటువంటి వాడు సత్యసాయి సంస్థలో చేరనక్కర్లేదు.
2: సచ్ పీపుల్ హూ ఆర్ హావింగ్ అసోసియేషన్ విత్ నంబర్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్ నీడ్ నాట్ జాయిన్ సత్యసాయి ఆర్గనైజేషన్.
1: సత్యసాయి సంస్థ లోపల ఎన్ని దానిలోనైనా ఉండని, స్థాయి సేవా సమితిలో ఉండని, సేవాదళంలో ఉండని, ఇంకా సత్సంగంలో ఉండని, స్టడీ సర్కిల్లో ఉండని, దీంట్లో ఎన్నిట్లోనైనా ఉండవచ్చును, కానీ ఇంకొక 2 సంస్థలో మాత్రము మెంబర్ గా ఉండడానికి వీలు కాదు.
2: దేర్ ఆర్ డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్. వన్ మే బి ఎ మెంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ వింగ్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ వన్
1: ఇంకొక సంస్థలో ఉండినటువంటి వాడు ఈ సంస్థలో చేరకూడదు అనేటువంటి దుర్భావం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఎ రాంగ్ ఫీలింగ్ దట్
1: నెరవేర్చలేడు ఈ సంస్థ యొక్క, దీంట్లో కూడా సక్రమంగా ఉండలేదు.
2: ది ఓన్లీ ఐడియా ఇస్ ఇఫ్ ఎ పర్సన్ ఇస్ అసోసియేటెడ్ విత్ అనదర్
1: ఆర్గనైజేషన్ తీసుకుని దానిని పూర్తిగా సంతృప్తిగా దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
2: టేక్ వన్ అట్ ఎ టైమ్, డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ అండ్ అచీవ్ సక్సెస్ ఇన్ దట్.
1: మీకందరికీ తెలుసు 2 గుర్రాల పైన సవారి ఎంత ప్రమాదం చేస్తుందో.
2: ఆల్ ఆఫ్ యు నో హౌ dangerous it is to ride two horses at a time.
1: కనుక రెండు సంస్థల లోపల మనం మాత్రం ఉంటే ఏ పని కూడా మనం పూర్తి చేయలేము.
2: ఇఫ్ యూఆర్ ఇన్ టూ ఆర్గనైజేషన్ యూ కెనాట్
1: ఏదో అధికారం కోసం ఏదో కోసం సంస్థల్లో మనం మెంబర్లు అవుతాం, కానీ ఇది కేవలం ఒక విధమైనటువంటి దుర్గుణములుగానే చెప్పవచ్చు.
2: A person who is associated with this organization and that organization as a president and a secretary is, he may be saying it is a weakness.
1: Kanuka meerandaru kuda ee naadu workers ga vacharu kanuka anni pannulu mee vallane jarugutundadi kanuka ee naadu abhivruddhi gaanchinatundi samasta karyamulu kuda mee vallane jariginatundi.
2: Today all the workers have assembled here. Whatever we have achieved in the organization is an account of you.
1: Ivi edi kuda nu adhikaru chethu jariginatundi kaadu.
2: No achievement is done by only office bearers here.
1: Meeru nijanga saatthaka jeevulu.
2: You are all sanctified souls.
1: Enta kyaga buddhito meeru ee sevalanu aachristunnaro adi swamiki telusu meeku telusu.
2: Swami knows and you know with what a feeling of sacrifice you are undertaking.
1: Naaku ee sevakule chaalu.
2: I am happy with these servants.
1: Deenikante minchina dharam ledu.
2: There is no greater than this.
1: Ee tyagam kante minchina gunam ledu.
2: There is no greater virtue than sacrifice.
1: Tyagule bhagavantuniki yogulu.
2: People who sacrifice are alone dear to God.
1: Aithe swami inta kathinanga cheppadu antani meeru deen nunchi visarjinchukoni povadaniki prayatnam cheyakoodadu.
2: Don't think that swami has told it in correct terms.
1: Deenlo unde meeru pani sadinchali.
2: Don't go away from the organization. Stay within the organization.
1: Ee manchi kosamane cheppatamu.
2: All this is told in your own interest.
1: Sevalanta chesi goppa kirtini sampadinchukunte naaku vacheyatundi laabham em ledu.
2: If you serve well and attain fame, I am not going to get anything from
1: it. Meer sevana lekunda meer dooram cheyipothe naaku chin nashtam em ledu.
2: Without serving and participating in the activity, you will become distant. I lose nothing.
1: Ee yokka kshemamu ee yokka nashtamu meeke.
2: Either good or bad, it will be entirely your own.
1: కనుక సేవల్లోనే ఉండి ఒక పట్టును పట్టి దీన్ని సాధించడానికి తగినటువంటి ధైర్య సాహసాన్ని మీరు సంపాదించుకోవాలి.
2: యు టేక్ ఎ ఫర్మ్ రెజల్యూషన్, హావ్ కరేజ్ అండ్ డిటర్మినేషన్ టు అచీవ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా, పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిని పట్టు నెగ్గడు దాకా అట్టే ఉండు.
2: ఐ హావ్ టేకన్ ఎ రెజల్యూషన్ బట్ వన్స్ ఐ హావ్ టేకన్ ఇట్ ఐ షల్ సీ దట్ ఐ అచీవ్ ఇట్.
1: కోరినదేదియో కోరనే కోరి తిని కోరిక తెల్లుడు దాకా పోవకుండు.
2: Well, I have aspired to have something. Once I have done it, I shall see that I get it.
1: Adigina adigithiri adigiradu daaka vidavakundu.
2: I have asked for something. Until that is given, I am not prepared to give up and go away.
1: Talachina adigiyo talatane talapu teeradu daaka povakundu.
2: I thought of something. Once I have considered a particular thing, I shall see that I get it.
1: Padaleka meeraina bhovavalayu.
2: Not being able to avoid me, see, you have to just give me
1: వడలు తెలియక మీరైనా అడగవలయు.
2: అదర్వైజ్ వీ హావ్ టు గివ్ అప్ అవర్ లైఫ్.
1: అంతే కాని ఇంక తమంత తాము తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నాడు.
2: ఫర్ ఎ ట్రూ డివోటీ వన్ షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ ద మిడిల్ అండ్ గో అవే లైక్ దాట్.
1: కనుక ఈ సమస్యలను దినదినాభివృద్ధిగా ఉంచి సేవల ఎందే భగవత్ భక్తి ఎందే మన యొక్క జన్మను సార్థకం గావించుకోవాలి.
2: వీ హావ్ టు శాంక్టిఫై అవర్ లైఫ్ అండ్ బై డెడికేటింగ్ అవర్ లైఫ్ టు ద సర్వీస్ అండ్ టు డివోషన్.
1: ఇందులాషా చెప్పినట్టుగా మొట్టమొదట దైవ భక్తి అనగా స్పిరిచువల్. ఇది
2: జస్ట్ యాజ్ ఇందులాషా జస్ట్ నాట్ టోల్డ్ దట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ ది.
1: రెండవది బాల వికాస్ అనగా విద్యా సంబంధించినటువంటిది.
2: ఫస్ట్ వన్ ఇస్ స్పిరిచువల్ వింగ్, ద నెక్స్ట్ ఇస్ బాల వికాస్.
1: మూడవది సేవకు సంబంధించినటువంటిది.
2: ద థర్డ్ వన్ ఇస్ సర్వీస్.
1: ఈ మూడు సంస్థలు మనకు చాలు. ముచ్చటగా మూడు పెట్టుకుని ఆనందంగా మురిచిపోవచ్చు మనం.
2: If we have these three wings, that is sufficient for us. We can
1: daiva bhaktini kolpovatam chetane ee naadu mana bharat desham ee vidhamaina duravasthalaku guri ayyutu vachindi.
2: Bharat has come to this state of helplessness because it has lost devotion to God.
1: Indu lopala kudanu mana varu ee bhajana centers ni kudanu abhivruddhi gavinchi ee bhajanam chakkaga practice cheyadaniki prayatninchali.
2: Our workers should also undertake to develop bhajan centers and develop singing of bhajan
1: sthavyamaina sravanto vintunte హృదయం అంతా కూడా నువ్వు పొంగిపోవచ్చు.
2: వెన్ యు ఆర్ హియరింగ్ విత్ ఎ ఫుల్ మైండ్ యువర్ హార్ట్
1: ఈ అపకర్మలతో ఈ విధమైన తాళ విరుద్ధంతో పాటలు పాడుతుంటే హృదయం కూడా నువ్వు మండిపోతుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డు నాట్ సింగ్ మెలోడియస్లీ దెన్ యుల్ నాట్ బి గెటింగ్ ది జాయ్ ఆఫ్.
1: అనేక మంది హృదయాన్ని మనము ఒక ఉల్లాసంగా ఉప్పొంగింప చేయాలనుకుంటుంటే ఒక పవిత్రమైనటువంటి దీంతో కంఠంతో పాటలు పాడి భజన చేసి భగవంతుని కీర్తించినామంటే ఆ హృదయం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు గివ్ టు ఆల్ పీపుల్ ద థ్రిల్ ఆఫ్ జాయ్ ఆఫ్ సింగింగ్ అండ్ ప్రేయర్, ఇఫ్ యూ కెన్
1: సామూహిక భజనలు అభివృద్ధి గావించాలి.
2: కమ్యూనిటీ సింగింగ్ మస్ట్ బి డెవలప్డ్.
1: ఈ భజన ట్రైనింగ్ కూడా మనం అభివృద్ధి గావించాలి.
2: యు షుడ్ ఆర్గనైజ్ ది ట్రైనింగ్ ఆఫ్ భజన్.
1: పెద్దలు ముదిరిపోయిన వృక్షాలే.
2: ది ఎల్డర్లీ పీపుల్ ఆర్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆన్ దర్ వే టు విధన.
1: ఈ వృక్షాలను వంచడానికి వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెండ్ ఆర్ బెండ్ దెమ్.
1: చిన్న చిన్న పిల్లల్ని అయినా కూడా ఈనాటి నుంచి మనం అభివృద్ధి గావిస్తూ వస్తే వారి భవిష్యత్తులో మన భారతదేశానికి ఆధ్యాత్మిక దీనిని ఆదర్శంగా నిరూపించగలరు.
2: వీ హావ్ టు పే అటెన్షన్ టు ద స్మాల్ చిల్డ్రన్ అండ్ యంగ్స్టర్స్ అండ్ డెవలప్
1: బాలికలను అమితంగా పెంచాలి.
2: వీ హావ్ టు డెవలప్ బాల్వికాస్ ఆల్సో.
1: భజన సెంటర్స్ అధికంగా పెంచాలి.
2: వీ హావ్ టు ఆల్సో డెవలప్ భజన సెంటర్.
1: ఈ సేవా సంస్థల లోపల మనం విరివిగా అందరినీ చేర్చుకోవాలి.
2: We have to take more and more people.
1: Sevana cheyadaniki andariki adhikaram untundali.
2: Everyone has the authority to serve.
1: Kanuka indulo okkoka adhikari, okkoka sevadanam leaderu, okkoka sevadanam president, ee vidhamainatundi lekunda seva cheseetundi gumpullone aa gumpullo oka uttamadainatundi vanni adani adhikaranga pettesi vaari vaari kurunu seva chesukotamlo ento anyonyanga abhivruddhi avutundi.
2: The office bearer like the president among the servants should be based upon the one who has got the capacity for that. It should be automatically selected.
1: ఈనాడు ఆఫీస్ బేరర్స్ మితిమీరిపోయినారు.
2: టుడే ది నంబర్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ ఇస్ ఇంక్రీజింగ్.
1: ఎక్కడైనా ఒక సమావేశం జరుగుతుందంటే అంతా ఆఫీస్ బేరర్సే ఉంటారు, కానీ వర్క్ చేసే వాళ్ళు ఎవరు అక్కడ కనిపించరు.
2: వేర్ ఎవర్ దర్ ఇస్ ఎ కాన్ఫరెన్స్ యు ఫైండ్ సచ్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్.
1: కన్వీనర్ అని, కోఆర్డినేషన్ కమిటీ అని, ఏమిటేమిటో ఈ కమిటీలు అనవసరంగా పెరిగిపోతున్నారు. ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడైనా మినిస్టర్ వస్తున్నాడంటే ప్రజల కంటే పోలీసులు ఎక్కువగా ఉంటారు. అట్టనే మన సమావేశం లోపల ఆఫీస్ బేరర్స్ అధికంగా ఉంటారు, కానీ ఎవరి కోసం ఈ ఆఫీస్ బేరర్స్ కు మీటింగ్ పెట్టారో అర్థం కావటం లేదు. ఆఫీస్ బేరర్స్ ని క్రమక్రమేణా తగ్గించాలి.
2: దేర్ ఇస్ నీడ్ ఫర్ రెడ్యూసింగ్ ది నంబర్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హ్యావింగ్ సో మెనీ ఆఫీస్ బేరర్స్. షుడ్ నాట్ లుక్ లైక్ హ్యావింగ్ పోలీస్ పీపుల్ మోర్ దాన్ ది ఆడియన్స్ వెన్ ఎవర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ
1: తెలుగులో ఒక సామెత ఉంటుండాలి. మనుషులు పెరిగే కొద్ది మధ్యకి స్పర్శన అయిపోతుందట.
2: దేర్ ఈస్ ఎ ప్రావర్ దట్ యాజ్ ది నంబర్ ఆఫ్ గెస్ట్ ఇన్క్రీజ్ ది బటర్ మిల్క్ బికమ్స్ థినర్ అండ్ థినర్.
1: ఏదో 5-6 మంది ఉంటుంటే పెరుగు మంచి గట్టి పెరిగి వేసుకోవచ్చును. జనాలు ఎక్కువైపోయింటే నీడ్ పోస్తారు ఇంకా. అదే విధంగానే మన సంస్థల లోపల కూడా ఆఫీస్ పేరెంట్స్ అధికమైపోయిందంటే ఈ పనులంతా పల్చన అయిపోతున్నాయి.
2: జస్ట్ యాజ్ వెన్ ది నంబర్ ఇన్క్రీజెస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ దెమ్ some buttermilk, you go on mixing water. Similarly, our organization...
1: ఈ విధమైనటువంటి కూర్పులు మార్పులు కూడాను ఈ వరల్డ్ కౌన్సిల్ వారు సరైనటువంటి దృష్టిలో ఉంచుకుని దీనికి సరైనటువంటి మార్గాన్ని తెస్తారని నేను ఆశిస్తున్నాను.
2: ఐఎమ్ విషింగ్ దాట్ వరల్డ్ కౌన్సిల్ ఆల్సో టేక్స్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ఇన్కార్పొరేట్
1: ఆర్గనైజేషన్స్ కు నాకు ఎట్టి సంబంధము లేదు.
2: ట్రూలీ స్పీకింగ్ ఐ హావ్ నథింగ్ టు డూ విత్ ఆర్గనైజేషన్స్.
1: నాకు మీకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
2: దెర్ ఇస్ a close relationship between you and me.
1: ఎవరు దూరం చేయడానికి వీలు కాదు.
2: No one can remove.
1: ఇది ఒకరితో కల్పించుకున్నటువంటిది కాదు.
2: This is not created by someone.
1: కనుక ఆర్గనైజేషన్ విషయం లోపల అందరూ అన్యోన్యంగా చేరి
2: in the organization all should come together with harmony, with
1: ఒక సోదర భావం చేత ఒకరికొకరు సంప్రదించుకొని సవరించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: We should make efforts to understand in a spirit of cooperation and undertake all activity in the organization.
1: ఒక ఎట్టి అభిప్రాయ భేదములు ఉండరాదు సాయి సంస్థలో.
2: In Swami Sai's organization, there should not be any misunderstanding at all between people.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు ఉంటుంటే సంస్థను ఏనాటికి మనం అభివృద్ధి గావించలేము.
2: If we have that kind of misunderstanding, we can never develop the organization.
1: దానిని కలిసి ఎవరైనా దాన్ని సరిచేసి దాన్ని ఇద్దరిని చేర్చడానికి తగిన కృషి చేయాలి.
2: Let people come together. Let them understand each other.
1: అయితే ఒకటి, మన సంస్థల లోపల ఇన్ని వేల మంది ఉండినప్పటికీ అలాంటివి ఈనాటి వరకు ఎక్కడా పెరగలేదు.
2: బట్ వీ మస్ట్ ఆల్సో అండర్స్టాండ్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్స్
1: ఏదో కొంచెం ఉండక తప్పదు.
2: దేర్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ సచ్ గ్రేట్ మిస్అండర్స్టాండింగ్.
1: అందరూ ఒక తల్లి బిడ్డలు.
2: దేర్ మే బి ఎ వెరీ లిటిల్ మిస్అండర్స్టాండింగ్ హియర్ అండ్ దేర్. వీ ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
1: కవి చెప్పి ఉండినాడు.
2: దేర్ ఇస్ ఎ సేయింగ్ బై ఎ పోయెట్,
1: ఒక్క గూటి పిట్టలము.
2: We are the children of one family.
1: ఒక్క తీగె పువ్వులము.
2: We are the flowers of one creeper.
1: ఒక్క తల్లి పిల్లలము.
2: We are the children of one mother.
1: ఒక్క జాతి బిడ్డలము.
2: We are the children of one caste.
1: మనలో మనకు కలతలు ఎందుకు?
2: Why should there be quarrel among ourselves?
1: కనుక ఒక్కరికి కూడా ఒక్కరికి ఏమైతే అభిప్రాయ భేదములకు అవకాశం ఇవ్వరాదు.
2: We should not give room for any type of misunderstanding.
1: ఒక్క జాతి పౌరులం మనమంతా.
2: We are citizens of one nation.
1: మానవ జాతి.
2: And that caste is caste of humanity.
1: ఆ జాతిని ఒక దృష్టిలో పెట్టుకుని మనం ముందంజ వేయాలి.
2: We should keep in view that particular
1: అందరూ మానవులమే, అందరూ మానవులమే.
2: We are all human beings.
1: మనకు జాతి, మత, కుల, వర్ణ వీటిపై ఏమాత్రం కూడా లేవు.
2: There are no differences based upon caste, creed, religion, sex.
1: సర్వమత సమ్మతమే మన యొక్క మతము.
2: Our religion is based upon unity of all religions.
1: దానిని అభిమతంగా మనం విశ్వసించాలి.
2: That must be our conviction.
1: ఇలాంటి భేదములు లేకుండా అందరూ మానవ జాతికి సంబంధించినటువంటి వారని, ఏ విధమైనటువంటి కలత లేకుండా అందరూ కూడాను ఈ సేవలలో పాల్గొని ప్రాచీన సాంప్రదాయంతో ఉండినటువంటి మన ప్రాచీన సంపదను, ధర్మాన్ని మనం పోషించడానికి ప్రయత్నించాలి.
2: There should not be any differences of opinion. We should undertake activity based upon understanding and cooperation and foster the ancient culture and ancient values.
1: ఈ యొక్క సేవలు ఒక గొప్ప సాధన.
2: Service is a great spiritual exercise.
1: ఈ సాధన తప్పి ఏదో కొంచెం సాధన చేస్తున్నామంటే జపమాల చెప్పుతూ ఉంటాడు, ఎక్కడ తిరుగుతూ ఉంటాదో మనసు. ఇలాంటి కేవలం అర్థం లేనటువంటి యొక్క సాధనలు మీరు చేయడానికి ప్రయత్నించకండి.
2: యూ షుడ్ నాట్ అండర్టేక్ మీనింగ్లెస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ లైక్ మియర్లీ టర్నింగ్ ది జపమాల, కీపింగ్ యువర్ మైండ్.
1: ధ్యానంలో ఉంటాడు, ఆ ధ్యానం ఎక్కడ పోతుంటాదో, ఏ చాకలింటికో ఏ మంగలింటికో పోతుంటాది.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ యూ సీక్, but your mind will be going either to a barber's house or a washerman's house.
1: ee durgunamulato ee dhyanam chesedanukante manushulnu dhyanam chesi vaani chakkaga sevinchadaniki tagina prayatnam cheyandi.
2: Instead of undertaking such kind of meditation, it is better to serve humanity.
1: Nive daivame untundi kuda nive inkevarini dhyanam cheyadam.
2: When you are yourself God, whom are you thinking, whom are you praying, and whom are you meditating?
1: Kaabatti ee vishala bhavanni manam penchali.
2: Develop that broad mindedness.
1: Idi vishalamaina prapanchamu.
2: World is very
1: vishalamaina prapanchamulo కేవలము ఒక సంకుచితమైన భావాలు ఉంటున్నాయి, ఎంత అవమానం.
2: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ హౌ స్మాల్ ఇట్ ఈస్ టు హావ్ ఎ సెల్ఫిష్నెస్ అండ్ స్మాల్
1: విశాలమైన ప్రపంచంలో విశాలమైన భావాలు రావాలి.
2: ఇన్ వాస్ట్ యూనివర్స్ షుడ్ హావ్ వాస్ట్ ఫీలింగ్, బ్రాడ్ ఫీలింగ్.
1: ఆ విశాల భావం ఏనాడు వచ్చేసేసిందో మనలో, అప్పుడే మనం దైవత్వాన్ని పొందగలం.
2: దట్ డే వెన్ వీ డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్, వీ కెన్
1: ఈనాడు మనం చేసే పూజలు కానీ, ధ్యానం కానీ, జపం కానీ దైవాన్ని సంకుచితపరుస్తున్నాము.
2: All the types of dhyana, japa that we do today are only ridiculing God.
1: మనం చిన్న ఫోటోలుగా తీసుకుని దానికి ప్రేమ కట్టి ఓ పూజలో పెట్టి అక్కడే ఉన్నాడు దేవుడిని అడిగిపోయి నమస్కారం చేస్తే దైవత్వానికి ఎంత మనం కించిత్పరిచినట్టు అవుతుంది.
2: హౌ వీఆర్ రెడ్యూసింగ్ ద ఆల్ పర్వేసివ్ గాడ్ యాజ్ ఇఫ్ హీఈస్ రెడ్యూస్డ్ టు వన్.
1: దైవం ఏనాటికి మొక్కులకు, మొక్కుబళ్లకు ఏనాటికి చిక్కడు.
2: God cannot be comprehended and caught by this kind of
1: ee naati bhaktulu ye vidhanga unnarante anta ajnanamto munigi untunnaru.
2: Today's devotees are suffering from this kind of ignorance.
1: Devuda ee naadu naaku 10 lakhala lottery ticket gina naaku vachindante neeku 1000 rupayalu istaru. Bhagavantunito 10 lakhala rupayalu teeskoni veedu bhagavantudiki 1000 rupayalu icchetundi buddhi takku enta cheptundi.
2: Today we go to a photo and offer a prayer. Oh God, if I can get 10 lakhs of rupees in the lottery today, I'll offer you 1000 rupees. How foolish it is to aspire to get 10 lakhs.
1: Veedito 1000 rupayalu teesukunetundi devudu inga veediki 10 lakhalu attistadu.
2: If God is so small to expect 1000 rupees from this man,
1: inka konni vipareetamainatundi korikalu.
2: And this kind of contradictory prayers.
1: Swami, naaku నా ఉద్యోగం మీకు లభించిందంటే వచ్చే నెల వచ్చి నా వెంట్రుకలంతా నీకు ఇస్తాను అనేది. ఈ తుచ్చమైనటువంటి బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుకునేటువంటి ఎంత అవివేకుడు చెప్పండి.
2: వీ గో టు గాడ్ అండ్ సే, స్వామి, ఇఫ్ ఐ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్ నెక్స్ట్ మంత్ ఐ కమ్ అండ్ ఆఫర్ మై హెయిర్ టు యూ.
1: భగవంతుడికి నీవు ఇవ్వవలసింది ఏది లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెన్ గివ్ గాడ్.
1: పుచ్చుకునే భగవంతుడు ప్రత్యేకంగా మరొకరు లేడు.
2: దెర్ ఇస్ నో గాడ్ హూ ఇస్ సపరేట్ ఫ్రమ్ యూ, హూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ.
1: నీవే అయి ఉంటున్నావు, ఈ భ్రమలే నీకు.
2: You are everything, but you are suffering.
1: Brahmani rogunnanta varaku kuda nu brahmanu neevu chudalevu.
2: As long as you suffer from this kind of illusion, you can never get
1: kanaka kramakamina ee brahmanu tolaginchukodaniki tagina krishi cheyandi.
2: Free yourself from this kind of delusion.
1: Atma sakshatkaram kosam meeru sadhana chestunnam antaru.
2: You say that you have undertaken spiritual exercise for atma
1: sakshat sarvatra untune untunnadi.
2: Atma is all pervasive.
1: నీవు సాధన చేసేది ఆత్మ కోసం కాదు, అనాత్మను తొలగించుకునే కోసమని.
2: ఆల్ యువర్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆర్ మెంట్ టు రిమూవ్ ది అనాత్మ అండ్ నాట్ ఫర్ ఆత్మ.
1: అనాత్మను తొలగించుకుంటే ఆత్మ అక్కడే ఉంటుండాలి.
2: రిమూవ్ ఇగ్నోరెన్స్ అండ్ యు గెట్ నాలెడ్జ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈ యొక్క అనాత్మను తొలగించుకోవడానికి తగినటువంటి కృషి మీరు చేయండి. ఈ అనాత్మ తొలగాలంటే ఒక్క సేవల ద్వారానే తప్ప అన్య మార్గంలో ఇది మనకు లభ్యం కాదు.
2: యూ కెన్ ఫ్రీ యువర్ సెల్ఫ్ from this kind of anatma and ignorance only through service. There cannot be a better exercise than this.
1: Karuka, service, seva.
2: Therefore service is the one thing which is the most important. Service.
1: Evarini manavu dushincharadu.
2: Do not criticize anyone.
1: Yenu evarini manavu vimarsincharadu.
2: Do not comment upon anyone.
1: Premato manavu sevallo manavu palgonali.
2: Fill yourself with love and undertake service activity.
1: Ee premane paramatma swarupanga visheshinchali.
2: Firmly believe love as the very embodiment of God.
1: Prema mudita manase kho.

0: డిపెండ్ అపాన్ ఎనీవన్.
1: ప్రేమతో మనం సేవల్లో మనం పాల్గొనాలి.
0: ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: ప్రేమనే పరమాత్మ స్వరూపంగా విశ్వసించాలి.
0: ఫర్మ్లీ బిలీవ్ లవ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. White dress stands for purity and selflessness. Get away from dust, then the mind will have rest. During October 2000, in one of his Dasara discourses, Swami hilariously tells that we mortals always try to hide our mistakes. Let us listen to a tiny clip from that divine discourse.
2: తల్లిదండ్రులు కుట్టించినటువంటి గుడ్డలు వేసుకోవడానికి ఇష్టం ఉండదు.
3: అండ్ యూ డోంట్ లైక్ ది డ్రెస్.
2: నా స్నేహితుడు ఒక క్లాస్ ఒక రకమైనటువంటి చొక్కా తొడుక్కున్నాడు.
3: అండ్ హీ బాట్ వన్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ షర్ట్.
2: ఆ చొక్కా ఎట్లా ఉందంటే అన్ని రంగులు రంగులుగా ఉంటుంది.
3: ఇట్ ఈస్ మల్టీ కలర్డ్.
2: ఆ చొక్కా వేసుకుని బజార్లో పోతుంటే పశువులు కూడా బరిగెత్తిపోతాయి.
3: వెన్ హీ వేర్స్ దిస్ మల్టీ కలర్డ్ షర్ట్ యువర్ కౌస్ ఆల్సో
2: బెదిరిపోతాయి.
3: And they will be afraid of this fellow.
2: ఆ విధమైనటువంటి వీరికి లైక్ చేస్తున్నారు.
3: అండ్ యూ లైక్ సచ్ డ్రెస్సెస్.
2: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని బోధించేటువంటి ఒక వైట్ డ్రెస్ ఎంత హాయిగా ఉంటారు.
3: The white dress is so comfortable and convenient.
2: Not convenient. కానీ నిర్మలత్వాన్ని ప్రకటింపజేస్తుంది.
3: It stands for purity.
2: నిస్వార్థాన్ని ప్రకటింపజేస్తుంది.
3: It stands for selflessness.
2: చించిట్టు డస్ట్ వచ్చి చేతులకు తక్షణమే దాన్ని కడిగేస్తావు.
3: అండ్ ఇమీడియట్లీ ది మూమెంట్ దేర్ ఇస్ డస్ట్ దేర్ యు
2: రంగుల రంగులు రంగుల రంగులు ఉండేటువంటి చొక్కాల దగ్గర వేసుకుంటే ఎంత డస్ట్ అయిపోయినా కూడా పది దినాలు వేసుకున్నా దాన్నే వేసుకుంటారు తిరిగి.
3: బట్ కలర్ డ్రెస్ యూ కెన్ వేర్ కంటిన్యూస్లీ ఫర్
2: కారణం ఏమిటి? ఆ డస్ట్ కనిపించదు.
3: బికాస్ యూ డోంట్ సీ ఎనీ డస్ట్.
2: లైక్ మా చొక్కా డస్ట్ ఎవరికి కనిపించడం లేదు.
3: That is there to my dress is not watched by anybody.
2: Idea manam chudavalsindi.
3: Is that what we should
2: say? Mana dust nu itharu chustunnaremani bayapattukokurda.
3: And should we not be afraid of others who watch this dress?
2: Oka chuchina chudakapoyina gaani mana dust dusty.
3: Whether watched or not, dust is dust.
2: Kabatti dust nanta dooram cheyali.
3: Get away from this dust.
2: Appude nee manasu kuda nu oka rest chikkutundi.
3: Then the mind will have rest.
2: Adi e nijamaina shanti.
3: There lies the
2: శాంతిని పొందడానికి ఏ మార్గంలో ఎటువంటి ప్రవర్తనలో మనం దాన్ని తెలుసుకుని ఆ ప్రవర్తనకు తగినటువంటి ఒక పరివర్తన చేయాలి.
3: We should know the path leading to peace.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans

कांति न तीर्थानां नत कांति न तीर्थानां न शास्त्राण जपानहि

0: To cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva.
1: Pavitratmatvaruplena seva karyakartalar.
0: Pavitratmatvarupas.
1: ఈ ఐదు దినముల నుండి అన్ని రాష్ట్రాల నుండి గుమిగూడినటువంటి యొక్క సేవాదళ కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము నెత్తి అందించుకోనాలి.
0: పవిత్రాత్మ స్వరూపస్ అండ్ వర్కర్స్ ఇన్ సోషల్ సర్వీస్ ఫర్ ది లాస్ట్ 5 days we have been discussing and carrying on deliberations relating to the programs of service.
1: Kevalamu vivida rashtramulu nundi yetinchinatvanti yokka sevadala yokka karyakartalanu sneham chesukune nimittamai loka sambandhamainatvanti vishayamlo charchinchukune nimittamai okarikokaru kontha kalamunu vyartham parchukune nimittamai manam ee karyakramamlo cheraledu అనేటువంటి సత్యాన్ని కూడాను మరొక వైపున జ్ఞప్తి అందించుకోనాలి.
0: వి మస్ట్ ఆల్సో రిమెంబర్ ది ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ నాట్ గ్యాదర్డ్ హియర్ టు ప్రమోట్ సోషల్ కాంటాక్ట్స్ అండ్ టు ఇండల్జ్ ఇన్ కాన్వర్సేషన్స్ విచ్ ప్రమోట్ సోషల్ అండ్ పర్సనల్ కాంటాక్ట్స్.
1: కానీ మనకు తెలియనటువంటి విషయాలను ఆదర్శవంతమైనటువంటి సేవలను అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకును గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడాను మరొక వైపున నక్తి అందించుకోనాలి.
0: వి షుడ్ ఆల్సో బేర్ ఇన్ మైండ్ దట్ వి హావ్ గ్యాదర్డ్ హియర్ టు నో వాట్ వి డు నాట్ నో and to know about the ideals which must guide us in our path, the ideals which we must practice and translate into action.
1: Inadu sevadala sabhyulandaru kudanu anushtana priyulu kavali aacharana kusuluga tayaru kavali.
0: The members of the sevadal must become experts in practice and experts in action.
1: అన్ని రంగముల యందు కూడాను అనగా సత్యసాయి సంస్థల యొక్క అనేక భాగముల యందు కూడాను సేవాదల వారు కామన్ గా ఒక విధమైనటువంటి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి యొక్క స్థాయి కలదు.
0: సేవాదల మెంబర్స్ మస్ట్ బి కామన్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వేరియస్ వింగ్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్.
1: ఒక సత్యసాయి సమితికి కొన్ని రకములైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. సత్యసాయి భజన మండలికి కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. బాల వికాస్ కు కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. ట్రస్ట్ కు కొన్ని రకమైన బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. కానీ సేవాదల వారికి అన్ని రకముల యందు కూడాను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
0: The responsibilities of the samiti, of the balvikas, of the bhajan mandali, of the mahila mandali and the trust, they may be specific and limited, but the scope of the sevadal activity is all embracing.
1: Oka bhajan jarugutundante akkada aa bhajan yokka samrakshana nimittamai aa bhajan yokka నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూచుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది.
0: సేవాదళం విల్ హ్యావ్ టు హెల్ప్ ది భజన్ మండలి టు సీ దట్ ది భజన్ గోస్ ఆన్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ డిస్టర్బెన్స్.
1: అదే విధముగానే మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని కొనుక్కున్నప్పుడు ఆ కార్యక్రమంకు తగినటువంటి ఆటకం చలుగుకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది.
0: వెన్ మహిళా మండలి అండర్ టేక్స్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సేవాదల్ టు హెల్ప్ టు సీ దట్ దేర్ ఇస్ నో ఇంటరప్షన్ ఇన్ ది యాక్టివిటీ.
1: కనుక ఏ యొక్క రంగం నందైన కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను, ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడాను మనం అందుకోవలసి వస్తుంది.
0: బికాస్ వీ హ్యావ్ టు ప్లే రోల్ ఇన్ ద డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వీ షుడ్ acquire a special training which enables us to play our role satisfactorily.
1: Aithe manamu ee samaveshamlo aneka nootana vishayalanu manam ninnayinchukuntu vacham.
0: In this conference we have arrived at many new conclusions.
1: Manamu munnundu cheyapettavalsinatundi yokka nootana karyakramalanu kudanu manam ninnayinchukunnam.
0: We have checked out a program for the future.
1: అన్నియూ మనం నిర్ణయించుకోవటంలోనే సరిపోతున్నది, కానీ దీన్ని ఆచరించటంలో మాత్రము మన యొక్క శక్తి సామర్థ్యం ఎంతవరకు అందులో ప్రవేశపెడుతున్నాము అనేటువంటి యొక్క దీనిని ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేయాలి.
0: Everyone must subject himself to introspection. To what extent we have been able to carry out these programs which we have been discussing and which we have been just deliberating at the conference.
1: Cheppavachu koti cheyyaru okkati ani aneka paryayam nenu cheptuntanu. Manamu anni nirnayalu kudanu chaala aanandanga talalooputu ee vidhamaitte samaveshallo ee vidhanga cheyali aa vidhanga cheyalani manam nirnayalu chestu vastunname kaani nirnayala prakaramu మనం అనుసరిస్తున్నామా, దీన్ని అనుష్ఠిస్తున్నామా, అందిస్తున్నామా అనేటువంటి దానికి ఎవరికి వారే సాక్షి.
0: వీ మే సే ఎ మిలియన్ థింగ్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. దేర్ఫోర్ వీ మస్ట్ ఎగ్జామిన్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ ఏబుల్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ది డిసిషన్స్ ది కంక్లూజన్స్ దట్ వీఆర్ అరైవింగ్ ఎట్ దీస్ కాన్ఫరెన్సెస్.
1: ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లోపల కూడా మనం అనేక విధమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నాం.
0: At the All India Conference also, we have taken several resolutions.
1: గడచిన సంవత్సరము ఆల్ ఇండియా సేవాదళం లోపల కూడా అనేక విధమైనటువంటి నిర్ణయాలను, కార్యక్రమాలను మనం చేపట్టాలని నిర్ణయించుకున్నాం.
0: At the previous conference of the Sevadal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action.
1: కానీ అనేక మంది కార్యకర్తలైనటువంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు కనుక ఆ నిర్ణయాలను మనం ఎంతవరకు మనం నిర్వర్తిస్తూ ఉన్నాము, ఎంతవరకు మనం ఆచరించాము, ఎంతవరకు దానిని అనుసరించాము అనేటువంటిది మీలో ఎవరైనా ఒక్కరైనా కూడాను ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు.
0: బికాస్ సెవెరల్ వర్కర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ but natural that even one cannot say that I have implemented all the items of the program that we have chalked out, that we have decided upon, that we concluded at the previous sessions.
1: Kanuka manamu pavitramaina kalamu teeskoni ento pradesham nunchi ikkada prayanamlay manam vachi ee 5-6 dinamulanta kuda ee pavitramainatundi sannidhi endu pennidiga bhavinchukoni ఎంతో సుఖశాంతులతో మనము ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు ఎందుకు, ఈ యొక్క కాలంలో వ్యర్థపరచడం ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి ఎందుకు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా ఉంచడం కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమైన కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహం ఉండదు.
0: హ్యావింగ్ స్పెంట్ 5 days of the sacred time in the holy presence, which is an inexhaustible treasure, a pennidhi, a treasure which cannot be exhausted, it may be considered a waste of time if the programs that are adumbrated here are not enforced, are not translated into terms of action.
1: Waste of money, waste of time. Ee rendu kudunu time waste is life waste annaru.
0: Waste of money is evil.
1: కనుక మనము నేటికైనా కూడాను కొంత సత్యాన్ని గుర్తించి ఈనాడు మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క కొన్ని నిర్ణయాలలో కార్యరూపంలో నిరూపించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని ఈనాడు మనము ప్రకటించాలి.
0: టుడే at least we must declare our individual determination to carry out into action some of the programs that are enumerated here and some of the truths that are spelled out here.
1: Aneka mandi karyakartalu itti samaveshamullo palgoni tirigi vellina tarvata ee sevadala sabhyulu kudanu ee karyakramam lopala ye nirnayalu teeskunnaru ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడా చక్కగా అందించలేకపోతున్నారు.
0: సమ్ ఆఫ్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వెన్ దే గో బ్యాక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది రెస్పెక్టివ్ వర్కర్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ ది డెలిబరేషన్స్ దట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ హియర్ అండ్ ది రిజల్యూషన్స్ దట్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ హియర్.
1: అలాంటి కార్యకర్తల వల్ల మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలకు కూడాను కొంతవరకు కూడాను అపజయం జరగడానికి అవకాశం ఏర్పడుతుండాలి.
0: బికాస్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ది ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ విల్ సఫర్ ఎ
1: డిఫీట్.
0: సచ్ లీడర్స్ ది ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ సచ్ లీడర్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది వర్కర్స్ ది డెలిబరేషన్స్ ఆఫ్ దీస్ కాన్ఫరెన్స్.
1: కారణం ఏమనగా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే ప్రవేశించారు తప్ప మిగిలినటువంటి యొక్క వర్కర్స్ సేవకులు ఇందులో పాల్గొనలేదు.
0: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ది లీడర్స్ ది కన్వీనర్స్ హ్యావ్ టేకెన్ పార్ట్ బట్ నాట్ ది ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది వర్కర్స్.
1: కనుక ఈ డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ స్టేట్ కన్వీనర్స్ ఇక్కడి నుంచి వెళ్లిన తక్షణమే మొట్టమొదటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమేమనగా కొన్ని మీటింగులు పెట్టుకుని సేవాదల మీటింగులు పెట్టుకుని ఆయా జిల్లాల వారీగా వారితో ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలను మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాలని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి జరపాలి.
0: సో దోస్ హూ హావ్ టేకెన్ పార్ట్ హియర్ ద లీడర్స్ అండ్ ది కన్వీనర్స్ వెన్ దే గో బ్యాక్ దే షుడ్ హోల్డ్ మీటింగ్స్ అండ్ కమ్యూనికేట్ ఇండివిజువల్లీ టు ది వర్కర్స్ కన్సర్న్డ్ ఆల్ ది డెలిబరేషన్స్ దట్ హావ్ గాన్ హియర్ అండ్
1: డిస్ట్రిక్ట్
0: అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ యూనిట్ దే షుడ్ కమ్యూనికేట్ టు ది వర్కర్స్ ఆల్ ది రిజల్యూషన్స్ దట్ హావ్ బీన్ అడాప్టెడ్ హియర్.
1: ఈనాటి నుండి అయినప్పుడు మన కార్యక్రమంలో ఒక విధమైనటువంటి యొక్క గట్టి పట్టుదలను పట్టి తద్వారా కార్యదీక్షణకై కంకణం కట్టుకోవటానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాన్ని వారిలో కల్పించాలి.
0: వి మస్ట్ ఇన్స్పైర్ దట్ రిజాల్వ్ దట్ డిటర్మినేషన్ టు ఎంబార్క్ అపాన్ యాక్టివిటీస్ విత్ గ్రేట్ డివోషన్ అండ్ డెడికేషన్ అండ్ దే మస్ట్ ప్లేజ్ దెమ్ సెల్స్ టు క్యారీ అవుట్ ది ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బీన్ ఎడంబరేటెడ్ హియర్.
1: అట్టి ఉత్సాహ ప్రోత్సాహంలో పాల్గొన్నటువంటి యొక్క వ్యక్తులను తక్షణమే తీసివేయడానికి కూడా ప్రయత్నించాలి.
0: People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out.
1: ఈనాడు అట్టి వారిని తీసివేయలేనటువంటి యొక్క దురవస్థలో మనం ఉంటున్నామంటే మనము సరి అయినటువంటి యొక్క పట్టుదలలో సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి దీంట్లో మనము సరి అయిన లీడర్షిప్ పొందటం లేదు. కనుకనే అట్టి వారిని తీసేయటంలో మనకు ఒక విధమైనటువంటి అధైర్యం వెంటాడుతూ వస్తుండాలి.
0: బికాస్ వీ డు నాట్ హ్యావ్ దట్ ఐడియలిజం. We do not have that strength of resolution and determination. We feel weak. We are not able to weed out such undesirable elements from the organization.
1: Manamu andariki kudunu seva tattvani ee rakanga cheyali aa rakanga cheyali ee vidhanga undali aa vidhanga undalani aadeshistunname tappa aa adeshanusaranga manam aacharistunnama aneetundidi motta mota mana hrudayanni manam parisilam chesukovali.
0: First, we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals.
1: Adhikari ayinatundi vyakti adarshavantamainatundi karmalu aacharistu vinay vidhetalato pravartinchali.
0: People who are leaders, they must set an example by ideal behavior. And they must show the way to the followers.
1: Adhikariki vinayame simhasanam.
0: For the leaders, humility is the throne.
1: Kani kevalam somaripotuku ahankarame oka simhasanam.
0: ఫర్ ది ఐడిల్ మ్యాన్ ఫర్ ద లేజీ మ్యాన్ ఈగో ఈజ్ ద థ్రోన్
1: కనుక మనం ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవులుగా మనం సేవా బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులుగా మనం నిర్వర్తించాలంటే మనకు హంబుల్ వినయ విధేయతలతో మన యొక్క కార్యక్రమాన్ని వారికి అందించడానికి పూనుకోవాలి
0: సో ఇఫ్ వీ వాంట్ టు బి ఐడియల్ లీడర్స్ వీ మస్ట్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ కంప్లీట్ హ్యూమిలిటీ అండ్ ఇన్ దట్ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్
1: మంచి మాటను కూడా మనం ప్రవేశపెట్టాలి
0: వీ మస్ట్ ఆల్సో లర్న్ హౌ టు స్పీక్ ఇన్ ఏ గుడ్ మేనర్
1: ఈనాటి యొక్క విద్యార్థులు కానీ యువకులు కానీ మన యొక్క సేవా యొక్క దళములలో చేర్చుకోవడానికి ప్రయత్నించడంలో వారిని అనేక విధములుగా కూడాను వారికి ప్రేమతో వినయంతో విధేయతతో ఆప్యాయంతో ఆనందంతో వారిని అంతులకు చేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి
0: వీ షుడ్ ట్రై టు అట్రాక్ట్ ద యూత్ ద స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ విత్ సాఫ్ట్ లవింగ్ టెండర్ ఎంకరేజింగ్ ఎఫెక్షనేట్ వర్డ్స్ బై యూజింగ్ సచ్ వర్డ్స్ వీ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్
1: అప్పుడు యువకులు ఈ సేవాధర్మంలో చేరడానికి కూడా ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు
0: ఓన్లీ దెన్ ది యూత్ విల్ షో ఎంథూజియాజం టు జాయిన్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ కమ్ ఫార్వర్డ్
1: మన యొక్క ప్రవర్తన మన యొక్క మాటలు సేవాదలం వారికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు
0: అవర్ కాండక్ట్ అండ్ అవర్ వర్డ్స్ దీస్ ఆర్ ది క్రైటీరియా విచ్ డిటర్మిన్ ది ఎంథూజియాజం అండ్ విచ్ ఎన్థ్యూస్ పీపుల్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్
1: ఇందులో మరొక విషయం కూడా మీరు చక్కగా గుర్తించాలి
0: యూ మస్ట్ ఆల్సో రికగ్నైజ్ అనదర్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ కాంటెక్స్
1: మన సేవాదల సభ్యులు కానీ కార్యకర్తలు కానీ లేక సమితి సభ్యులు కానీ ఇంకే విధమైనటువంటి భజన మండలి వారు కానీ మన సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి యొక్క అన్ని రంగములు ఎంత ఉన్నటువంటి వారు కూడాను ఇది గుర్తించవలసినటువంటి విషయము
0: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సేవా సమితి ఆర్ సేవాదళ్ దే మస్ట్ బేర్ దిస్ ఇన్ మైండ్
1: ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే ఒక్క గమ్యమే ఒక్క భావమే అత్యవసరము
0: ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఓన్లీ వన్ పాత్ అండ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ విల్ బి దేర్
1: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము
0: ది మెయిన్ ఫీచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం
0: ఇట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు మిస్టేక్ వాట్ ఈజ్ వన్ టు బి మెనీ
1: దీనినే మీకు అనేక పర్యాయం చెప్పాను ఏకం సత్తు ప్రావహుదా వదంతి ఉన్నది ఒక్కదారిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైన
0: ఓన్లీ వన్ పాత్ అండ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ విల్ బి దేర్
1: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము
0: ది మెయిన్

0: అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది.
1: I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many.
0: ఈ విషయములో సత్యసాయి సేవాదళం వారు అనేక విధములైనటువంటి ప్రబోధ ప్రచారములు కూడాను చేయటంలో కూడాను తప్పు ఉండదు.
1: అండ్ ఇట్ ఈస్ బట్ ప్రాపర్ దట్ ది సత్యసాయి సేవాదళ్ గోస్ ఆన్ ప్రాపగేటింగ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ఫైండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనగా మొట్టమొదట మనం ఆచరించి తదుపరి ప్రచార ప్రబోధములు చేయటంలో ఒక విధమైన ఆదర్శం కూడా ఏర్పడుతుంది.
1: We set an example by our behavior, by first implementing the program and then trying to speak about the program to others.
0: ఇప్పుడు సేవాదళం వారిలో కానీ సమస్తలు ఎందుకు కానీ సత్యసాయి అనేటువంటి ఒక విశ్వాసం చేత ఒక విధమైనటువంటి ఒక ఆదర్శం చేత ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం.
1: And the members, they are inspired by faith in Satya Sai, by unswerving faith and devotion to Satya Sai.
0: Aithe kontha mandi mari veru veru konni konni rakamainatundi vyaktulu mahaneelu vachinappudu deeni vishayam lopala kontha varakunu ashraddha choopatu maroka margamlo praveshistu maroka margamlo praveshistu ee vidhamainatundi yokka bumps jumps ee yokka margani avalambinchadam cheta సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి.
1: సమ్ టైమ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వీక్నెస్ ఎంటర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ బికాస్ ది లీడర్స్ దెమ్సెల్వ్స్ దేర్ మైండ్స్ ఆర్ డ్రాన్ టువర్డ్స్ అదర్ మెన్ అదర్ గాడ్ మెన్ ఆర్ అదర్ గ్రేట్ మెన్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఆర్ బంప్స్ అండ్ జంప్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రోగ్రెస్.
0: దీనికి రామకృష్ణ పరమహంస కూడాను చక్కని ఒక కథ చెప్తూ వచ్చాడు.
1: Ramakrishna Paramahamsa gave a beautiful story to illustrate this.
0: Oka raitu tana yokka polamulo neeti nimittamai baavini dovvadaniki prayatnam chesadu.
1: A farmer began to dig a well in his field for the sake of water.
0: Oka pradeshamulo aa baavini dovvutaku prayatninchinappudu oka 10 gajamulu poyina tachaname oka pedda raaku vachindi.
1: When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment.
0: Sari ikkada rai vachindi kada ani akkada maani vesadu maroka pradeshamlo velli tirigi aa bhavini dravadaniki prayatninchadu.
1: Because of the impediment posed by the rock, he deserted that spot and he began to dig at another spot.
0: అక్కడ 5 గజములు త్రవ్వేటప్పటికే పెద్ద బండ వచ్చింది, కఠినమైన బండ.
1: When he began to dig there, at a depth of 5 yards itself, there was another big impediment of a rock.
0: మరి ఇంకొక ప్రదేశంలోకి వెళ్ళాడు. అక్కడ 3 గజములు బావిని త్రవ్వడానికి పూదుకున్నాడు.
1: He went to another spot and he began to dig up to a depth of 3 yards.
0: అక్కడ పోతానే అక్కడ ఏదో మరొకటి అడ్డం వచ్చింది.
1: There he was confronted with another impediment.
0: మరొక ప్రదేశంలోకి వెళ్లి 2 గజములు మాత్రమే త్రవ్వాడు, సమృద్ధిగా నీరు వచ్చింది.
1: He went to another spot and he dug only for a depth of 2 yards and there he found springs of water in abundance.
0: అతను ఆనందిస్తున్నాడు, 2 గజముల యొక్క లోతులోపలనే నీరు సమృద్ధిగా చిక్కింది అని తాను ఆనందం పడుతున్నాడు.
1: He began to rejoice over the fact that he was able to get water by digging only to the depth of 2 yards.
0: కానీ 2 గజముల్లో నీరు చిక్కినటువంటి ఒక ఆనందం మాత్రమే అతనికి అనేక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించింది. కానీ ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి ఒక ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు.
1: He felt happy over the fact that he could tap water at a depth of 2 yards, but he did not take into consideration the loss caused to the field by digging at several places to a depth of 10 yards.
0: ఇక్కడ 10, అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తోకింటే ఎందుకు నీరు వచ్చిండదు?
1: Instead of digging to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in

0: digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of
1: water. అదే కొన్ని దినములు సాయిబాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరి పైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము, మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావు, ఎంత నిరుత్సాహములు గురి అయిపోతున్నావో, మన కాలాన్ని, మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థము గావిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba.
1: కనుకని అనేక మంది సేవాధర్మ సభ్యుల లోపల కూడాను కొంతమంది స్వామి నా యొక్క దీంట్లో ప్రవేశించాడని, లేక స్వామి యొక్క ఆజ్ఞ చేతనే నేను జరుపుతున్నానని కొన్ని కొన్ని రకములైనటువంటి విచిత్రములు చేసేటప్పటికీ మన సేవాధర్మ సభ్యులే వారిని మరింత ప్రోత్సాహపరుస్తూ ఆ విధమైన మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
0: At some places, some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts.
1: Nijamuga pratyakshamainatundi swamiye neeku untundaga ee duplicate swamulu daggaranta neevu polavalsa avasaram emtundi.
0: When you have Swami himself, the genuine Swami right in front of you, why do you care for the duplicates?
1: కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సమస్థల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు.
0: Some organizations are in a state of confusion, utter confusion in some places because of this kind of behavior.
1: దీనిని గోపికలు కూడాను ఉద్దవునికి మరొక పర్యాయం ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: In one context, the gopis questioned Uddhava.
1: Uddhavudu velli, gopikalara, meeku yoga sambandhamainatundi yokka margaanni sadharanam meeku bodhisthanu ani pilchadu.
0: Uddhava summoned the gopikas and told them, come listen to me, I'll preach you spirituality.
1: Gopikalu kevalamu akshara shunyuliga untunnaru. ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ పురాణము, ఏది కూడాను తెలియనటువంటి అమాయకులుగా ఉంటున్నారు. కనుక మీకు యోగ శాస్త్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ యోగ శక్తి చేత సాక్షాత్తు శ్రీకృష్ణుడే సర్వాంతర్యామైనటువంటి కృష్ణుణ్ణి మీరు సర్వత్రా దర్శించుకునవచ్చును, మీ దుఃఖమును నిర్మూలన చేసుకునవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: ఉద్ధవ బిగాన్ టు టెల్ దెం, You have not studied the Vedas or the Shastras, therefore I shall initiate you into yoga and I shall give you the capacity to recognize the omnipresence of the Lord Krishna.
1: Appudu gopikalu cheptunnaru, Uddhava, maaku unnadi okka manasu.
0: Then the gopis said, O Uddhava, we have only one mind.
1: Neevu cheppunattuga yoga abhyasam nerchukutaku maaku rendo manasu ledu.
0: We do not have another mind to devote to yoga abhyasa.
1: Inke vidhamainatundi yoga shaktini sadhinchutaka moodo manasu ledu.
0: And to acquire other powers, we do not have the third mind.
1: Mari nalugo manasemaina untunte mem samsaram chesi bartalanu attalanu santosh pettadaniki poonukondumu aa nalugo manasu kuda maaku ledu.
0: We do not have the fourth mind which enables us to please our husband, our mother-in-law and our members of the family.
1: Kanuka maaku aneka manusule untunte oka manasu yoga abhyasaniki, inkoka manasu samsaraniki, inkoka manasu vyavaharaniki, inkoka manasu prapanchika sambandhamaina vishayalaku ee vidhanga upayoga petti edo oka manasu tho mem krishnuni dhyaninchukuneetundi vaalam. మాకు ఉన్నది ఒకే మనసు, ఆ మనసు కూడాను కృష్ణుడికి అర్పితం గావించుకున్నాం. కనుక నీ యోగాభ్యాసము మేము అభ్యాసం చేయడానికి మాకు రెండవ మనసు లేదు, వచ్చిన దారిని పట్టుకుని వెళ్ళండి.
0: ఇఫ్ వీ హ్యాడ్ మానిఫోల్డ్ మైండ్స్ వీ వుడ్ హ్యావ్ గివెన్ వన్ టు యోగా, ఎనదర్ టు ఫ్యామిలీ లైఫ్, లైక్ దట్. బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్ అండ్ దట్ వన్ మైండ్ ఈస్ కంప్లీట్లీ గివెన్, కంప్లీట్లీ సరెండర్డ్ టు కృష్ణ.
1: కనుక ఆ యొక్క మార్గము ఎంత చక్కనైనటువంటి మార్గం, మనం ఒక్క మనసుతో ఉంటుండాలి. రెండు మూడు మనసులు మనం పెట్టుకోకూడదు. ఒక్క మనసుతో ఉంటుండే మనం ఇన్ని అవస్థలకు గురి అయిపోతున్నాం. ఇన్ని అనేక మనసులు మనం అభివృద్ధి గావించుకుంటే ఇంక ఎన్ని అవస్థలకు గురి అయిపోతామో చెప్పుటకు వీలు కాదు.
0: ది బెస్ట్ పాత్ ఈజ్ సింగిల్ మైండెడ్ డివోషన్ అండ్ Having only one mind, sometimes we land ourselves into many troubles. If we have manifold minds, our troubles will be endless.
1: ఒకనాడు అనంతపురం లోపల వేరే కాలేజీ లోపల స్పోర్ట్స్ అని పెట్టి దానికి స్వామిని బహుమతులు అందించమని చెప్పారు.
0: Once in Anantapur, on one occasion, on the sports day, they invited Swami to distribute the bahumatis or the prizes.
1: అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఉన్న ఒక మతితోనే అవస్థలు పడిపోతున్నారు, ఇంకా బహుమతులు నేను ప్రసాదించడం లేటువంటిది, నేను దీంట్లో నేను పాల్గొన్నాను అన్నాను.
0: Then Swami said, with one mind, we are undergoing several troubles. If you have bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless.
1: కనుక మనము ఏకమనస్సుకులై ఈ ఏకమనస్సుతో మనము ఏకారాధన చేసి ఏకాత్మ స్వరూపుడైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనేక మనసులుగా మనం మార్చుకోవటానికి ఇది ఏమాత్రం కూడా మనం పూనుకోకూడదు.
0: విత్ ద సింగిల్ మైండెడ్ డివోషన్ వీ షుడ్ అడోర్ గాడ్, గాడ్ హూ ఈజ్ వన్, అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే.
1: ఏదో పిచ్చి గట్టి పండించాలంటే దానిని దున్ననక్కర్లేదు, దుక్కు చేయనక్కర్లేదు, నీరు పెట్టనక్కర్లేదు. కానీ మంచి పంట పండించాలంటే దీనికి అనేక విధమైనటువంటి కలుపులు దున్ని దుక్కు చేసి ఎరువులు నీరు సకాలంలో దానికి తగినటువంటి పోషణలన్నీ కూడా చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గ్రో వైల్డ్ గ్రాస్, నో లేబర్ ఈజ్ నెసెసరీ, ది ఫీల్డ్ నీడ్ నాట్ బి టిల్డ్, అండ్ ది నో మెన్యూర్ ఈజ్ నెసెసరీ. It need not be watered, but when we want to rear a good crop, we must water the field, we must till the field, and we must undertake all the labor necessary.
1: అనేకత్వాన్ని మనం ప్రయత్నం చేసుకోవడానికి ఏ విధమైన సాధనలు అవసరం లేదు.
0: Therefore, for realizing diversity, అనేకత్వ, no sadhana or no practice is necessary. కానీ
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దీనికి అనేక ప్రయత్నములు చేయాలి.
0: Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision.
1: దీనిని సాధనని, దీనిని తాపమని, దీనిని ప్రపత్యని అనేక విధములుగా చెప్తూ వచ్చారు.
0: This is described as sadhana or tapa or prapatti.
1: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
0: Seva is the most important path which enables us to recognize the principle of oneness.
1: కష్టపడేటువంటి వారకు, దిక్కులేనిటువంటి వారకు, దీనులైనటువంటి వారకు, దురవస్థల్లో ఉన్నటువంటి వారకు మనము భగవత్ సేవగా భావించి అనేక విధములుగా వారికి సేవలు చేయడానికి పూనుకోవాలి.
0: We should undertake to help those who are in trouble, those who are in distress, those who are forlorn and helpless, and thereby we should cultivate the attitude of
1: Maharashtrayanandu adarshavantamainatti mahaneelu aneka vidhamainatti ilanti seva margam lopala bhagavanti yokka tattvanni anugrahanni andistu poyaru.
0: Several great sages and personages of India have shown this ideal, ideal of service, ideal of worshipping God through service.
1: ఏకనాథుని యొక్క కథ అందరికీ తెలిసినటువంటి విషయమే.
0: The story of Eknath is well known.
1: కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీ తీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు.
0: Having gone to Benares, he carried the water, the holy water from Ganges, in a vessel, and carrying that vessel he was proceeding along the way.
1: Kashi lo teeskunnatundi yokka jalamu Rameswaramulo kalapatam anetundidi kontha mana prachina bharatiyalo samskrutilo kontha alavatuga vastundadi.
0: It is a custom honored in ancient Indian culture that the water which is collected from Ganges, it should be merged in Rameswaram.
1: ఈ రామేశ్వరమునకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపమునకు ఈ యొక్క వేడికి భరించుకునలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకుని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: వైల్ హీ వాజ్ దస్ క్యారీయింగ్ ది వాటర్ అండ్ వైల్ ది డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్, on the way they found a donkey which was thirsty, which was in an utter helpless plight.
1: ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు.
0: ఏకనాథ్ హ్యాస్ లుక్డ్ ఎట్ దట్ సిచ్యువేషన్.
1: తక్షణమే భరించుకోలేకపోయాడు.
0: హీ వాజ్ అనేబుల్ టు బేర్ ద సైట్.
1: ఆ కావిడిలో ఉన్నటువంటి బిందెలో తీసుకుని వెళ్లి ఆ బిందెడి నీరు దాని నోటిలో పోశాడు.
0: సో హీ ఇమీడియట్లీ టుక్ ద వెసల్ అండ్ క్యారీడ్ ది వాటర్ అండ్ పోర్ ద వాటర్.
1: ఆ గార్ధకుడు యొక్క తాపము తీరి చాలా ఉల్లాసంగా కొంచెం ప్రాణం వచ్చినట్టుగా లేచి నిల్చుకుని ఆనందంగా తన యొక్క స్వాదను పీల్చుకుంటూ ప్రయత్నించింది.
0: దెన్ ద డాంకీ ఆఫ్టర్ డ్రింకింగ్ ది వాటర్ వాజ్ రివైవ్డ్ అండ్ ఫెల్ట్ హ్యాపీ అండ్ స్టూడ్ అప్.
1: ఆ సమయమునందు వెంట ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను, స్వామి, పవిత్రమైనటువంటి గంగాజలమును, కాశీ నుండి తెచ్చినటువంటి గంగాజలమును రామేశ్వరంలో కలుపుకోకుండా, రామేశ్వరునికి అభిషేకం చేయకుండా ఈ గార్ధవానికి వినియోగం చేస్తే దీని యొక్క అంతరార్థం ఏమిటి అన్నారు.
0: దెన్ ద డిసైపుల్స్ హూ అకాంపనీడ్ ఏకనాథ్ క్వశ్చన్డ్ హిమ్, ఓ స్వామి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫరింగ్ ది వాటర్, ద హోలీ వాటర్ ఆఫ్ గంగా యాజ్ అన్ ఆబ్లేషన్ ఎట్ రామేశ్వర, వై హ్యావ్ యూ వేస్టెడ్ ఇట్, వై హ్యావ్ యూ పోర్డ్ ఇట్ ఇన్ టు ది మౌత్ ఆఫ్ ది డాంకీ, వాట్ ఈస్ ది పాయింట్ హియర్?
1: శిష్యులారా, ఇది వేస్ట్ కాదు, దుర్వినియోగం కాదు, ఇది సరి అయిన సద్వినియోగం.
0: ఏక్నాథ్ రిప్లైడ్, నో మై డిసైపుల్స్, ద హోలీ వాటర్ ఈజ్ నాట్ వేస్టేజ్, నో నో, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఈ దృష్టిలో గార్ధము వలె తోస్తుంటుండాలి.
0: ఇట్ మే అపియర్ టు బి ఎ డాంకీ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఆ రామేశ్వరుడే నాకు దాహిమమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గార్ధపు రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ మై వ్యూ ఐ ఫైండ్ Rameshwara himself embodied in this donkey. It looks as though he is asking me, give me water, I am thirsty.
1: Avasaramainatvanti samayamlo deenini vinyoginchukunda anavasaramainatvanti reetiga vinyoginchatame durvinyogam annadu.
0: Instead of using it in the proper way at the proper moment, if you do not use it, it is just using it in the wrong way, abusing it.
1: కాశీ జలమేమిటి, ప్రయాగ జలమేమిటి, రామేశ్వర జలమేమిటి, సర్వము ఏక స్వరూపుడైన భగవంతుడే.
0: ఫర్ ద లార్డ్ దెర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద వాటర్ ఫ్రమ్ గ్యాంజెస్, ద వాటర్ ఇన్ రామేశ్వరం, ఎవ్రీథింగ్ ఈజ్ వన్, ఆల్ ఈజ్ వన్ ఇన్ ది ఐజ్ ఆఫ్ గాడ్.
1: అయితే ఈ విధమైనటువంటి సేవా తత్వం లోపల సర్వజీవులకు, సర్వ ప్రాణులకు సహాయం చేయటమైనటువంటిది ఇది ఈశ్వర సేవగా భావించుకునే నిమిత్తమై ఈ ఏకనాథుడు ఈ విధమైనటువంటి కథను కల్పించి లోకానికి ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ ద గ్రేట్ ట్రూత్ దట్ ద లార్డ్ డ్వెల్స్ ఇన్ ఆల్ అండ్ హెల్పింగ్ సచ్ క్రీచర్స్ ఇన్ డిస్ట్రెస్, పీపుల్ ఇన్ ట్రబుల్, వీఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ త్రూ ది ఐడియల్ ఆఫ్ సర్వీస్.
1: మనము చెప్పటం ఈశావాస్యం ఇదం సర్వం, అన్ని జీవులు ఎందు కూడాను ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉంటున్నాడని చెప్పటం మాత్రం జరుపుతున్నాము. చేసే విషయం వచ్చేటప్పటికీ ఇది గార్ధవము, ఇది లింగము, ఇది మనిషి, ఇది ఈ విధమైంది, ఆ విధమైంది, కొన్ని విధమైనటువంటి తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: విత్ అవర్ మౌత్ వి డిక్లేర్ దట్ ఈశ్వర ఈజ్ ఆమ్నిప్రెసెంట్, దట్ హీ ఎన్వెలప్స్ ఆల్, బట్ in action when it comes to the point of proving it, we are making distinctions between one object and another.
1: చెప్పాడు, చీమలో, బ్రహ్మలో, శివకీశవాదవులలో ప్రేమ మీర వెలసి ఉండి బిరుదు వహించిన రామనన్ను బ్రోవరా అన్నాడు.
0: త్యాగరాజ has a beautiful line. He said, O Rama, you are present in the tiny ant, in the mighty Brahma, you are present in Shiva and Keshava. O Rama, let me know your real identity.
1: Kani cheptunnam Brahma ga vachi chaturvikam chaturmukhamainatundi Brahma ga vachi nilchukunnappudu aha naa adrushtamu ni namaskaram chestu tanmayudaipoyi tanam taanu marchipothunnadu.
0: When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost in contemplation.
1: Kani ade samayamunandu okka chinna cheema veepu paina emaina mralindatante tatchame danni kotti nalivi vestunnam.
0: But if a little ant begins to crawl on the back, right, we swat it with our palm.
1: ఈ యొక్క మాటకు ఈ యొక్క క్రియకు ఎంత భిన్న భేదంగా కనిపిస్తుంటుందో యోచన చేసుకోండి.
0: There is a great divergence, a great difference between profession and practice.
1: పోని ఆ విశ్వాసం ఉండినటువంటి సమయమునందు నిన్ను బాధిస్తుందని కొంచెం తుడిచివేయచ్చును కానీ దాన్ని తెలిసి నలిపివేయటానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: When you believe that God is present even in the ant, when you feel that the ant is giving you trouble, you can brush it aside, but why should you kill it?
1: అదే విధంగా క్రమక్రమేణ మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణ దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఫాలో దీస్ పాత్స్ ఇన్ లిటిల్ థింగ్స్. We must learn to show and we must learn to realize the presence of God.
1: Purvikulu ee vidhamainatundi pavitra seva nimittamai aneka mandi aneka vidhamainatundi yokka aadarshamanta margalanu nirupistu vacharu.
0: The ancient people have demonstrated several methods which prove the great truth.
1: Oka chinna udaharanamu,
0: a small illustration.
1: Purvakalam nundu streelu వెలుపల వచ్చేటువంటి వారు కాదు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ నెవర్ స్టర్డ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్.
1: వీరు ఇంకా ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ టు కమ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
1: కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి.
0: దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ కన్ఫైన్ టు దేర్ హోమ్స్ టు రెండర్ సర్వీస్ టు క్రీచర్స్ అండ్ టు సాటిస్ఫై దీస్ క్రీచర్స్.
1: అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: దెన్ దే అడాప్టెడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఐడియల్ మ్యాన్.
1: బియ్యమును పౌడర్ గా నుక్కొని పిండిగా కొట్టుకుని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగాను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు.
0: దే యూస్ టు పౌడర్ ది రైస్ అండ్ ఇన్ ది కోర్ట్ యార్డ్ ఆఫ్ దేర్ హౌజెస్ దే యూస్ టు డెకరేట్ ప్యాటర్న్స్ విత్ దట్ పౌడర్డ్ రైస్.
1: ఒకవైపున ఇది ఇంటికి అందము మంగళంగా ఉండడానికి అదొక శుభ సూచన.
0: దీస్ ప్యాటర్న్స్ బ్యూటిఫైడ్ ది కోర్ట్ యార్డ్స్ ఆఫ్ ది హౌజెస్. That is the one purpose.
1: Maroka vaipuna chimalu domalu aa yokka beepu pindini tini aa bhoota drutruptini pondey atuvantilo maroka drutrupti.
0: The secondary purpose is that little ants and other creatures used to consume these tiny grains of rice which are powdered.
1: ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి.
0: నాట్ ఓన్లీ యాంట్స్ బట్ సమ్ బర్డ్స్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ పెక్ ఎట్ దీస్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ దే యూస్ టు ఫీల్ సాటిస్ఫైడ్.
1: ఈ ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు.
0: ఎట్ ది టైమ్ ఆఫ్ సంక్రాంతి, ఎట్ ది టైమ్ ఆఫ్ దక్షిణాయన, విమెన్ used to fill the streets with these beautiful
1: anaga dakshinayanam anaga mochamulaku ati sameepamainatundi kalamunu ava oka praveshinchinattuga bhavinchukune varu.
0: They used to consider dakshinayana as the period, as the time which is very propitious, very auspicious for the attainment of
1: aa roddanta kudanu kaakulu pachulu povaralu ilanti vanta kudanu bhujinchi aa nelalanta kudanu aanandanga anubhavinchetuntivi.
0: Crows, pigeons and other birds used to consume these grains of rice and they felt happy and satisfied.
1: ఇది ఈ ముగ్గులలో ఉన్నటువంటి ఒక అంతరార్థాలు.
0: This is the inner significance of these white and colored patterns.
1: కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు.
0: Today modern women also they decorate their homes with this kind of muggu or pattern.
1: ee muggulu dento vestunnaru sunnamto vestunnaru ye pachulu kuda dagariki raavu.
0: But they are using for these patterns not the powdered rice but lime which is of no use, which is not consumed by any creature.
1: kevalam alankaram maatrame kanipistundani kaani oka vidhamaina seva ga kaani hrudaya tripti ga kaani త్యాగ జీవితం యొక్క ఇదిగా కానీ అందులో ఏమాత్రము గోచరించడం లేదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ప్యాటర్న్ విచ్ అపియర్స్ బ్యూటిఫుల్ బట్ ఇట్ డస్ నాట్ అఫోర్డ్ ఎనీ ఆపర్చునిటీ టు సాటిస్ఫై ఎనీ బర్డ్ ఆర్ ఎనీ క్రీచర్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడాను అందిస్తూ వచ్చింది.
0: From time immemorial, India has taught to the world at large the great ideals of sacrifice and service.
1: దీనిని వేదం నందు కూడాను నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: ది వేద హ్యాస్ టాట్ in unmistakable terms that only through the avenue of service we can attain amrutatva or immortality.
1: Kana motta mota manamu japadhyanamulu cheyutaku avakasam chikkina tappaka cheyutulo etti abhyantaramu ledu kani atti avakasam emaina erpadakundina manamu sevayandi ide japamu ide dhyanamu ani manamu kalamunu sarthakam chesukotam atyavasaramu.
0: If one has time, one may undertake japa or dhyana, but when the opportunity is not available, it is better to undertake the path of service.
1: Indulo meeru veruga bhavinchakoddu 200 mandi seva karyakartalu indulo palgonnaru prati dinamu japa dhyanam chese vaaru entha mandi unnaro cheppandi avvaru leru.
0: Don't take it amiss, about 200 people have taken part in these deliberations. How many of you డైలీ అండర్టేక్ జప ఆర్ ధ్యాన?
1: ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా ఒకటి గట్టిగా మీరు చెప్పండి.
0: లెట్ ఎనీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్ కన్వీనర్ లెట్ హిమ్ టెల్ మీ వెదర్ హీఈస్ ఎవ్రీడే అండర్టేకింగ్ జప ఆర్ ధ్యాన.
1: ఇలాంటి సమయం నందు మనము సేవాదళ సభ్యులకు చెప్పేటువంటి అధికారం మనలో ఏ ఒక్కడ ఉంది?
0: వెన్ వీ అవర్ సెల్ఫ్ డూ నాట్ ప్రాక్టీస్, what right do we have, what authority or sanction do we have to ask the workers?
1: Kevalam edo manaku subject okati andichinaru kada ani aa subject lo manam edo okati nootanamaina dani cheppalaneetundi oka urutalato manam cheptunname kaani hrudayapurakanga manam cheptunnama neeku neeve sachiga untundali.
0: Because a program is chalked out, people may go on preaching the importance of japa or dhyana, but if one subjects oneself to sincere introspection, with great earnestness one should find out, are we really sincere about it?
1: Kani okaru cheppina cheppakapoyinappudiki mana sevadalamulyandu sevato paatu sadhana kudanu atyavasaram.
0: Whether one preaches it or not, along with seva in our organizations, sadhana or practice also must be
1: coexistent. Sadhana oka vidhamainatundi negative antadi.
0: Individual sadhana may be compared to the negative pole.
1: ఈ యొక్క సమస్త స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది.
0: The universal service, the ideal of service is the positive pole.
1: ఈ పాజిటివ్ తో ఈ నెగటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
0: With the conjunction of the positive and the negative, we will be able to gain success and prosperity.
1: చూడండి, అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది, ఎలక్ట్రిక్ వైర్.
0: ది ఎలక్ట్రిక్ వైర్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఫ్రమ్ దట్ వింగ్ టు దిస్.
1: కానీ అక్కడ ఎక్కడ చూసినా మనకు లైట్ వెలగటం లేదు.
0: బట్ ది లైట్ ఈజ్ నాట్ ఇల్యూమిన్డ్ దేర్ ఇన్ దట్ కార్నర్.
1: కానీ అక్కడ కూడా కరెంటు ఉంది.
0: బట్ ది కరెంట్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ దేర్.
1: కానీ ఎక్కడ మనము బల్బు తగిలించామో అక్కడ మాత్రమే స్వస్వరూపంగా కనిపిస్తుంది.
0: వేర్ వీ ఇన్స్టాల్ ది బల్బ్, దేర్ ఓన్లీ వీ ఫైండ్ ది ఇల్యూమినేషన్.
1: అయితే మన ఈ నెగటివ్ అనేటువంటి మైండ్, ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ గా మాత్రం మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: ద మైండ్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు ఏ పవర్ఫుల్ బల్బ్.
1: ఇప్పుడు ఆ వైరు, ఈ వైర్ లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి.
0: ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్ ది కాపర్ వైర్ ఈస్ దేర్ ఇన్ సైడ్ అండ్ ది ఔటర్ కవరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
1: కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంటు ప్రసరించడం లేదు.
0: బట్ వెన్ వీ జాయిన్ వన్ ప్లాస్టిక్ వైర్ విత్ అనదర్ ది కరెంట్ డస్ నాట్ ఫ్లో.
1: కానీ ఆ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క కరెంట్ ఒక కాపర్ వైరు దానిని కట్ చేసి కాపర్ వైర్ రెండు కనెక్షన్ చేస్తే కనెక్షన్ అవుతుంది అది కరెంట్.
0: when we join one copper wire with another copper wire, then the current begins to flow.
1: కనుక ఇక్కడ దివ్యత్వము అనేటువంటి కరెంట్ ప్రతి వ్యక్తి ఎందు ఉంటుంది.
0: ది కరెంట్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవరీ ఇండివిజువల్.
1: మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ది ప్లాస్టిక్ వైర్.
1: ప్లాస్టిక్ వైర్ ప్లాస్టిక్ వైర్ సమావేశములు కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: నథింగ్ విల్ కమ్ అవుట్ ఇఫ్ వన్ ప్లాస్టిక్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్.
1: కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కి మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది.
0: వెన్ ది మైండ్ విచ్ ఈస్ లైక్ ది కాపర్ వైర్ ఇన్ సైడ్ ది ప్లాస్టిక్ వైర్, వెన్ దిస్ మైండ్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అనదర్ మైండ్, దెన్ ది రియల్ కరెంట్ ఈస్ జనరేటెడ్.
1: కనుక మనం ఈనాడు ఇతరులతో ఏ విధంగా కలపాలంటే మొట్టమొదటి కాపర్ వైర్ తో పాటు ఈ ప్లాస్టిక్ వైర్ కూడా వెళుతుంది.
0: ఇన్ ద బిగినింగ్ అలాంగ్ విత్ ది కాపర్ వైర్ ది ప్లాస్టిక్ కవర్ ఆల్సో మే గో.
1: కనుక ఈ ప్లాస్టిక్ వైర్ పైన కనపడుతుంది, ఈ కరెంటును ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి లోపల కనిపిస్తుంది, అదే మనసు.
0: ది ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఎక్స్టర్నల్ వేర్ యాజ్ ది కాపర్ వైర్ ఈజ్ విథిన్.
1: దేహంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి.
0: దస్ విత్ ది బాడీ వీ సర్వ్ అండ్ విత్ ద మైండ్ వీ షుడ్ ట్రై టు అప్రోచ్ అండ్ వీ షుడ్ ట్రై టు గెయిన్ ది లవ్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వైర్ దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము.
0: టుడే విత్ ది బాడీ విచ్ ఇస్ లైక్ ది ప్లాస్టిక్ వైర్ వీ సిట్ ఇన్ ధ్యాన.
1: కానీ ఒట్టి దేహం మాత్రం కూర్చున్నంత మాత్రం ప్రయోజనం లేదు, ఈ మనస్సు దానికి కనెక్షన్ చేయాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ది బాడీ సిట్స్ ఇన్ ధ్యాన, ఇట్ ఈస్ ది మనస్ దట్ మస్ట్ కమ్ ఇన్ టు ప్లే.
1: ఈ మనస్సులకు కొన్ని విధమైనటువంటి తరబీతులు మనం చేస్తూ చేస్తూ రావాలి.
0: సర్టన్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ నెసెసరీ ఫర్ ద మైండ్.
1: దీనికి ఒక చిన్న కథ చెప్పి నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
0: విత్ ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఐ షుల్ కంక్లూడ్ ది డిస్కోర్స్.
1: ఒక గృహస్థుడు శ్రీమంతుడైనటువంటి వాడు జీవిస్తుండేటువంటి వాడు.
0: There was a householder who was a rich and prosperous man.
1: అతనికి ఒక విధమైనటువంటి దయా ప్రేమల మెండు.
0: His heart was full of tenderness and love for others.
1: ఒకనాడు తాను భుజించే సమయం లోపల ఒక కుక్క తన ఇంటి దగ్గరికి వచ్చింది ఆకలితో.
0: One day while he was having his food, a dog came near the place.
1: ఆకలితో బాధపడేటువంటి శునకమును చూచి లోపలికి వెళ్లి కొంత అన్నం తెచ్చి వేశాడు.
0: When he looked at the hungry dog, he felt pity. He brought some rice and gave it to the dog.
1: Sari aanaatato teeripoyindi. Rendu dinam tirigi aa kukka daanintike vachindi.
0: That day the dog went away, but the next day also the dog came.
1: Sari ee vidhanga dinnamu kukka raavatamu yajamanudu annam pettatamu ee vidhanga konni samvatsaramu jarigindi. Rendu moodu samvatsaramlo
0: it went on like this, the dog coming and the master of the house feeding the dog with food. This went on for years.
1: ee vidhanga raavatam cheta itaniki konni dinamula ayin tarvata chaala visugu puttindi.
0: He got fed up with the dog because it persisted in coming and he got vexed with it.
1: Dinini ee reethiga taram kottatam,
0: how to get rid of it.
1: Idi enta kottina enta dinini chesina gaani adi povatam ledu.
0: Though he used to beat it, still the dog did not go away.
1: అది వెనుకకు పోవాలంటే ఏమి చెయ్యాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు డ్రైవ్ అవే ది డాగ్?
1: అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది.
0: ఇఫ్ వీ ఆల్టర్ ది ప్రాక్టీస్ విచ్ బ్రాట్ ది డాగ్ టు అవర్ డోర్, ఇఫ్ వీ అమెండ్ ఇట్, ఇఫ్ వీ చేంజ్ ఇట్, దెన్ ది డాగ్ వుడ్ గో అవే.
1: నీవు కొన్ని సంవత్సరములు అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
0: బికాస్ యు హ్యావ్ బీన్ గివింగ్ ఫుడ్ ఫర్ ది డాగ్ కంటిన్యూస్ టు కమ్. ఇఫ్ యు స్టాప్ గివింగ్ ఇట్ ఫుడ్, ద డాగ్ వుడ్ స్టాప్ కమింగ్.
1: అదే విధంగానే అనేక జన్మల నుండి కూడాను మన యొక్క ఆత్మ అనేటువంటి యజమానుని ఇంటికి ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి వ్యామోహం అనేటువంటి యొక్క ఆకలితో ఈ మైండ్ అనేటువంటి డాగ్ మన ఇంటికి ప్రవేశిస్తూ వస్తుండాలి.
0: ది మైండ్ విచ్ ఈస్ కంపేరబుల్ టు ది డాగ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ది హౌస్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ టెండెన్సీస్ దట్ ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఫ్రమ్ బర్త్.
1: ఆ యొక్క డాగ్ కు, ఆ మనస్సు అనేటువంటి డాగ్ కు మనం ఈ విషయ వాసనలు అందిస్తూ అందిస్తూ అందిస్తూ చక్కగా అలవాటు చేసుకున్నాం.
0: we have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the vishaya vasanas.
1: Kanuka adi manamanna vadali petti polekunda untundali.
0: Therefore, it is not in a position to leave us.
1: నీవు సామాన్యంగా బజార్లో తిరిగే సమయంలో కానీ, సామాన్యంగా వేరే పనులు చేసుకునేటప్పుడు కానీ ఈ మనసు కొంతవరకు క్వైట్ గా ఉంటుంటారు.
0: When you go about in the market or when you attend to your duties, then the mind may be quiet.
1: కానీ ధ్యానంలో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పని అంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది.
0: బట్ వెన్ యూ సిట్ in a mood of dhyana, then the mind becomes extra active and tries to go this way.
1: Karu ee naati dhyanam kante kevalam samanyamaina parulu chesukoti oka pedda dhyananga yuchinchavachu.
0: Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work.
1: Kanuka deento matram nirutsaha padanakkarledu.
0: You need not get discouraged on this score.
1: Kanuka ee vidhamaitundi vishayavasanalu andinchi andinchi andinchi ఈ మనసు ఈ విధమైనటువంటి చాంచల్యానికి పూనుకోవటం చేత కొంతకాలము ఈ విషయవాసనలు అందించకుండా దీని ప్రశాంతమైనటువంటి ఆత్మతత్వంలో ప్రవేశింపచేయడానికి కొన్ని విరుద్ధమైన సాధనలు మనం చేయాలి.
0: ది మైండ్ బికమ్స్ ఫికిల్ బికాస్ వీ ఫీడ్ ఇట్ విత్ వరల్డ్లీ టెండెన్సీస్ బట్ ఇఫ్ వీ అండర్టేక్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొటీన్ దెన్ ది మైండ్ విల్ గెట్ స్ట్రెంగ్తెన్డ్.
1: ఇది ఏ విధమైనటువంటి రీతిగా మనం చేయాలి?
0: What is the method we should adopt?
1: Anaga manasulaku teerikaleni pani manam andinchinappudu ee manasu yokka baadha manaku e maatram undakunda pothundi.
0: When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us.
1: Kontha mandi meeru chusi untaru kotulu patteetunte vaadu aa kotiki eppudu kudunu ekkatam digatam ee chanchalattam daniki swabhavam.
0: Sometimes people catch hold of monkeys. And it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
1: ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేష్టలంతా చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
0: ఇఫ్ వీ కీప్ ది మంకీ ఎట్ వన్ ప్లేస్, ఇట్ గోస్ ఆన్ పర్ఫార్మింగ్ మంకీ ట్రిక్స్.
1: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం చేరుతుంటది.
0: Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh, Timmanna, oh, monkey, go up the stick and go down the stick."
1: Adhe vidhamgane ee yokka mind oka mad monkey.
0: In the same manner, the mind is a mad monkey.
1: Ee monkey ni kontha varaku kontha pani teevramaina pani daniki andinchali.
0: Therefore, this monkey must be entrusted with an absorbing work.
1: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
0: ఇఫ్ వి సిట్ ఇన్ ధ్యాన యాజ్ ది ఫస్ట్ స్టెప్, దెన్ ది మంకీ విల్ నాట్ బి విత్ ఇన్ అవర్ కంట్రోల్.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
0: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
1: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీనిని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికి ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
0: ఇఫ్ వి ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్, ద బ్రెత్ దట్ గోస్ ఇన్ ఇస్ సో అండ్ ది బ్రెత్ దట్ కమ్స్ అవుట్ ఇస్ హం. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
1: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలైన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
0: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
1: లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో.
0: Or have a flame in front of you.
1: ఆ జ్యోతిని నీవు కన్నులు తెచ్చి చక్కగా చూడు.
0: లుక్ అట్ దట్ ఫ్లేమ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
1: ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి.
0: ఇమాజిన్ దట్ ఫ్లేమ్ విచ్ యు హ్యావ్ బిహెల్డ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్. ఆఫ్టర్ క్లోజింగ్ ది ఐస్ యు ఇమాజిన్ దట్ ఫ్లేమ్ ఈజ్ కిండిల్డ్ విత్ ఇన్ యూ.
1: కేవలము అక్కడ కూడా మనసుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి.
0: దేర్ ఆల్సో ద మైండ్ మస్ట్ బి గివెన్ ఎ బిజీ యాక్టివిటీ.
1: ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకుని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్సుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి.
0: వీ మస్ట్ మేక్ ది మైండ్ బ్రింగ్ దట్ ఫ్లేమ్ అండ్ డిపాజిట్ దట్ ఫ్లేమ్ విత్ ఇన్ ద రీసెసెస్ ఆఫ్ అవర్ హార్ట్.
1: అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి.
0: ఇన్ ద లోటస్ ఆఫ్ ది హార్ట్ వీ మస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఫ్లేమ్ ఈజ్ ఎ బ్లేజ్.
1: అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం తలుపుతూ రావాలి.
0: దెన్ దిస్ ఫ్లేమ్ మస్ట్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద బాడీ త్రూ ద లిమ్స్ త్రూ ద స్టమక్ త్రూ ద ఐస్ అండ్ త్రూ ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
1: ఈ దేహం అంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి.
0: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
1: ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వులు యందు ఉండినట్టుగా నీవు భావించాలి.
0: You must imagine that flame is burning bright in all the members of your family.
1: అక్కడి నుంచి నీ ప్రక్కింటి వారు, నీ బజారులో వారు, నీ మిత్రులు, ఈ అందరి యందు కూడాను ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి.
0: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
1: Ante kaadu tadupari nee shatrulu paina kuda ee jyoti untundadaniki nee nirupinchali.
0: At a later stage you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
1: Appudu ishavasyam idam sarvam,
0: then everything, every object is enveloped by Ishwara.
1: Kanuka nee yokka jyoti nee kannullo poi cherinadu kanuka bad drushti undakoddu endukati tamasoma jyotirgamaya ekkada jyoti untuntado akkada cheekati undadu.
0: Because the flame is burning bright in the eyes, there should be no darkness.
1: Kanuka neevu chedda drushtiki neeve maatramo avakasam nandinchavu.
0: Therefore you should not look at bad objects.
1: నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు.
0: బికాస్ ది ఫ్లేమ్ హ్యాస్ జాయిన్డ్ యువర్ ఇయర్స్ యూ షుడ్ నాట్ హియర్ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్.
1: ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు.
0: బికాస్ ద ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఆన్ యువర్ టంగ్ దేర్ ఈస్ నో స్కోప్ టు అట్టర్.
1: నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు.
0: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
1: నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం ముందంజ వేయవు చేతులు.
0: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
1: కనుక ఈ ఏక జ్యోతి అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది.
0: సో దిస్ వన్ ఫ్లేమ్ ట్రావెల్స్ టు సెవెరల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు రియలైజ్ దట్ ది సేమ్ రియాలిటీ ఈజ్ ఆల్ ఫర్ వేడింగ్.
1: మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్తో ఒక్కొక్క క్యాండిల్తో మనం అంటిస్తూ వస్తుంటాం.
0: ఆన్ ది దీపావళి డే,
1: ఉత్తరప్రదేశ్ దివాలి,
0: ఆన్ ది దివాలి డే విచ్ వీ కాల్ దీపావళి, రో ఆఫ్ ల్యాంప్స్, వీ కీప్ ఏ రో ఆఫ్ క్రిసెట్స్, అర్ధన్ క్రిసెట్స్ అండ్ విత్ వన్ ఫ్లేమ్ వీ కిండిల్ ఆల్ ద ఫ్లేమ్స్.
1: కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం.
0: With one flame we are able to kindle myriad flames.
1: Antinchina jyoti parabrahma jyoti, antipabadina jyotulu jeevana jyotulu.
0: The jyoti which kindles is the parabrahma jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the jeevana jyoti.
1: Kattagadapatiki antinchina jyoti antipabadina jyoti rendu kudanu okati gaane kanipistuntai.
0: At last the flame that kindles and the flame that is kindled, they are identical.
1: కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
0: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మ విత్ హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
0: సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్.
1: కారణం ఏమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
0: బికాస్ దిస్ బాడీ టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్గో చేంజ్.
1: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: A little illustration to prove this.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం.
0: యూ కీప్ ఎ టబ్ ఆఫ్ వాటర్.
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఎ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఎట్ ఎ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము.
0: ఎట్ వన్ ప్లేస్ వీ హావ్ డిపాజిటెడ్ ఎ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకును తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ క్యారీస్ అవే ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ శాండ్ ఆల్ ది శాండ్ వుడ్ బి ఎగ్జాస్టెడ్.
1: కానీ ఒక్కడి ఒక జ్యోతి ఎక్కడైనా అంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోదు.
0: బట్ అవుట్ ఆఫ్ వన్ ఫ్లేమ్ వన్ మే కిండిల్ మిలియన్ ఫ్లేమ్స్ బట్ దిస్ ప్రైమార్డియల్ ఒరిజినల్ ఫ్లేమ్ రిమైన్స్.
1: కనుకని ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు.
0: సో దేర్ ఇస్ నో ఫేజ్ ఆఫ్ డిమినూషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఫర్ దిస్ గ్రేట్ ఫ్లేమ్.
1: కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకొని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒకటి ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపలిని నీ ఆరాధన రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో.
0: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: Kanuka na aaradhana devamu ee yokka jyoti lone unnadu. Parabrahma jyoti nunchine anni jyotulu kuda vachinayi aneekunti yokka ekatva bhavanni manam abhivruddhi parchukotam. Idi chaala saarthakamainatunti yokka meditation.
0: It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all.
1: Kani ee naadu aneka rakamulainatundi meditation lu chaala viriviga perigipothu vachinayi.
0: And today there are various types of meditation that are propagated.
1: Kani cheptu unnaru kani dani anubhavinchina vaaru ekkada kanipinchatam ledu.
0: There are people who talk about it, but we do not come across people.
1: ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్.
1: ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తట్టడమే ట్రాన్సెండెంటల్. పైకి పోతాడు పోతాడు పోతాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ టు ట్రాన్సెండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ?
1: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి, తన్మయత్వంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు. ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
0: దే సే దట్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
1: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: సింప్లీ బికాస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ we cannot describe that state as meditation.
1: Baag rendu bottle taageseste adi kuda body consciousness.
0: If one drinks two bottles of wine, then also he loses body consciousness.
1: Idi kuda oka meditation ena?
0: Is it a type of meditation?
1: Kaani adi kaadu. బాడీ కాన్షియస్నెస్ పోవాలి, ఆత్మ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ రావాలి.
0: సో మెడిటేషన్ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ అస్ ఫర్గెట్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఇట్ మస్ట్ ఆల్సో ఎనేబుల్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద సూపర్ కాన్షియస్నెస్.
1: ఈ వెస్టర్న్ కంట్రీ వాళ్ళు ఈ మెటీరియల్ లైఫ్ లోపల వాళ్ళదంతా ఒక డిప్రెషన్ కావటం చేత ఈ బాడీ కాన్షియస్నెస్ పోవడానికి దీనిని అనేక రకాలుగా ఉపయోగపెట్టుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చారు.
0: పీపుల్ ఇన్ ది వెస్ట్ బికాస్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ దే ఫీల్ ఇన్ దేర్ లైఫ్స్ దే ఆర్ ప్రాపగేటింగ్ దిస్ టైప్ ఆఫ్ మెడిటేషన్ విచ్ గ్రాంట్స్ దెమ్ ది ఫర్గెటింగ్ ఆఫ్ ది బాడీ కాన్షియస్నెస్.
1: కానీ భారతీయ సంస్కృతి యందు ఇది దీన్ని ధ్యానం అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకనగా మనం ధ్యానం అంటే కొంతమంది కాన్సన్ట్రేషన్ అంటున్నారు.
0: బట్ అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్ దిస్ కెనాట్ బి కాల్డ్ ధ్యాన. బట్ సమ్ పీపుల్ డిస్క్రైబ్ ధ్యాన యాజ్ మెడిటేషన్.
1: కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను.
0: ఐఎమ్ హోల్డింగ్ ఏ పేపర్ ఇన్ మై హ్యాండ్.
1: ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను.
0: ఐఎమ్ రీడింగ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద పేపర్.
1: డిస్ట్రిక్ట్ సేవాదళ్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము.
0: దేర్ ఐ ఫైండ్ ది వర్డ్స్ డిస్ట్రిక్ట్ సేవాదళ్ కాన్ఫరెన్స్.
1: ఈ సేవాదళ్ కాన్ఫరెన్స్ అనేటువంటి చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీడ్ వాట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్ మై ఐస్ మస్ట్ బి ఫోకస్డ్ అట్ ది లెటర్స్.
1: ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి.
0: అండ్ ఐ మస్ట్ హోల్డ్ ది పేపర్ ఇన్ మై హ్యాండ్.
1: మనసు యోచించాలి.
0: అండ్ ఐ మస్ట్ థింక్ విత్ మై మైండ్.
1: బుద్ధి విచారించాలి.
0: అండ్ ది ఇంటెలిజెన్స్ మస్ట్ ఎంక్వైర్.
1: బుద్ధి మనసు చేయి కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది.
0: ఇంటెలిజెన్స్ మైండ్ హ్యాండ్ అండ్ ది ఐస్ దే మస్ట్ ఆల్ వర్క్ ఇన్ కంజంక్షన్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు.
1: అనగా బిలో సెన్స్ ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది.
0: సో ఓన్లీ విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు రీడ్.
1: కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: దేర్ఫోర్ కాన్సన్ట్రేషన్ ఈస్ నెసెసరీ ఫర్ రీడింగ్.
1: రైటింగ్ కు ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: అనదర్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈస్ నెసెసరీ ఫర్ రైటింగ్.
1: వాకింగ్ కు కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ane ee concentration lekapothe tinadaniki veelu kaadu.
0: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet.
1: Oka driving cheyalanante chakkaga concentration undali.
0: To drive a motor car concentration is essential.
1: Kanuka ee concentration anetundidi below sense daily life lo is natural easy ga untundadi.
0: This concentration becomes a routine. It is a daily habit.
1: Ee concentration manu develop chesukune nimittamai pedda dhyanam enduku manu cheyali.
0: In order to get this concentration it is not necessary to undertake dhyana.
1: Kanuka concentration anetundidi dhyanam kaadu.
0: Therefore concentration cannot be equated to dhyana.
1: Concentration below sense.
0: Concentration is below sense.
1: Meditation beyond sense.
0: Meditation is beyond sense.
1: ee beyond sense ku manamu ee oka below sense nunchi manam prayanam cheyali.
0: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
1: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation nuni oka border vastundi.
0: So when we set out from what is below sense through concentration we reach the stage of contemplation.
1: ee contemplation ni cross nu manu addunu daatinappudiki meditation vastundi.
0: And when we cross the limits of contemplation we reach the area of
1: kanuka concentration contemplation మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
0: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్ కాన్సన్ట్రేషన్ కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్ టు ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్.
0: కాంటెంప్లేషన్ ఈస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యూ రియలీ ఆర్.
0: And meditation enables us to recognize the one you really are.
1: కనుక యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: దేర్ఫోర్ యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: కనుక ఈ మూడింటి స్థాయి లోపల మనము ఈ ప్రయాణం చేయాలి. కనుకనే దేహముతో ఇంద్రియ నిగ్రహం కావాలి, మనస్తో ఆత్మాభివృద్ధి చెందాలి, ఇంకా ఆత్మతో సోల్తో ఆత్మానందాన్ని అనుభవించాలి.
0: సో వీ మస్ట్ క్యారీ ఆన్ అవర్ జర్నీ ఆన్ దీస్ త్రీ ప్లేన్స్. ఆన్ ది బాడీ ప్లేన్ వీ మస్ట్ కల్టివేట్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, అండ్ ఆన్ ది మెంటల్ ప్లేన్ వీ మస్ట్ క్యారీ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్, అండ్ వీ మస్ట్ అటైన్ ది హయ్యర్ ఆల్టి.
1: కనుకనే ఈనాడు సేవాదాల సభ్యులందరూ కూడా వాక్ ఈజ్ వర్షిప్. కనుక మొట్టమొదట దేహంతో వర్క్ చేయాలి, మనస్తో వర్షిప్ చేయాలి, హృదయంతో విజయంలో చేరిపోవాలి.
0: సో సేవాదళ వర్కర్స్ మస్ట్ కల్టివేట్ దీస్ త్రీ ఐడియల్స్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
1: ఈ విధంగా దేహంతో పనిచేస్తూ, మనస్తో భగవత్ చింతన చేస్తూ, హృదయంతో ఆనందాల్లో లీనం కావాలి.
0: వర్కింగ్ విత్ ద బాడీ అండ్ వర్షిపింగ్ గాడ్ వీ మస్ట్ అటైన్ ద స్టేట్ ఆఫ్ ఆనందం.
1: అయితే వర్క్ చేయకుండా వర్షిప్ అనేటువంటిది మాత్రం చేరడానికి వీలు కాదు.
0: బట్ వితౌట్ వర్క్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్షిప్.
1: వర్క్ ఒక ఫ్లవర్ వంటి.
0: వర్క్ ఈస్ కంపేరబుల్ టు ఏ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ ను మనం డెవలప్ చేసుకుంటూ, ప్రొటెక్షన్ చేసుకుంటూ పోతే క్రమక్రమేణా ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి రేఖలు రాలిపోయి క్రమక్రమేణా ఒక పిండే అనేటువంటి ఒక ఇదిగా తయారవుతుంది.
0: బై డెవలపింగ్ దిస్
1: కాయగా తయారవుతుంది.
0: బై డెవలపింగ్ దిస్ ఫ్లవర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ది పెటల్స్ డ్రాప్ ఆఫ్ అండ్ ది టెండర్ ఫ్రూట్ డెవలప్స్.
1: ఈ ఫ్రూట్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే అదే ఒక విధమైనటువంటి పెద్ద ఫలంగా తయారవుతుంది, కాయనే ఫలంగా అవుతుంది.
0: సో దిస్ టెండర్ అన్రైప్ ఫ్రూట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బికమ్స్ మెల్లోడ్ ఇన్ టు ఏ జ్యూసీ ఫ్రూట్.
1: ఇక్కడ ఫ్లవర్, కాయ, ఫలము ఈ మూడు కూడాను ఫ్లవర్ లేకుండా కాయ కాలేదు, కాయ లేకుండా పండు కాదు.
0: సో విదౌట్ ది ఫ్లవర్ యూ డు నాట్ హ్యావ్ ది టెండర్ ఫ్రూట్, అండ్ విదౌట్ ది టెండర్ ఫ్రూట్ we do not have the mellowed fruit.
1: Kanukane work flower,
0: therefore work is the flower,
1: worship koi,
0: worship is the fruit,
1: wisdom is fruit,
0: wisdom is the mellowed ultimate fruit.
1: Kanuka ee moodinti sthayi nunchi kudano manamu moodu sevalu manam chestu raavali.
0: From the three planes we must carry on the three avenues of activity.
1: Samaja seva,
0: social service,
1: వ్యక్తిగత సాధన,
0: ఇండివిజువల్ ప్రాక్టీస్,
1: విశ్వ ప్రేమ,
0: యూనివర్సల్ లవ్.
1: ఈ మూడింటి ద్వారా మన సత్యసాయి సంస్థలను చాలా విరివిగా పెంచుకుంటూ పోవాలి.
0: త్రూ దీస్ త్రీ ఎవెన్యూస్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ మస్ట్ బి ఎక్స్పాండెడ్.
1: దీనిని ఇంకొక ఎగ్జాంపుల్ గా మీరు చెప్తాను. కారణం ఏమనగా అక్కడికి వెళ్లి మీ సేవాదల వారికి ఈ విధమైనటువంటి ఆదర్శాలంతా చెప్తే మరింత ఉత్సాహంగా వారి కార్యంలో పాల్గొనడానికి వీలవుతుంది.
0: ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ బికాస్ వెన్ యూ గో బ్యాక్ యూ మస్ట్ బి ఏబుల్ టు ఇన్ఫ్యూజ్ ఇంట్రెస్ట్.
1: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడు కూడాను ఒకే గమ్యాన్ని చేరుస్తుంది.
0: దీస్ త్రీ, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ త్రీ హ్యావ్ ఓన్లీ వన్ డెస్టినేషన్.
1: గోల్ ఇస్
0: వన్ గోల్.
1: ఎట్టిందంటే ఇప్పుడు మనము చాలా మంది ప్రయాణం అయిపోతుంటున్నాము.
0: సెవెరల్ ఆఫ్ అస్ అండర్టేక్ ఏ జర్నీ.
1: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము.
0: వీఆర్ ట్రావెలింగ్ బై అన్ ఆర్డినరీ ట్రైన్.
1: దీనిలో ఏమైపోతుందంటే ఈ ట్రైన్ ఒక్క స్టేషన్ పోతుంది, అక్కడ నిలిచిపోతుంది, అక్కడ నుంచి మరి ఇంకొక ట్రైన్ కోసం మనం క్యాచ్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి.
0: దిస్ ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్స్ అప్ టు ఏ స్టేషన్ అండ్ దేర్ ఇట్ స్టాప్స్ అండ్ దెన్ వీ మస్ట్ క్యాచ్ అనదర్ ట్రైన్.
1: అక్కడ కొంత సమయం పొందాల్సి వస్తుంది
0: అండ్ వీల్ బి పుట్ టు సమ్ ట్రబుల్ దేర్.
1: కనుక ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల కొన్ని విధమైనటువంటి కాలము అధికంగా గడిచిపోవటము, కొన్ని శ్రమలకు గురి కావటము జరుగుతుంటది.
0: వెన్ వీ ట్రావెల్ బై ఆర్డినరీ ట్రైన్ దేర్ విల్ బి ఎ లాస్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ విల్ బి అదర్ టైప్స్ ఆఫ్.
1: కానీ ఆర్డినరీ ట్రైన్ కూడాను అన్ని స్టేషన్లు సమానమైన స్టేషన్లోనే పోతుంటది.
0: అండ్ దిస్ ఆర్డినరీ ట్రైన్ స్టాప్స్ అట్ ఆల్ స్టేషన్స్ ఈక్వలీ.
1: ఈ ఆర్డినరీ ట్రైన్ కును తర్వాత ఈ ట్రైన్ లోపల త్రూ క్యారేజ్ ఒకటి తగిలిస్తారు.
0: ఇన్ ది ఆర్డినరీ ట్రైన్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి ఎ త్రూ క్యారేజ్.
1: ఈ త్రూ క్యారేజ్ తగిలించడం వల్ల స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజ్ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది.
0: సో దిస్ త్రూ క్యారేజ్ విల్ బి అటాచ్ టు అనదర్ ట్రైన్
2: Therefore, we need not get down from the through carriage.
1: మూడవది through train ఉంటుంటది.
2: And the third is a train which runs through.
1: ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖము ఒక నివారణ చేయాలనుకున్నప్పుడు, కొంతవరకు మనం కర్మ మార్గంలోనే ప్రవేశించాలి.
2: In order to alleviate the suffering and the distress of others, in order to comfort others, we must undertake this karma marga.
1: ఒక విధమైనటువంటి దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా, వారి మార్గంలో కొంతవరకు మనం వెళ్లవలసి వస్తుంది.
2: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ టెండెన్సీస్ విచ్ ఆర్ అన్ఫెయిర్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంజస్టిస్, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ పాత్.
1: ఎట్లనగా, మన ఇంటిలో దొంగలు పడ్డారు రాత్రి.
2: సపోజ్ ద థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది హౌస్ ఎట్ నైట్.
1: మనం కనుక్కున్నాం,
2: వీ ఆర్ అవేక్.
1: కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముండ్ల రోడ్డు లోపల పరిగెత్తిపోతున్నారు.
2: ఎలివియేట్ ది సఫరింగ్ అండ్ ది డిస్ట్రెస్ ఆఫ్ అదర్స్, ఇన్ ఆర్డర్ టు కంఫర్ట్ అదర్స్, వీ మస్ట్ అండర్టేక్ దిస్ కర్మ మార్గ.
1: ఒక విధమైనటువంటి దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైన

0: night.
1: మనం కనుక్కున్నాం.
0: We are awake.
1: కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముందర రోడ్ లోపల పరిగెత్తిపోతున్నారు.
0: And as soon as we are awake, the robbers try to run away through thorny bushes.
1: అయితే వాడు ఈ ముండ రోడ్ లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్ లో కారు వేసుకుని పోదాం వాడిని పట్టడానికి అయితే వాడు చిక్కడు.
0: ఇఫ్ వి గో అలాంగ్ ది తార్ రోడ్ ఆర్ ది టాప్ రోడ్ ఇన్ అవర్ కార్, వీ కెనాట్ క్యాచ్ ది థీఫ్. ది థీఫ్ హూ రన్స్ అవే,
1: ఆ థీఫ్ ను పట్టాలనుకున్నప్పుడు థీఫ్ పోయిన మార్గంలోనే మనం పరిగెత్తాలి.
0: ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ది థీఫ్, we must pursue the path which the thief had followed.
1: అదే విధంగానే కష్టజీవులను మనం ఉద్ధరించాలనుకున్నప్పుడు మనం కష్టంలోనే దిగాలి.
0: So when we want to help people who are in distress, we must also be prepared to undergo that distress.
1: కనుక మొట్టమొదట మనము వర్క్, ఈ వర్క్ మార్గంలో మనం ప్రవేశించి ఆ వర్క్ ద్వారా మనము పవిత్రం గావించాలి.
0: Therefore we must first enter the field of work, and through that work we must attain.
1: ఈనాడు లోకములో దుష్కర్మల మనం దూరం చేయాలనుకున్నప్పుడు మనము ఆ కర్మల ద్వారానే మనం ఆ కర్మలను దూరం చేయాలి.
0: When we want to put an end to evil practices, only through such path we can set them right.
1: కాలిలో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి ప్రయత్నం చేయాలి.
0: If a thorn runs through the foot only with a sharp needle which is like a thorn,
1: మన బట్టకైనటువంటి మట్టిని మనం పోగొట్టుకోవాలంటే తిరిగి మట్టితోనే కడగాలి.
0: ది డర్ట్ ఆన్ ది క్లాత్ మస్ట్ బి రిమూవ్డ్ విత్ డర్ట్.
1: దీనినే పూర్వకాలము చౌడు అని చెప్పేటువంటి వారు. ఈనాడు సోపులు, సన్లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సిన వచ్చినాయి. కానీ పూర్వము మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క దీని మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ వాట్ ఈస్ ఏ మెటీరియల్ కాల్డ్ చౌడు, which is derived from
1: salty,
0: the soil,
1: salty
0: soil, and with this soil they used to purify the cloth by removing the taint on the cloth.
1: Karu ade vidhamgane vajrani koyalanukunnapudu vajram tone danni vajrani koyali.
0: If you want to cut a diamond, you can cut it with another diamond.
1: Ade vidhamgane karmanu karma tone manam sadhinchali.
0: Therefore we must, through karma we must attain karma.
1: Kanuka సేవాదనము వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గము.
0: సో ఫర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదల్, దిస్ మార్గ ఆఫ్ కర్మ, దిస్ పాత్ ఆఫ్ కర్మ ఈజ్ ది మోస్ట్ సీక్రెట్ అండ్ మోస్ట్ అర్జెంట్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ గడిచిపోయినటువంటి యొక్క సమావేశముల కంటే కూడా ఈ సమావేశాన్ని మరింత పవిత్రమైన ఒక సార్థకమైనటువంటి యొక్క సమావేశంగా మీరు భావించి ఈ సమావేశం నుంచి నేను కూడాను మీరు మా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి కొన్ని నిర్ణయాలను ఆచరణలో పెట్టటము, పెట్టించటము, చేయటము, చేయించటం కూడాను జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరి అయినటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప, I bring my discourse to a close that you will regard this conference as something different, as more sacred, more significant, and you make a resolution that you should implement all the conclusions that you have arrived at this conference, and thereby expand the organization. And in that hope and with blessing, I conclude this discourse.
2: That was an eye-opener discourse delivered by Bhagwan Baba during the Central District Sevadal Conveners Training Camp held in Brindavan on the 25th of May 1979. In this discourse, Bhagwan urged the participants to have faith only in one name and one form. He also explained the importance and role of being a Sevadal in the Satya Sai organizations, and then went on to explain about the best way of doing meditation and the right royal path one should tread during one's life sojourn. Thank you and Sai Ram.

0: జాగయ్య గారు.
1: నమస్కారం అండి. ఎస్, ఐఎమ్ త్యాగరాజ. ప్లీజ్ కమ్ ఇన్ అయ్యా.
0: త్యాగయ్య గారు, ఐఎమ్ ఎ మర్చెంట్ ఫ్రమ్ ద నైబరింగ్ విలేజ్. ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ అ డాటర్ సీతాలక్ష్మి హూ ఇస్ ఆఫ్ మ్యారేజబుల్ ఏజ్.
1: ఎస్ అయ్యా, దట్ ఇస్ రైట్.
0: అయ్యా, ఐ హ్యావ్ కమ్ టు సీక్ సీతాలక్ష్మీస్ హ్యాండ్ ఇన్ మ్యారేజ్ టు మై సన్.
1: అయ్యా, ఐ ఎమ్ ఆనర్డ్ బై దిస్ మెగ్నానమస్ ప్రపోజల్, బట్ ఐ హ్యావ్ నథింగ్ టు ఆఫర్ ఎస్ డౌరీ.
0: హ్యావ్ నో కన్సర్న్ ఆన్ దట్ స్వామి. ఐ విల్ నాట్ అక్సెప్ట్ ఎనీ డౌరీ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు ఆఫర్ ఇట్ ఆన్ యువర్ ఓన్. త్యాగయ్య గారు, లార్డ్ శ్రీరామ మై ఇష్ట దేవత అపియర్డ్ ఇన్ మై డ్రీమ్ లాస్ట్ నైట్ అండ్ కమాండెడ్ మీ టు సీక్ యువర్ డాటర్స్ హ్యాండ్ ఫర్ మై సన్. ద లార్డ్ ఆల్సో టోల్డ్ మీ దట్ హీ అలాంగ్ విత్ మదర్ సీత అండ్ ద మైటీ హనుమాన్ విజిటెడ్ యువర్ హోమ్ ఇన్ ద గైజ్ ఆఫ్ ట్రావెలర్స్. హౌ దెన్ కెన్ ఐ ఈవెన్ థింక్ ఆఫ్ అక్సెప్టింగ్ ఎనీ డౌరీ ఫ్రమ్ యూ?
1: మాయా నాటక సూత్రధారి, డిడ్ యూ కమ్ ఇన్ డిస్గైజ్ టు బ్లెస్ మీ విత్ యువర్ దర్శన్ హో స్వామి? మోస్ట్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్ ఆర్ యువర్ వేస్.

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

0: സത്രമതിയേ ചൂടരണ്ടി. പ്രേമസ്വരൂപുലൈന വിദ്യാർത്ഥുലാര, വിദ്യാബോധകുലാര, വിദ്യാഭിമാനുലാര,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്, സ്റ്റുഡൻസ്, ടീച്ചേഴ്സ് ആൻഡ് പേട്രൻസ് ഓഫ് എഡ്യൂക്കേഷൻ.
0: പുടമനെ അവതരിച്ചിന പ്രതി മാനവനക്കു സത്യമേ പ്രത്യക്ഷ ദൈവം.
1: ഫോർ എവറി മാൻ ബോർൺ ഓൺ അർത്ത്, ട്രൂത്ത് ഈസ് ദി വെരി ഡയറക്ട് ഗോഡ്.
0: ഈ ചരാചര പ്രപഞ്ചമന്തയുടനു സത്യമനുണ്ടിയെ ആവിർഭവിച്ചി, സത്യമനന്തേ ജീവിച്ചി, സത്യമനന്തേ ലീനമകുന്നത്.
1: ദ എൻടയർ ക്രിയേഷൻ, മൂവിംഗ് ആൻഡ് അൺമൂവിംഗ് വേൾഡ്, ഹാസ് എമർജ്ഡ് ഫ്രം ട്രൂത്ത്, ലിവ്സ് ഇൻ ട്രൂത്ത് ആൻഡ് ഫൈനലി മെർജസ് ഇൻ ട്രൂത്ത്.
0: സത്യം ജ്ഞാനം അനന്തം ബ്രഹ്മ, ബ്രഹ്മ സത്യമേ, അനന്തമായ സത്യം. ഈ ബ്രഹ്മക്കു ആത്മ അനി പേരു. നിത്യമായ ബ്രഹ്മക്കു സത്യ അനി പിലുസ്തു വച്ചാരു വേദാന്തുലു.
1: ട്രൂത്ത് ഈസ് ബ്രഹ്മ, ട്രൂത്ത് ഈസ് പെർമനന്റ്. വേദാന്തിൻസ് കോൾഡ് ട്രൂത്ത് ആസ് ബ്രഹ്മ ഇറ്റ്സെൽഫ്.
0: കനുക പ്രതി മാനവുടു കൂടനു ഗൗരവിച്ചവലസിനുവണ്ടിది സത്യമുനു മാത്രമേ.
1: ദേർഫോർ every man has to revere truth.
0: Bharatiyulu satyavratulu dharma parayanulu.
1: Bharatiyas are followers of truth and dharma.
0: Nyayame bharatiyulu yokka aatapattu.
1: Justice is the very basis on which bharatiya culture is built.
0: Prati manavudu kuda satya dharmamulaku varasule.
1: Every human being is inheritor of truth and righteousness.
0: Sahrudayulu shantikamulaina yuvati yuvakulu satyanveshanakai satyacharanakai tagina krushi cheyali.
1: Young students, both boys and girls, should undertake search for truth.
0: Lokahitame bharatiyulaku abhimatamu.
1: The attachment of bharatiyas is the welfare of the world.
0: Adiye yuvakula yokka vratamu.
1: That must be the avowed duty of the youth.
0: Adiye mana matamu.
1: And that must be our religion.
0: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakhyata desha samakhyatanu manam sadhinchalekapothunnam.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: Satyamu dharmamu deniki nee longadu.
1: Truth and righteousness do not bend before anything.
0: Bujabalamu buddhibalamu adhikarabalamu aayudabalamu kuvanu satya dharmamunike longavalasindi kaani satya dharmamu deniki nee longunavi kaavu.
1: All types of power, physical authority, money and every other power has to bend itself before truth and righteousness. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatva.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manu maruvakoodadu.
1: Whatever education and learning we acquire, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi adbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi,
1: students of today have given up such a great magnificent culture.
0: ee aadhika yugamunandu ee aadhunika samskruti kevalam aalavalamai tama yokka divyatvanni tamu visvaristu vastunnaru.
1: They have become victims of modern habits and traditions and given up their own real nature.
0: ee naadu ati vegamuga abhivruddhi gaantutunnatvanti sanketika vigyana shastramu parishramikamu అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్వింద్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ రూయిన్డ్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇచ్చాతి పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మం దేశమును రక్షిస్తాయి.
1: అండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ గివ్ ప్రొటెక్షన్ టు ద కంట్రీ.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కాదు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్.
0: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్, బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి, వాని ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుట కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు,
1: వెల్త్ రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: We should become examples and ideals in terms of virtue and not in terms of wealth and prosperity.
0: Loka hitachulu deyo bhilashulu ainaatundi peddale ee aadhunika samskrutiki taamu lobadi prachina samskrutini vismaristhu vastunnaru.
1: Elders in the society who should set an example themselves have given up the great Indian culture and are following the western modern culture.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ ది ఎల్డర్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika viluvalo koppu prakhyati ganchadaniki karanam enti?
1: What is the
0: dharmika vruttiye?
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartamalanu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విద పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్ మానవుడిని
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: dear students,
0: mana prachina samskrutini manam vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamunaku kudunu aadarshanni andinchinatuvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana aneetuvanti oka balahinatanu ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్ దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వమును చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరి ఒకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ లాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్
0: ఆచార విచారములు ఎందే కాక
1: నాట్ ఆల్సో మియర్లీ
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా మనకు కనిపించేటువంటి అంతా కూడా భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్,
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such a sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారిని గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతి
1: సీక్రెట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారిని గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్

0: Sanskriti. The one which can be transformed, that is real culture.
1: Ee Sanskriti Sanskritam nundi kudanu aavirbhavinchinatvantidi.
0: The word Sanskriti has taken its birth from the root word
1: Prapanchamulo sahajanga aavirbhavinchinatvanti prati padarthamunu kudanu samskarinchi anubhavinchinatvantide Sanskriti.
0: Sanskriti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
1: Chinna udaharanam.
0: Here is a small example.
1: Manam nityamu biyamunu bhujistunnam.
0: We partake rice every day.
1: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki puram enni vidhamulaina samskaramulu pondindi.
0: How many types of processes the rice had to undergo before it is
1: gaddito undinatvanti vaddanu veru cheyatamu.
0: First thing is removing paddy from the grass.
1: Aa vadla paina unnatundi pottunu vidadeyatamu.
0: Removing the chaff from the grain.
1: Vididiyabadinatundi oka bhoomunu udakabettatamu.
0: And then the rice itself is being cooked.
1: Aa paripakkamainatundi oka padarthamunu manam bhojinchatamu.
0: And that well cooked rice is being partaken.
1: Inni rakamulainatundi sanskruti జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
1: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
1: ఒక నూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
0: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మై కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
1: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి ఒక దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
0: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
1: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ from 100 rupees to 600 rupees value.
1: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ దిస్ ప్యాడీ
1: మన చేతియందు ఒక గడియారం కట్టుకుంటుంటాం.
0: వీ వేర్ ఎ వాచ్.
1: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
0: ఇఫ్ యూ బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ ఇస్.
1: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
0: What is it that makes its value 1000 rupees?
1: Samskarame deeniki kaaranam.
0: It is this kind of process.
1: Ini sariyaina sthitilo manam anubhavincheetvanti yogyataga teerchididdaru. Boards, nuts, spoons, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga maarindi. Ide viluvanu periyadam.
0: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
1: Ide vidhamgane bharatiyulu ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయస్ యూజ్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూజ్ టు ఎంజాయ్.
1: ఇది ఒక వస్త్రము.
0: హియర్ ఇస్ ఎ క్లాత్.
1: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
0: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
1: ఉంటుంది.
0: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
1: తదుపరి నూలుగా మారి
0: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
1: ఈ నూలు నేయటం చేత
0: దెన్ ఆఫ్టర్ ఇట్
1: వస్త్రంగా తీర్చిదిద్దాం.
0: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
1: కనుక పత్తిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
0: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
1: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
0: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
1: అదేవిధంగానే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థం.
0: ఇన్ ది సేమ్ వే a man should not remain in the raw state the way that he was born.
1: Manavatitamelku divyatvanga manam teechididdukovali.
0: It is necessary to transform ourselves into divinity.
1: Ilanti samskaramunaku tagineatvanti krushi manam cheyali.
0: We should undertake to do efforts to become divine.
1: Kanuka vidyarthulu ee naadu vidyato paatu
0: today's students along with education
1: vivekamu
0: discrimination
1: వివేకంతో పాటు వినయము
0: హ్యూమిలిటీ
1: వినయంతో పాటు విచక్షణ
0: అండ్ అలాంగ్ విత్ దాట్
1: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
0: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యూమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
1: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
0: We sow a seed into our
1: naatinatvanti vittanamu chinnaga rendu aakulato mokka bayaderutundi.

0: seed becomes a seedling.
1: ఈ కణక్రమేణ కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
0: దెన్ ఇట్ బికమ్స్ ఇంటు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్ దెన్
1: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
1: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
0: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్ ఇన్ ది ఫుల్నెస్.
1: మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
0: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
1: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యూమానిటీ
1: విత్ బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
0: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
1: అది మానవుని యొక్క పరిపూర్ణత.
0: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
1: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
0: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
1: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
0: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
1: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్
1: భావాన్ని విస్మరించి
0: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
1: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
0: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
1: తనకు తాను అనుభవించి
0: హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
1: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
0: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
1: వివరింప చేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
1: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
0: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యుమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
1: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది.
0: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
1: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
0: ఎవ్రి వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్
1: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దూరదృష్టి నశించిపోతుండాలి.
0: ఎవ్రి థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
1: దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి.
0: దెర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
1: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
0: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
1: ఆధ్యాత్మికం ఆశాస్పదమైపోతుండాలి.
0: స్పిరిచువాలిటీ ఈజ్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఈస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
1: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
0: హేట్రెడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్రాంతి
1: అభిమానములు
0: రీజనల్
1: స్వార్థమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
1: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
0: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
1: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
0: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
1: దీనికంత కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
1: కారణాన్ని మనం విచారించడం లేదు.
0: వీఆర్ నాట్ సర్చింగ్ ఫార్ ద రీజన్.
1: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి
0: వీఆర్ ఫాలోయింగ్ ద సిన్ఫుల్ పాత్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి
0: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అడిగే మానవులందున
0: దేర్ ఫార్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: విశ్వ శాంతికి ఇదియే విప్లవం.
0: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
1: ట్రెండ్స్. విశ్వ శాంతికి అంత విప్లవం సంభవిస్తుండాలంటే కారణం ఏమిటి?
0: ఇఫ్ యు సే టుడే the entire peace of the world is disturbed, what is the cause?
1: Papa bhiti daiva priti sangha niti ni kolupoina.
0: We have given up fear of sin, love for God and societal morality.
1: Kevalam manavudu manavudani aakara manavattam tone manam jeevisthunnam.
0: We are satisfying ourselves by remaining Humans only in form.
1: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
0: Human beings in form alone can never do any good for the world.
1: ఆచార మానవుడిగా రూపొందాలి.
0: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
1: ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
1: మీరు చదువుతో పాటు
0: along with education
1: దేశం యొక్క విశ్వాసమును
0: develop faith in our own nation
1: దేశ కళ్యాణమును
0: the welfare of the country
1: దృష్టి అందించుకోవాలి.
0: Keep in your view these two things.
1: మన ప్రాచీన కాలం నుండి ఐందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సాంప్రదాయం.
0: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
1: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
0: ఫ్రమ్ స్పిరిచువల్
1: వెల్ఫ్ ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
0: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity in the entire world.
1: గ్రంథము వేదము.
0: Veda is the very basis of భారతీయ culture.
1: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
0: ది ఫస్ట్ లెసన్
1: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
0: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేద ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
0: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
1: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
0: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
1: ధర్మమును ఆచరించాలి.
0: Righteousness has to be followed.
1: Dharmo rakshati rakshitah. Dharmame manam rakshinchetundi.
0: It is the righteousness which protects the people who follow that.
1: Ee dharmam ante emiti?
0: What do you mean by righteousness?
1: Kevalam mana aacharalu mana sampradayalu eemalu maatrame kaadu.
0: It is not these external habits and traditions.
1: Manas ekam vachas ekam karman ekam ide manavuni yokka dharmam.
0: The true dharma of man is to bring about unity between his thought,
1: the
0: word and deed.
1: Mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
0: There is a need for unifying these three things.
1: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
0: Then only there will be purity of three instruments of man.
1: త్రికరణ మన ధర్మం.
0: And that త్రికరణ శుద్ధి purity of three instruments is our dharma.
1: ఈనాడు మాటలు ఎందు వేరు తలంపులు ఎందు వేరు క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మం క్షీణించిపోయింది.
0: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
1: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
0: The declaration of Vedas is speak the truth, follow righteousness.
1: Satyanna pravadhavyam elanti paristhitulu endaina kodanu neevu satyanni vadalavaddu. Dharmanna pratidham pravadhavyam anaga dharmanni neevu vadala pettavaddu.
0: Upanishads have declared that under any trying circumstances do not give up speaking truth.
1: Yelanti paristhiti endu prana payam sambhavinchina samayam nandu kani dharmamunu matram mararadu.
0: Even if you have to lose your life and under even such circumstances
1: Satya Harishchandrudu sadinchinatuvanti vratamu.
0: That is the vow which Satya Harishchandra has achieved and practiced.
1: Yelanti pavitramainatuvanti yokka upanishattulu kodanu manavuniki paruvaru bodhistu vachayi.
0: Sacred Upanishads have taught great lessons to the man.
1: Satyamunake vijayamu.
0: Truth always triumphs.
1: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
0: If anyone wants to have that kind of
1: Dhritarashtrudu Sanjayuni prashnistunnadu.
0: Dhritarashtra questions Sanjaya.
1: Sanjaya, Pandavulu Kauravulu iruvulu kudanu yuddhabhoomilo cheraru. Vaaru em chestunnaru ippudu?
0: He questions Sanjaya. Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing?
1: Yuddhamunaku poyinatundi vaaru yuddham chestaru kaani dinner anusustu vastuntara?
0: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
1: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheptadu.
0: Sanjaya told, O king, there is war now.
1: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi అని ప్రశ్నించాడు రెండో ప్రశ్న.
0: The second question that was put to Sanjaya was, who would be victorious?
1: Sanjayudanga, Indriya Nigrahamu kaliginatuvanti vade Sanjayudu.
0: Sanjaya means the one who has control of one's own senses.
1: Yatra Yogeeshwara Krishna, Yatra Partho Dhanushtara.

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం.
1: ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ.
0: ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు.
1: He also told that it is only the grace which can help this kind of truth.
0: Puranam em cheptu vachai,
1: what have the epics told?
0: Puranamulu kuda nu ee satya dharmamune prabodhistu vachai.
1: Epics also have expounded truth and righteousness.
0: Satyam nasti paro dharmah, dharmam anetundi satyam pai aadharapadi untundali.
1: It is declared that righteousness depends upon truth.
0: Deenikante minchinatundi ledu.
1: There is nothing greater truth than this.
0: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
1: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
0: పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నువ్వు నిరూపిస్తూ వచ్చింది.
1: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
0: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
1: It is a truth which protects the world.
0: Dharmame ee satyamunu aashrayinchinatundi.
1: Righteousness takes shelter under
0: truth. Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
1: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
0: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవ స్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: చదువులని చదివి చాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
0: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
1: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his meanness.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavu leni chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untundadi.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు.
0: Whoever has followed the path,
1: ఎవరు యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is
1: ee atma nityamainatundi kanukane deeniki satya ani pilustu vacharu.
0: Another name for atma is truth. As truth is permanent, atma is permanent, that name is given to
1: sarvulu yendu undinatundi adi okkate.
0: This is common and
1: anni yugulu maarpu chendunave.
0: Everything else undergoes modification and change.
1: Vishayamu kaani padartham kaani kadili poyye meghamule.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing
1: changes. Chaduvaddani cheppani kaadu.
0: I don't mean to say that you should not study those things.
1: Ee chaduvulato paatu
0: along with this kind of learning,
1: chaduvunu kuda manamu chadavadaniki tagina krushi cheyali.
0: We should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chaduvulu chadavaledu.
0: How many people have acquired
1: chaduvulu pondaledu.
0: So many people also got great
1: kaani avanni enta kaalam unchagaligayi.
0: For how long did they have it?
1: అవన్నీ కూడా నువ్వు క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హావ్ ఎ పర్మనెంట్
1: ప్లేస్. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of ego.
1: Adarsham shashvatamainatundi.
0: Ideals are always permanent.
1: Iti uttama adarsham cheta enta mandaina kudunu mundu abhivruddhi gagalanu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame adumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manam chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are
1: essential.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము.
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశం.
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: హౌ బ్రాడ్ మై
1: నేషన్ ఈస్. దేశం విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: ఫీచర్. ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమనే వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, we are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda led.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Divya samskruti tattvambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyule yatulpa nerarairi.
0: Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great
1: intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi tyaga bhumi yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్,
2: or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
2: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu. Ee pavitramainatundi samskrutini. Aadhunikam yokka jeevithanni. Rendintini samanvayaparachi. సత్యమార్గమును విడుక ధర్మ మార్గమును విసర్జించక న్యాయ మార్గము లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
2: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారము ప్రధానం కాదు.
2: We should not consider authority as very important power.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
2: Authority and power is something like a power.
1: దాని నిమిత్తమే మీరు గర్వించనక్కరలేదు.
2: You should never be proud of such things.
1: సురుజన జన

0: పర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
2: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
2: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
1: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్యకాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాలి.
2: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
2: యూత్ ఈజ్ అ వెరీ
1: సేక్రెడ్ కాలము.
2: Most sacred time this is.
1: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
2: We should not waste our time.
1: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: Even if you make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed.
1: విద్యార్థులారా,
2: dear students,
1: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
2: Develop faith in your own culture.
1: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
2: Righteousness is not confined to a particular nation, to a particular time.
1: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
2: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
2: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
1: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
2: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
1: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
2: This is extremely necessary for the
1: taanevaru telusukunaka baita prapanchanni telusukunnataku prayatnistunnadu.
2: Today's student is trying to understand the external world without knowing who he really is.
1: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
1: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
2: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
1: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
2: He is a fool who goes on describing various other people.
1: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
2: After knowing brahmagnana you will be able to also understand the aatmagnana.
1: Ee manava jeevitam nuvu raja baata.
2: This is the royal road to human life.
1: ee baatanu motta motta manam gurtinchali.
2: We have to recognize and identify.
1: ee baatanu manam nerchali.
2: We have to learn.
1: ee maatalo manam ankitam kavali.
2: We have to become one with this particular thought.
1: ee pavitramaina annintiki saramaitvanti veda ootanu manam golali.
2: We have to drink the nectar and sweetness and the root of everything in the veda.
1: ee pavitramaitvanti kalamunu pavitramaina bhavamu cheta mana hrudayalu nimpukoni
2: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
1: ఈ విద్యార్థి విద్యార్థిని అందరి కొడను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
2: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
1: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
2: Devotion is the most important thing and the very basis of
1: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
2: Without devotion to God you cannot achieve anything.
1: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalamu ahankaram yokka vikara swaroopame.
2: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
1: Atmavishwasanni manam avruddhi parchukovali.
2: You have to develop confidence in self.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
2: Once you have self confidence everything will be added unto you.

فبتوا وإني